ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 4వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం మే నెల 25వ తేదీ సోమవారం. సమయం 5 గంటల 53 నిమిషాల 50 సెకండ్లు. శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈనాటి మా ప్రసార విశేషాలు. 6:10 భావన ఓర్పు శ్రీమతి కోట విజయగారి లఘు ప్రసంగం. 6:15 భక్తిరంజని శ్రీ వేములవాడ రాజరాజేశ్వరస్వామి సుప్రభాతం శివస్తుతి లింగాష్టకం. 6:35 పొలం పనులు విత్తన వారోత్సవాలు నూనె గింజ పంటల్లో సస్యరక్షణ గురించి పాలెం వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త జి మాధురి గారి వివరాలు. 7:00 మహబూబ్నగర్ జిల్లా సమాచార లేఖ అందిస్తారు శ్రీ జి రవికుమార్ యాదవ్. 7:15 ఉదయ తరంగిణిలో వరల్డ్ ఫుట్బాల్ డే సందర్భంగా కొన్ని వివరాలు. ఇది మన చట్టం శీర్షికన హోమ్ లోన్ అంశంపై రిటైర్డ్ బ్యాంక్ ఏజీఎం శ్రీ హరీష్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మాలతి పద్మనాభారావు గారి గాత్ర కచేరి. 9:30 ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ డైరెక్టర్ శ్రీమతి నాగరత్న గారితో వడగాల్పులు తీవ్రత, ఋతుపవనాల గురించి పరిచయం. 10:03 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. ప్రముఖ సందీక దర్శకులు, గేయ రచయిత శ్రీ ఎంఎం కీరవాణి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి నిహారా కానేటి.

11:03 సంస్కృత పాఠం. ఉపాధ్యాయులు శ్రీపాద సుబ్రహ్మణ్యం, విద్యార్థిని గగన్ ప్రియ. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ జి జయవంత్ నాయుడు గారి గిటార్ వాద్యం, తబలా సహకారం శ్రీ వివేక్ కాయల్. 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం. 12:40 ఎన్సీఈఆర్టి వారి ప్రాయోజిత కార్యక్రమం. ఒంటిగంట 20 వనితాలోకంలో ఎత్తుకు పై ఎత్తు కథానిక, రచయిత శ్రీమతి పి లక్ష్మీ రాఘవి. 2:30 నిషిగంధ్ మరాఠీ కార్యక్రమం. 5:03 జానపద సంగీత కార్యక్రమం ఒగ్గు కథ, ఆడబిడ్డ ఇంద్రావతి కథ మొదటి భాగం మీకు అందిస్తారు శ్రీ సింగారపు రాజ్కుమార్ బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం.

6:50 వ్యవసాయ సూచనలు, విత్తన వారోత్సవాలు, చేపల చెరువు నిర్మాణం గురించి డాక్టర్ ఎంఎస్ చంద్రకాంత్ గారి ప్రసంగం. 7:00 మార్కెట్ ధరలు, 7:15 ఇల్లు వాకిలిలో విత్తన వారోత్సవాలు, ఇంకా ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో మేలు జాతి పశు సంపద వృద్ధిలో కృత్రిమ గర్భధారణ ఆవశ్యకత, ఈ అంశం గురించి పశు వైద్య సహాయ శాస్త్ర చికిత్సా నిపుణులు డాక్టర్ జి కిరణ్ కుమార్ గారు రైతులు పశుపోషకులకు ఉన్న సందేహాలను నివృత్తి చేస్తారు. వికసిత్ భారత్. ప్రధానమంత్రి జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ పథకం లబ్ధిదారులతో పరిచయ కార్యక్రమం, నిర్వహణ శ్రీ కోలిపాక శంకరారావు. ఇది ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. 8:00

0: that the decision was taken to provide adequate time to students for submitting requests. The National Testing Agency, NTA, has postponed the Common University Entrance Test undergraduate CUET 2026 examinations scheduled for 28th of this month. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భావన ఓర్పు శ్రీమతి కోట విజయ గారి లఘు ప్రసంగం వింటారు.
2: ఓర్పు అనేది మానవులకు ఉండాల్సిన ముఖ్య గుణములలో ఒకటి. ఓర్పు గలవారు సాధించింది ఏమీ లేదని మన పూర్వీకుల నుండి నేటి పెద్దల వరకు చెప్తూనే ఉంటారు. ఇది నిజమే కదా. ఓర్పుకు మరో పేరు సహనం. ఓర్పుగా ఉండటం మన బలహీనత కాదు, అది మన మనస్సుకు బలమని గుర్తుంచుకోవాలి. నిత్య జీవితంలో మనకు సమస్యలు ఎదురైనప్పుడు మనం కృంగిపోకుండా స్థిరంగా మనోనిబ్బరంతో ఎదుర్కొనే అద్భుతమైన శక్తే ఓర్పు. తాత్కాలికంగా మనకు బాధలు ఏర్పడినా అవన్నీ ఓర్పు ముందర ఓడిపోతాయి. తొందరపాటు నిర్ణయాలను తగ్గించి సరైన సమయంలో సంయమనంతో మానసిక స్థిరంతో దైనందిన పనులు చేయటానికి సహాయపడుతుంది ఓర్పు. మనం నిశితంగా పరిశీలిస్తే పురాణ కాలం నుండి ఓర్పుకు పరీక్ష జరుగుతూనే ఉంది. అయినప్పటికీ ఓర్పు ఏనాడూ ఓడిపోలేదు, గెలుస్తూనే ఉంది. ఉదాహరణకు నలుడు దమయంతిని వదిలి వెళ్ళినప్పుడు ఆమె తొందరపడే నిర్ణయం తీసుకోకుండా నలుని కోసమే ఎదురు చూచి గెలిచింది. అలాగే సీతను రావణుడు చెరలో ఉంచినప్పుడు రాముని రాకకు ఓర్పుతో ఎదురు చూసింది. రామరావణ యుద్ధం జరిగి ఆమెకు చెర వినిపించనున్నాడు రాముడు. ఇది సీతమ్మ ఓర్పుకు నిదర్శనం కదా. మరొక వనిత సావిత్రి. యమధర్మరాజు తన భర్త ప్రాణాలు తీసుకుని వెళుతూ ఉంటే వెంబడించింది. యముని మనసు కరిగి ఏమి వరం కావాలో కోరుకోమనగానే ఆమె యమునికి సంకట పరిస్థితి కలిగించి తన భర్త ప్రాణాలను దక్కించుకున్నది ఓర్పుతోనే కదా. ఇలా పతివ్రతలు ఎందరో పురాణ కాలంలో విజయాలు దక్కించుకున్నది అని అంటే అది అతిశయోక్తి కాదేమో. ఏ తరం వారైనా వారి వారి పరిస్థితులను ఓర్పు వహించి కదిద్దుకోవాలి. ఓర్పు కలిగిన జీవులు కూడా చాలా ఉన్నాయి. తాబేలు, చీమ, సాలీడు, ఏనుగు, కొంగ మొదలైనవి. తాబేలు ఓర్పుకు నిదర్శనం. చాలా నెమ్మదిగా కదులుతూ స్థిరంగా అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటుంది. అలాగే చీమ చిన్నదైనా తన శక్తికి మించి ఆహారాన్ని ఒక ప్రదేశానికి ఓర్పుతో చేర్చుకుంటుంది. సాలీడు తన గూడును తానే ఓర్పుతో నిర్మించుకుంటుంది. పదే పదే ఓడిపోయిన ఎన్నో ప్రయత్నాలు చేసి గూడును కట్టుకుంటుంది. అలాగే ఏనుగు కూడా ఎంతో కష్టమైన ఓర్పుతో దొంగలను చేరవేస్తుంది. కొంగ కూడా తన ఆహారం కోసం ఎంతో ఓర్పుతో చేపలను పట్టుకుంటుంది. చాకచక్యంగా జీవులు ఓర్పుతో తమ తమ పనులను నేర్పుతో విజయవంతంగా పూర్తి చేస్తాయనటంలో సందేహం లేదు. ఈనాటి యువతీ యువకులు తమ నిత్య జీవితంలో అనాలోచితంగా ఓర్పును కోల్పోయి వారి వారి కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. ఆవేశంతో వారి ఉజ్వల భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు. వారి జీవితంలో ఎదురయ్యే సమస్యలకు కొంత సమయం కేటాయించి ఆలోచించి సరైన సమయంలో నిర్ణయాలు ఓర్పుతో పరిష్కరించుకుంటే వారి జీవితాలు ఆనందభరితంగా విలాజిల్లుతాయి. మనం అసహనంగా ఉన్నంతకాలం ఏ పని సజావుగా జరగదు. అదే ఓర్పుతో అందరితో కలిసి నవ్వుతూ గడిపేస్తే ఎంత జటిలమైన సమస్యనైనా పరిష్కరించి సంతోషంగా గడపవచ్చును. కనుక మన నిత్య జీవితంలో ఓర్పు అనే ఆభరణాన్ని ధరించి ఆనందమయం చేసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు.

ఇంతవరకు ఓర్పు అంశం గురించి శ్రీమతి కోటా విజయ గారి లఘు ప్రసంగం విన్నారు. ఈనాటి భావనా కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భక్తిరంజని. ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి సుప్రభాతం, శివస్తుతి లింగాష్టకం వింటారు.

ఇంతవరకు భక్తిరంజనిలో శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి సుప్రభాతం శివస్తుతి విన్నారు. ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం పొలం పనులు.

అందరికీ నమస్కారము. నా పేరు జి మాధురి. నేను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పాలెంలో కీటక శాస్త్రవేత్తగా చేస్తున్నాను. ఈరోజు మనం చూసుకున్నట్టయితే నూనెగింజ పంటల్లో సస్యరక్ష. మన రాష్ట్రంలో సాగు చేసే నూనెగింజ పంటల్లో ముఖ్యమైనవి వేరుశనగ, ఆముదం, పొద్దుతిరుగుడు, నువ్వులు. ఇవి ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. ఈ పంటలలో అనేక రకాల పురుగులు ఆశించి నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఈ యొక్క పురుగుల తెగుళ్ళ గురించి మనం ఇవాళ యాజమాన్య పద్ధతులని తెలుసుకుందాము. వేరుశనగలో ముఖ్యంగా ప్రధానంగా మనకి ఆశించే పురుగుల గురించి మనం తెలుసుకున్నట్టయితే మనకి మొదటిగా ఆకుముడత పురుగు గురించి తెలుసుకుందాము. ఈ యొక్క ఆకుముడత పురుగు 2 లేదా 3 ఆకులని కలిపి గూడులాగా చేసి దాంట్లో ఉంటూ ఆ ఒక పచ్చదనాన్ని తినడం వలన ఆకులన్నీ ఎండినట్టు మనకి దూరం నుండి కాలిపోయినట్టు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఈ యొక్క పురుగు నివారణకు మనం చూసుకున్నట్టయితే ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.3 గ్రాములు లేదా క్లోలాండ్రినిప్రోల్ అనే మందు 0.3 ml లేదా ఫ్లూబెండమైడ్ అనే మందు 0.25 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవాలి. మరి ఇంకొక పురుగు చూసుకున్నట్టయితే పొగాకు లద్దె పురుగు. ఈ యొక్క పురుగు తల్లి పురుగు ఆకుల పైభాగాన లేదా కింది భాగాన గుంపులు గుంపులుగా గుడ్లను పెడుతుంది. ఈ గుడ్ల నుండి వచ్చిన చిన్న పిల్ల లార్వాలు ఆకుల కింద చేరి పత్రహరితాన్ని గోకి తింటూ ఉంటాయి. ఈ తర్వాత దశల్లో ఆకులపైన చేరి రంధ్రాలుగా చేస్తుంటాయి. ఈ యొక్క లార్వాలు పగటి వేళ మన మొక్కల్లో దాక్కొని లేదా మట్టి పిల్లల్లో దాక్కొని ఉంటాయి. ఇది ఈ పురుగులు రాత్రి వేళ మాత్రమే ఎక్కువగా నష్టాన్ని కలుగజేస్తూ ఉంటాయి. ఈ పురుగు నివారణకు మనము మొదటిగా లింగాకర్షక బుట్టలు 4 నుండి 8 ఒక ఎకరాకి పెట్టుకొని పురుగు ఒక ఉధృతిని మనము గమనించుకొని తగ్గించుకోవచ్చు. అజాడైరెక్టిన్ 1500 ppm అనగా వేప నూనె 5 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవాలి. మనకి పురుగు ఒక ఉధృతి ఎక్కువగా గమనించినప్పుడు మనము ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.25 గ్రాములు లేదా క్లోలాండ్రినిప్రోల్ అనే మందు 0.3 ml లేదా ఫ్లూబెండమైడ్ అనే మందు 0.25 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవాలి. అదే రకంగా ఈ యొక్క ఎదిగిన లార్వాలు మనం నివారించుకోవడానికి మనము విషపు ఎర అనేది కూడా మనము తయారు చేసుకోవచ్చు. దాంట్లో చూసుకున్నట్టయితే తయారు విధానంలో 5 కిలోల తౌడు, 1/2 kg బెల్లం, 1 లీటర్ క్లోర్పైర్ఫాస్ తగినంత నీటితో కలుపుకొని ఇవి చిన్న ఉండలుగా చేసుకొని పొలంలో సాయంకాలంలో సమానంగా కనుక మనం చల్లుకున్నట్టయితే ఈ యొక్క పొగాకు లద్దె పురుగుని మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా మనము వేరుశనగలో తెగుళ్ళ కనుక చూసుకున్నట్టయితే ముఖ్యంగా మనకి టిక్కా ఆకుమచ్చ తెగులు అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇవి ఆకులపై భాగాన ముదురు గోధుమ రంగులో మచ్చలుగా ఏర్పడి క్రమేణ ఆకుల కాడల మీద మరియు కాండం ఊడల మీద కూడా కనిపిస్తూ ఉంటాయి. ధృతి మనకి ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులన్నీ రాలిపోవడం అనేది మనము గమనించవచ్చు. ఈ యొక్క తెగుళ్ళని మనం నివారించుకోవడానికి టెబుకనోజోల్ అనే మందు 1 గ్రాము 1 kg విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి మనము చేసుకోవచ్చు. అదేవిధంగా మనము ఒకవేళ పిచికారి గనక చేసుకోవాలి అనుకుంటే క్లోరోథాలోనిల్ అనే మందు 2 గ్రాములు లీటర్ నీటికి లేదా టెబుకనోజోల్ అనే మందు 1 ml లీటర్ నీటికి కలిపి పిచికారి మనం చేసుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన తెగుళ్ళు మనం చూసుకున్నట్టయితే మొలక కుళ్ళు తెగుళ్ళు. ఏంటంటే మనకి ఈ తెగుళ్ళు ఎక్కువగా మనకి వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు లేదా భూమిలో తేమ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మొలక అద్దెల భాగంలో నల్లాటి మచ్చల్లాగా ఏర్పడి మొక్క అనేది కుళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అదే రకంగా మనకి వేరుకుళ్ళు తెగుళ్ళు కూడా మనకి ఎక్కువగా వస్తుంది. ఇది పంట 30 రోజులు ఉన్నప్పుడు అది ఏంటంటే మనకి తల్లి వేరు కుళ్ళిపోయి నలుపు రంగులో మారిపోయి మొక్క చనిపోవడం అనేది మనం గమనించుకోవచ్చు. ఈ యొక్క మనం తెగుళ్ళు నివారించుకోవడానికి 1 గ్రాము టెబుకొనజోలు 1 kg విత్తనానికి పట్టించి మనం విత్తన శుద్ధి

0: చేసుకోవచ్చు. అదే రకంగా మొక్కల మొదళ్ళ దగ్గర మనం కార్బండిజమ్ ప్లస్ మ్యాంకోజిబ్ అనే మందు 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి మనం అక్కడ కనుక మనం తడుపుకున్నట్టు అవుతే మనం మొక్క మొదళ్ళ దగ్గర ఈ యొక్క తెగుళ్ళని మనము నివారించుకోవచ్చు. అదే రకంగా ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి ఆమ్దం పంటలో కూడా మనము పురుగుల గురించి తెలుసుకోవచ్చు. ఈ యొక్క ఆమ్దం పంటలో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే గనక మనకి దాసరి పురుగు మరియు పొగాకు లద్దె పురుగు మరియు కాయతులుచు పురుగు అనేది కూడా మనం ఎక్కువగా గమనించవచ్చు. మొదటిగా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క దాసరి పురుగు, ఇది ఆకుల కింద చేరి తినడం వలన ఆకులు ఈనలు మాత్రమే మిగిలిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఇవి పెరిగిన లార్వాలు భూమిలో కానీ ఎండిన ఆకులో కానీ చేరి కోశస్థ దశలోకి ప్రవేశిస్తాయి. ఈ యొక్క లార్వాలను మనం నివారించుకోవడానికి ఈ యొక్క దాసరి పురుగును మైక్రోప్లిడిస్ అనే మిత్ర పురుగు ఆశించినప్పుడు ఈ యొక్క పురుగు నియంత్రణలో ఉంటుంది. అదేవిధంగా మనము ఎకరాకి 10 పక్షి స్థావరాలని అమర్చుకోవాలి. మొదటి దశ లార్వాలు నివారించుకోవడానికి మనము అజాడైరెక్టిన్ 1500 ppm అనగా వేప నూనె 5 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. ఈ యొక్క పురుగు ఉధృతి మనం ఎక్కువగా గమనించినప్పుడు మనము నివలూరాన్ 1 ml లేదా ప్రొఫెనోఫాస్ 2 ml లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 g లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ అనేది మనం చేసుకోవచ్చు. ఇది పంట పూర్తిగా కోసిన తర్వాత పొలంలో ఉన్న చెత్తను గనక మనం కాల్చినట్టు అయితే ఈ యొక్క కోశస్థ దశలని మనము నివారించుకోవచ్చు. అదే రకంగా దీంట్లో మనకి కొమ్మ మరియు కాయతులుచు పురుగును కూడా ఎక్కువగా గమనించవచ్చు. ఈ యొక్క కొమ్మ మరియు కాయతులుచు పురుగు, ఇది పుష్పించు దశ నుంచి మనకు మొదలయ్యి పంట పూర్తయ్యే వరకు మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ కొమ్మలను కాయలను తొలచడం వలన ఈ చెట్టు కొంత వరకు మనకి ఆ కాయలు మరియు కొమ్మలంతా ఎండిపోవడం లాగా జరుగుతూ ఉంటుంది. దీని నివారణకు మనము పూత దశలో ప్రొఫెనోఫాస్ అనే మందు 2 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. మనం ఇది గమనించినప్పుడు ఇంకొక 20-25 రోజుల మధ్యలో మరొక్కసారి కనుక మనము ఈ యొక్క గెలల పైన కనుక మనం పిచికారీ చేసుకున్నట్టు అయితే ఈ యొక్క కొమ్మ మరియు కాయతొలచు పురుగుని మనం నివారించుకోవచ్చు.
1: ఇంతవరకు నూనె గింజ పంటల్లో సస్యరక్షణ గురించి పాలెం వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త జి. మాధురి గారి వివరాలు విన్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: వివిధ సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
2: ఇది ఈనాటి మా పొలం పనులు కార్యక్రమం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 6:45 కావస్తోంది. ప్రాంతీయ వార్తలు వింటారు తెలుగులో. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో అంబేద్కర్ కళావేదికను ఈరోజు ప్రారంభిస్తారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాల భవనాల నిర్మాణానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్గా ఈరోజు శంకుస్థాపన చేస్తారు. దేశంలోనే 11-1 క్యాన్సర్ ఆసుపత్రిగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ది చేస్తున్నట్టు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి నదీ పుష్కరాల సందర్భంగా పరీవాహక ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో ఈరోజు పర్యటించనున్నారు. నగరంలోని స్వరాజ్య మైదానంలో నిర్మించిన అంబేద్కర్ కళావేదికను ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించనున్నారు. 85 కోట్ల రూపాయలతో అత్యాధునిక వసతులతో దీన్ని నిర్మించారు. అక్కడే నిర్వహించనున్న సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ది సదస్సు 2026ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న 38 ఎంఎస్ఎంఈ పార్కులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఎంఎస్ఎంఈ రంగాభివృద్ది, పారిశ్రామిక పెట్టుబడులు, ఉపాధి అవకాశాల విస్తరణ, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు వంటి అంశాలపై సదస్సులో చర్చించనున్నారు. గోదావరి నది పుష్కరాల సందర్భంగా పరీవాహక ప్రాంతాల్లో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఉదయం పుష్కరాల రేవు నుంచి కోటిలింగాల ఘాట్ వరకు బోటులో ప్రయాణిస్తూ గోదావరి తీర ప్రాంతాలను, వివిధ ఘాట్లను పరిశీలించనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా జల కాలుష్యానికి కారణమవుతున్న గోదావరి నదీ ప్రాంతాలు, నల్లా కాలువ పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలిస్తారని తెలిపారు. అనంతరం రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారని పేర్కొన్నారు. సమావేశంలో పుష్కరాల ఏర్పాట్ల పురోగతి, గోదావరి నది కాలుష్య నియంత్రణ చర్యలు, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలపై అధికారులతో ఉప ముఖ్యమంత్రి చర్చిస్తారని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా చింతపల్లిపాడు గ్రామంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చింతపల్లిపాడు గ్రామంలో 70 మందికి పైగా క్యాన్సర్ బాధితులు ఉన్న అంశంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దేశంలోనే 11 క్యాన్సర్ ఆసుపత్రిగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ది చేస్తున్నట్టు కేంద్ర మంత్రి పేర్కొంటూ,
1: స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో 11 క్యాన్సర్ సెంటర్ ఉన్నటువంటి హాస్పిటల్ ఏదీ లేదు. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో 120 బెడ్లు ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక 120 బెడ్లు యాడ్ చేస్తా ఉన్నాం. ఆ హాస్పిటల్ కూడా కంప్లీట్ అవబోతా ఉంది. ఇంకో 2 నెలలు అది శంకుస్థాపన చేస్తే ఈ ప్రాంతంలో దురదృష్టవశాత్తు ఎవరికైనా కూడా వస్తే మిమ్మల్ని అందరినీ ఆదుకోవడానికి ఈ ప్రభుత్వం, ఈ గుంటూరు ప్రాంత ప్రతినిధులు ఉన్నారు అన్న సంగతి మీరందరూ గుర్తుపెట్టుకోవాలి.
0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట వ్యాప్తంగా ఈరోజు నుంచి మహిళా వారోత్సవాలు నిర్వహించనున్నారు. మహిళా సంఘ భవనాల నిర్మాణానికి ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వర్చువల్గా శంకుస్థాపన చేస్తారు. ఈ నెల 31 వరకు నిర్వహించే వారోత్సవాలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. వారం రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో గ్రామ, మండల స్థాయిలో ఇందిరా మహిళా శక్తి భవనాలు, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణానికి శంకుస్థాపనలు, మహిళల భద్రత చట్టాలపై అవగాహన కల్పించడం, సోలార్ పవర్ ప్లాంట్ల స్థాపన, అమ్మ మాట, అంగన్వాడీ బాట తదితర కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడించారు. రైతులను ఆదుకునేందుకు మార్క్ఫెడ్ ద్వారా 2,04,000 టన్నుల మొక్కజొన్న పంటను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని నిర్ణయించినట్టు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు వెల్లడించారు. రాష్టంలో రైతులు, పౌల్ట్రీ, ఉద్యాన ఆక్వారంగాల రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వివిధ అంశాలపై వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో మంత్రి దృశ్య మాధ్యమ సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్టంలో ఎక్కడా యూరియా కొరత లేకుండా సరఫరా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని, రైతులకు గిట్టుబాటు ధరలు అందేలా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. కొబ్బరి రైతులకు మార్కెటింగ్ అవకాశాలు పెంచాలని, ఆక్వారంగ సమస్యలపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భారీ ఉష్ణోగ్రతల ప్రభావంతో పౌల్ట్రీ రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రికార్డు

0: రికార్డు స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. రానున్న 3 రోజుల పాటు ఇదే తీవ్రత కొనసాగే అవకాశం ఉందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ రోజు 29 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 166 మండలాల్లో వడగాల్పుల ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, పోలవరం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. తెలంగాణలో ఈరోజు పలు జిల్లాల్లో వడగాల్పులతో పాటు అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట ప్రభుత్వం మొదటి విడతలోనే 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో 5 లక్షల రూపాయల చొప్పున జమ చేస్తున్నట్టు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా ఒక కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి పాల్గొన్న ఆయన మాట్లాడుతూ 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. రాష్టంలోని 53 లక్షల నిరుపేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ మీకు వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉన్నాం, ఇది మన ప్రభుత్వాన్ని ప్రతి మహిళకి మీరు గట్టిగా వాదించి చెప్పగలిగిన ధైర్యాన్ని ఈరోజు మీకు ఇచ్చాం. ప్రతి కుటుంబానికి కూడా ఇందిరమ్మ బీమా పథకాన్ని, 5 లక్షల రూపాయల పథకాన్ని జూన్ 2వ తారీఖు నుంచి మొదలు పెట్టబోతున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆనాడు ప్రజలకు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి రూపాయి రూపాయి పోగేసి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకొచ్చి ఈరోజు అమలు చేస్తా ఉన్నాం.
0: జనగణనలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న తొలిదశ ఇళ్ల గణన ప్రక్రియను డిప్యూటీ రిజిస్టార్ ఆఫ్ సెన్సెస్ వేలమూర్తి పరిశీలించారు. నగరంలోని మధురవాడ జోన్లో నిన్న పర్యటించారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న ఇళ్ల గణనను పరిశీలించి మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో జనగణన కార్యక్రమం నాణ్యతతో వేగవంతంగా నిర్వహిస్తున్నందుకు అధికారులను అభినందించారు. జనగణనలో ఏ ఒక్క ఇంటిని మినహాయించకుండా నమోదు చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాల రూపకల్పనలో జనగణన కీలకమని ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134 సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 700 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. ఐపీఎల్ 2026 చివరి లీగ్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు 30 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్పై గెలిచి టాప్4లో చోటు దక్కించుకుంది. ముంబై వాంకడే స్టేడియంలో నిన్న జరిగిన ఈ మ్యాచ్లో మొదట రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్లకు 205 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 175 పరుగులు చేసింది. అదేవిధంగా కోల్కతాలో నిన్న జరిగిన ఈ సీజన్ ఆఖరి లీగ్ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో కోల్కతా నైట్ రైడర్స్ 18.4 ఓవర్లలో 163 పరుగులకు ఆల్అవుట్ అయింది. ప్రపంచ థైరాయిడ్ నివారణ దినం ఈరోజు నిర్వహిస్తున్నారు. ఈ వ్యాధి సంబంధిత సమస్యలపై అవగాహన లేని కారణంగా అనేక మంది ఆరోగ్య సమస్యలకు గురవుతూ ఉంటారు. థైరాయిడ్ సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం మే 25వ తేదీ ప్రపంచ థైరాయిడ్ నివారణ దినంగా పాటిస్తున్నారు. థైరాయిడ్ గ్రంథి నిర్ణీత మోతాదు కంటే తక్కువగా హార్మోన్ విడుదల చేస్తే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దీన్నే హైపోథైరాయిడిజంగా వ్యవహరిస్తారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో అంబేద్కర్ కళావేదికను ఈరోజు ప్రారంభిస్తారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాల భవనాల నిర్మాణానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్గా ఈరోజు శంకుస్థాపన చేస్తారు. దేశంలోనే లెవెల్1 క్యాన్సర్ ఆసుపత్రిగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ది చేస్తున్నట్టు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి నది పుష్కరాల సందర్భంగా పరివాహక ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం. ప్రవాచకః దివ్యానందజః.

0: కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని రాష్ట్ర సాంస్కృతిక క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మహబూబ్ నగర్ నగరంలోని శిల్పారామంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం విద్యార్హతలు మాత్రమే సరిపోవని, నైపుణ్యాలు టెక్నాలజీపై అవగాహన ఉంటేనే మంచి ఉద్యోగాలు పొందగలమన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా యువత తమను తాము సిద్ధం చేసుకోవాలని సూచించారు. మహిళల కోసం ప్రత్యేక నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి వివరించారు. భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు ద్వారా ప్రపంచ స్థాయి కంపెనీలను ఆకర్షించి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు సృష్టించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యాటక మౌలిక వసతుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తెలిపారు. మహబూబ్ నగర్ నగరంలోని పిల్లల మర్రిలో 2,50,00,000 రూపాయల వ్యయంతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, జిల్లాలోని పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి మొత్తం 5,00,00,000 నిధులు మంజూరు కాగా అందులో భాగంగా తొలిదశ పనులు ప్రారంభించినట్లు తెలిపారు. మయూరి పార్కుకు ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ట్రెక్కింగ్ ట్రైల్స్, వ్యూ పాయింట్లు, పర్యాటకుల కోసం తాత్కాలిక కాటేజీలు ఏర్పాట్లు చేయనున్నట్టు తెలిపారు. వచ్చే ఏడాది నిర్వహించనున్న కృష్ణా పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని జిల్లాలోని పురాతన దేవాలయాల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించి సుమారు 150 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనుల ప్రతిపాదనలు సిద్ధం చేసి ముఖ్యమంత్రికి సమర్పించినట్లు తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లాలోని కోయిలసాగర్ ప్రాజెక్టును ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే రాష్ట్ర దేశ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. జిల్లా యువజన క్రీడలు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పర్యాటక వారోత్సవాల్లో భాగంగా కోయిలసాగర్ ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన పర్యాటక అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా పర్యాటక అవగాహన పోస్టర్ను ఆవిష్కరించిన కలెక్టర్ మాట్లాడుతూ, కోయిలసాగర్ ప్రాజెక్ట్ పర్యాటకులను ఆకర్షించడమే కాకుండా రైతులకు సాగునీరు అందిస్తూ జిల్లాలో వ్యవసాయాభివృద్ధికి కూడా దోహదపడుతోందన్నారు. జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు. అనంతరం కోయిలసాగర్ ప్రాజెక్టు డ్యాంను సందర్శించిన కలెక్టర్ నీటి నిల్వ సామర్థ్యం, ఆయకట్టు, మరమ్మత్తు పనుల పురోగతి తదితర అంశాలపై ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు రైతులతో కలిసి నార్లాపూర్ నుంచి ఉద్దండపూర్ వరకు పాదయాత్ర చేస్తామని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి అయితే వలసల జిల్లాగా పేరు ఉన్న పాలమూరులో 10,00,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చే అవకాశమున్నా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రాజెక్టు పనులు అడ్డుకుందేందుకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసులు వేశారని ఆరోపించారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా బలపడితేనే సమాజం సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతోందని ప్రభుత్వ విప్ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని మహబూబ్ నగర్ ఫస్ట్ శిక్షణ కేంద్రంలో నిర్వహించిన 5వ బ్యాచ్ నైపుణ్య శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని శిక్షణ పొందుతున్న మహిళలకు స్టడీ మెటీరియల్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మహిళలు స్వయం సమృద్ధిగా ఎదిగితే కుటుంబంతో పాటు సమాజం కూడా బలపడుతుందని అన్నారు. ప్రస్తుతం దేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 4వ స్థానానికి ఎదుగుతున్న తరుణంలో మహిళల భాగస్వామ్యం అత్యంత కీలకమని పేర్కొన్నారు. మహబూబ్ నగర్ ఫస్ట్ శిక్షణ కేంద్రం తెలంగాణలోనే ఆదర్శవంతమైన కేంద్రంగా నిలుస్తోందని, దీనికి నిర్వాహకులు, శిక్షకులు, సిబ్బంది సమిష్టి కృషే కారణమని అభినందించారు. మహబూబ్ నగర్ జిల్లాలో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో వరి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. దేవరకద్ర మండలం నాగారం గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. కేంద్రంలో నిల్వ ఉన్న ధాన్యం బస్తాలను ఆలస్యం చేయకుండా మిల్లులకు తరలించారని నిర్వాహకులకు ఆదేశించారు.
1: ఇంతవరకు శ్రీ జి రవికుమార్ యాదవ్ అందించిన మహబూబ్ నగర్ జిల్లా వివరాలు విన్నారు. ఈనాటి జిల్లా సమాచార లేఖ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05కు వస్తోంది. తెలుగులో వార్తలు వింటారు.

0: అధవిలత. 2026 సంవత్సరపు పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రదానం చేస్తారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని ఎదుర్కోవడంలో భారత్ అమెరికాలు నిబద్దతతో ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. కర్ణాటక ఉత్తర కన్నడ జిల్లాలోని తట్టెహక్కలు నదిలో నిన్న జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మరణించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. 2026 సంవత్సరపు పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రదానం చేస్తారు. రాష్ట్రపతి భవన్లో జరిగే ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు ప్రముఖులు హాజరవుతారు. 2026 సంవత్సరానికి గాను 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులతో కలిపి మొత్తం 131 పద్మ అవార్డులను ప్రదానం చేస్తారు. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులను ప్రకటిస్తారు. కళలు, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, వాణిజ్యం, పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, సివిల్ సర్వీసెస్ వంటి వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ఈ ప్రతిష్టాత్మక పౌర పురస్కారాలు అందజేస్తారు. అసాధారణ విశిష్ట సేవలకు పద్మవిభూషణ్, ఉన్నత శ్రేణి విశిష్ట సేవలకు పద్మభూషణ్, ఏ రంగంలోనైనా విశిష్ట సేవలు అందించినందుకు పద్మశ్రీ అవార్డులను బహూకరిస్తారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని ఎదుర్కోవడంలో భారత్ అమెరికాలు నిబద్దతతో ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన అమెరికా 250వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సదస్సులో ఆయన ప్రసంగించారు. ఉగ్రవాదాన్ని ఏమాత్రమూ సహించేది లేదని, ఇరుదేశాల మధ్య ఉగ్రవాద నిరోధక సహకారం ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నష్టాల నుంచి రక్షించడం, ప్రపంచానికి మరిన్ని మెరుగైన ప్రత్యామ్నాయాలు అందించడంలో ఇరుదేశాలకు సమాన ఆసక్తులున్నాయని చెప్పారు. అనేక అంశాల్లో ఉన్న పరస్పర అవగాహన వల్ల ఇరుదేశాలు పలు రంగాల్లో సమర్థవంతమైన వ్యూహాత్మక భాగస్వాములుగా ఎదిగాయని విదేశాంగ మంత్రి చెప్పారు.
1: Our government's fundamental responsibility is to address the needs of 1.4 billion people. Obviously, ensuring the accessibility and affordability of energy for them is our prime objective. Secretary and I therefore welcome the expansion in our energy trade in recent months. Diversified supplies are at the heart of energy security for India.
0: America Videshanga Mantri Marco Rubio Bharata Paryatana ప్రస్తుత కాలంలో భారత్ అమెరికా సంబంధాల ప్రాముఖ్యతను చాటుతోంది. నిన్న న్యూఢిల్లీలోని భారత మంటపంలో అమెరికా 257వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియోకు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తన ప్రాణ స్నేహితుడిగా అభివర్ణించారు. మోదీకి తాను పెద్ద అభిమానిని అన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంత బలంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో 4 రోజుల భారత పర్యటనలో ఉన్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రూబియో శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఆ తర్వాత నిన్న భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్లతో విడివిడిగా సమావేశమయ్యారు. పశ్చిమ బెంగాల్లో జరిగిన ఫాల్తా అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి దేబాంక్షు పాండా 1,09,000 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. పాండా తన సమీప సిపిఐఎం అభ్యర్థి శంభునాథ్ కుర్మిపై విజయం సాధించారు. ఈ విజయంతో తృణమూల్ కాంగ్రెస్ అజేయ కోటగా ఉన్న ఫాల్తా స్థానాన్ని బీజేపీ తన వశం చేసుకుంది. ఈ ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ ఏకంగా 4వ స్థానానికి పడిపోయారు. ఫాల్తా అసెంబ్లీ రీపోలింగ్లో రికార్డు స్థాయి మెజారిటీతో విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి దేబాంక్షు పాండాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ విజయం పశ్చిమ బెంగాల్ ప్రజలకు బీజేపీపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు.

0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లాలోని తట్టెహక్కలు నదిలో నిన్న జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మరణించారు. నదిలో నత్తగుల్లలు సేకరిస్తున్న సమయంలో నీటి ప్రవాహం ఉధృతంగా రావడంతో వారంతా కొట్టుకుపోయారు. రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా నదిలో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగిందని పోలీసులు తెలిపారు. ఆ సమయంలో సిరాలి గ్రామానికి చెందిన సుమారు 14 మంది నత్తగుల్లల సేకరణ కోసం నదిలోకి దిగారు. ప్రవాహం ఉధృతికి కొందరు కొట్టుకుపోతుండగా వారిని రక్షించడానికి మిగతా వారు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఈ విషాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో చిక్కుకున్న వారిలో 3 రక్షించగా గల్లంతైన మరో 3 కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘోర ప్రమాదంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే మరణించిన వారి కుటుంబ సభ్యులకు 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఈ నది ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం పట్ల రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారనే వార్త తనను ఎంతగానో కలిచివేసిందని రాష్టపతి ముర్ము ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ కూడా మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ప్రమాదంలో తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి మరణించిన వారి కుటుంబ సభ్యులకు 2 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా అందజేస్తామని మోదీ ప్రకటించారు. గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి పౌరస్మృతి పరిధి నుండి అన్ని గిరిజన సామాజిక వర్గాలను మినహాయించడానికి ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలు రూపొందించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన జనజాతీయ సాంస్కృతిక సమాగమం సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి, గిరిజనుల హక్కులకు పూర్తి రక్షణ కల్పించామని, ఉమ్మడి పౌరస్మృతి వల్ల గిరిజనుల హక్కులకు ఎటువంటి భంగము వాటిల్లదని స్పష్టం చేశారు.
1: नरेंद्र मोदी जी ने एक प्रकार से जनजाति कल्याण को आगे बढ़ाने का काम किया है. मैं आज इस मन से इस जनजाति महाकुंभ को कहना चाहता हूं और नरेंद्र मोदी जी ने उसको 1,50,000 करोड़ तक बढ़ाने का काम.
0: ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా నైట్ రైడర్స్ 18.4 ఓవర్లలో కేవలం 163 పరుగులకే ఆలౌట్ అయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. అంతకుముందు మధ్యాహ్నం వాంకడే స్టేడియంలో జరిగిన మరొక మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై రాజస్థాన్ రాయల్స్ 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. మధ్య వాయువ్య భారత్లోని అనేక ప్రాంతాల్లో తీవ్రమైన వడగాల్పులు సాధారణ జనజీవితాన్ని అస్తవ్యస్తం చేశాయి. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో తీవ్రమైన వేడిగాలులు, పగటిపూట విపరీతమైన వేడి ఉండడం వల్ల ప్రజలు మధ్యాహ్నం వేళ్లల్లో ఇళ్లకే పరిమితం కావాల్సి వస్తోంది. ప్రజలు తగినంత నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుకోవాలని, మధ్యాహ్నం నుండి సాయంత్రంలోపు నేరుగా ఎండలోకి వెళ్లకూడదని, అలాగే పిల్లలు, వృద్ధులు, ఆరోగ్య సమస్యలున్న వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆరోగ్య అధికారులు సూచించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 2026 సంవత్సరపు పద్మ అవార్డులను రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రదానం చేస్తారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని ఎదుర్కోవడంలో భారత్, అమెరికాలు నిబద్దతతో ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లాలోని తట్టెహక్కలు నదిలో నిన్న జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మరణించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమంలో వరల్డ్ ఫుట్బాల్ డే, ప్రపంచ ఫుట్బాల్ దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు వింటారు. ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానించే ఒక అద్భుతమైన క్రీడ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే ఫుట్బాల్. ప్రతి సంవత్సరం మే 25న ప్రపంచ ఫుట్బాల్ దినోత్సవంను జరుపుకుంటున్నాము. ఐక్యరాజ్యసమితి ప్రకటించిన ఈ ప్రత్యేక దినోత్సవం కేవలం ఆటను గౌరవించడం కోసం మాత్రమే కాదు, ప్రపంచ ఐక్యత, శాంతి, స్నేహం, సమానత్వం వంటి విలువలను గుర్తుచేసే ఒక గొప్ప సందర్భంగా నిలుస్తోంది. 1924లో ప్యారిస్లో ఒలింపిక్స్ సందర్భంగా ప్రపంచంలోని అన్ని ప్రాంతాల జట్లు పాల్గొన్న తొలి అంతర్జాతీయ ఫుట్బాల్ టోర్నమెంట్ జరిగింది. ఆ చారిత్రాత్మక సంఘటనకు 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 2024 మే 7న ఐక్యరాజ్యాల సమితి సాధారణ సభ మే 25ను వరల్డ్ ఫుట్బాల్ డేగా అధికారికంగా ప్రకటించింది. ఫుట్బాల్ను ప్రపంచ భాష అని ఎందుకు అంటారో తెలుసా? ఎందుకంటే ఈ ఆటకు భాషాభేదాలు లేవు, మతభేదాలు లేవు, దేశ సరిహద్దులు లేవు. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు, గ్రామాల నుండి మహానగరాల వరకు ప్రతి ఒక్కరిని ఒకే వేదికపైకి తీసుకువచ్చే అద్భుతమైన శక్తి ఫుట్బాల్కు ఉంది. ఒక బంతి, 2 గోల్స్, కానీ కోట్లాది హృదయాలను కలిపే భావోద్వేగం. ఫుట్బాల్ కేవలం వినోదం కాదు, ఇది ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహిస్తుంది, జట్టు భావనను పెంపొందిస్తుంది, క్రమశిక్షణ, సహనం, పరస్పర గౌరవం వంటి విలువలను నేర్పిస్తుంది. ఓటమిని ధైర్యంగా స్వీకరించడం, విజయాన్ని వినమ్రంగా పంచుకోవటం ఈ ఆట ద్వారా నేర్చుకునే గొప్ప పాఠాలు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 4 బిలియన్ మంది ఫుట్బాల్ అభిమానులు ఉన్నారని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. అంతటి ప్రభావం కలిగిన ఈ ఆటను సమాజ అభివృద్ధికి కూడా ఉపయోగిస్తున్నారు. పేదరిక నిర్మూలన, యువత సాధికారత, మహిళల ప్రోత్సాహం, ఆరోగ్య అవగాహన, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాల్లో ఫుట్బాల్ ముఖ్య పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా మహిళా ఫుట్బాల్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఒకప్పుడు పురుషుల ఆటగా భావించిన ఫుట్బాల్లో ఇప్పుడు మహిళలు కూడా అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల బాలికల నుంచి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణుల వరకు ఎంతోమంది మహిళలు ఫుట్బాల్ ద్వారా తమ ప్రతిభను ప్రపంచానికి చాటుతున్నారు. ఈ క్రీడ మహిళల ఆత్మవిశ్వాసాన్ని పెంచుతూ సమాన అవకాశాలకు మార్గం వేస్తోంది. ఫుట్బాల్ మైదానంలో ఒక ప్రత్యేకత ఉంటుంది. అక్కడ కులం, మతం, ధనం, స్థాయి అనే తేడాలు కనిపించవు. ప్రతిభ, కృషి, జట్టు సహకారం మాత్రమే ముఖ్యం. అందుకే ఫుట్బాల్ను శాంతి మరియు ఐక్యతకు ప్రతీకగా ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. యుద్ధాలు, విభేదాలు ఉన్న ప్రాంతాల్లో కూడా ఫుట్బాల్ పిల్లలకు ఆశను, ఆనందాన్ని అందిస్తోంది. ఇటీవల ఐక్యరాజ్యసమితి ఫుట్బాల్ ఫర్ ద గోల్స్ అనే కార్యక్రమాన్ని

కూడా ప్రారంభించింది. దీని ద్వారా ఫుట్బాల్ క్లబ్బులు, క్రీడా సంస్థలు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై అవగాహన కల్పిస్తున్నాయి. వాతావరణ మార్పులు, విద్య, ఆరోగ్యం, లింగ సమానత్వం వంటి అంశాలపై ఫుట్బాల్ ద్వారా ప్రపంచానికి సందేశాలు చేరుస్తున్నారు. మన దేశంలో కూడా ఫుట్బాల్పై ఆసక్తి క్రమంగా పెరుగుతోంది. పాఠశాలలు, కళాశాలలు, యువజన సంఘాలు ఈ ఆటను ప్రోత్సహిస్తున్నాయి. శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కూడా అందించే ఈ ఆట యువతను మంచి దిశగా నడిపించగలదు. ప్రపంచ ఫుట్బాల్ దినోత్సవం మనకు చెప్పే ప్రధాన సందేశం ఏమిటంటే, ఆటలు మనుషులను కలుపుతాయి. ఫుట్బాల్ ప్రపంచాన్ని ఒక్క కుటుంబంలా మారుస్తుంది. కాబట్టి ఈరోజు మనమందరం క్రీడాస్ఫూర్తిని పెంపొందిద్దాం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకుందాం, ఐక్యత, స్నేహం, పరస్పర గౌరవం వంటి విలువలను జీవితంలో ఆచరిద్దాం. ఇదే ప్రపంచ ఫుట్బాల్ దినోత్సవానికి మనమిచ్చే నిజమైన గౌరవం.

మీరు విన్న ఆ పాట సంబరం చిత్రంలోనిది. పాడినవారు మల్లికార్జున్, సంగీతం ఆర్పి పట్నాయక్, రచన సిరివెన్నెల. మల్లికార్జున్ గానం చేసిన మరొక సిరివెన్నెల గీతం వినండి. సంగీతం మణిశర్మ, చిత్రం ఒక్కడు.

ఇప్పుడు వినండి, మిక్కీ జే మేయర్ సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన సిరివెన్నెల గీతం, చిత్రం కొత్త బంగారు లోకం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే మా ఆకాశవాణి క్లాస్మేట్స్ తో పంచుకోండి.

0: హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే మా ఆకాశవాణి క్లాసిఫైడ్స్ తో పంచుకోండి. ప్రకటనల కోసం 0402324052, 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.
3: ఉదయ తరంగిణి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇప్పుడు వినండి ఇది మన చట్టం శీర్షికన హోమ్ లోన్ గురించి రిటైర్డ్ బ్యాంక్ ఏజీఎం శ్రీ హరీష్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన ఇవాల్టి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులో ఏజీఎంగా పనిచేసి రిటైర్ అయిన శ్రీ హరీష్ గారు. వారిని అడిగి హౌసింగ్ లోన్కు సంబంధించిన ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. హరీష్ గారు నమస్తే అండి.
1: నమస్కారం అండి.
0: హరీష్ గారు, ప్రధానంగా తెలుగునాట ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనే ఒక సామెత చాలాసార్లు చాలామంది చెప్పారు, మనం వింటూ ఉంటాం. అయితే ఈ రెండు కార్యక్రమాలు చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకున్నవి. ఒకప్పుడున్న సమాజంలో మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఎవరైనా ఉద్యోగి అయితే వారి రిటైర్మెంట్ వయసుకు కానీ వచ్చిన బెనిఫిట్స్తోనూ ఒక ఇల్లు కొనుక్కోవాలని ఇంటి తాలూకు ఆలోచన, అప్పటికి పిల్లల చదువులు అయిపోయి వారి వివాహం తాలూకు కార్యక్రమాలన్నీ అయిపోయి ఇంటి ఆలోచన అప్పుడు చేసేవారు. కానీ మారుతున్న సమయానికి అనుగుణంగా సమాజంలో యువతకు ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగం భూమ్ తర్వాత బ్యాంకుల తోడ్పాటుతో చిన్న వయసులోనే ఇల్లు కట్టుకునే సదుపాయం దొరికింది, కేవలం హౌసింగ్ లోన్ సదుపాయం వల్ల. మరి ఈ హౌసింగ్ లోన్ విషయంలో ఎలాంటి పద్ధతులు ఉంటాయి, ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా ప్రధానంగా ఏ ఏ అంశాల విషయంలో పరిశీలన అవసరం అనే చాలా అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి, వాటికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ బ్యాంకులో హౌస్ లోన్ తీసుకోవడం కోసం సిబిల్ స్కోర్ అనేది చాలా ప్రాముఖ్యమని వినిపిస్తూ ఉంటుంది. సిబిల్ స్కోర్ ప్రాముఖ్యత ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
1: సిబిల్ స్కోర్ అనేది మన క్రెడిట్ ఇన్ఫర్మేషన్, అంటే ఇంతకుముందు బ్యాంక్ నుంచి కానీ సంస్థ నుంచి కానీ రుణాలు తీసుకొని వాటిని సకాలంలో చెల్లించామా లేదా అనేది సిబిల్ స్కోర్లో తెలుస్తుంది. ఎక్కడైనా డిఫాల్ట్ అయిపోతే అప్పుడు ఆ సిబిల్ స్కోర్లో అది రిఫ్లెక్ట్ అవుతుంది. దానివలన మనకి ఫర్దర్ లోన్స్ చోక్ చేస్తాయి. ఎందుకంటే అతను
0: రీపే చేయడు
1: ఆర్ చేయలేడు. కొందరు విల్ఫుల్ డిఫాల్ట్ కూడా చేస్తుంటారు. సిబిల్ స్కోర్ ఈజీగా తెలుస్తుంది, బ్యాంకులకి అన్ని ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, దాని బేసిస్ మీద బ్యాంక్స్ లోన్స్ ప్రాసెస్ చేస్తాయి.
0: అయితే హరీష్ గారు, ఇప్పుడు సిబిల్ స్కోర్ అనేది వ్యక్తికి సంబంధించింది, అంటే సగటు ఉద్యోగి, అది ప్రభుత్వ ఉద్యోగమైనా ప్రైవేట్ రంగ ఉద్యోగమైనా, తాను లోన్ తీసుకోవడానికి అర్హుడా కాదా అన్న విషయాన్ని తెలియజేయడానికి సిబిల్ స్కోర్ పనిచేస్తుంది. అది వ్యక్తి ఉద్యోగాన్ని బట్టి, అతని జీతభత్యాన్ని బట్టి ఎంత వరకు లోన్ రావచ్చు అనే విషయాలు తను కనుక్కుంటాడు బ్యాంకులో. ఇటు ప్రాపర్టీ వైపు విషయానికి వస్తే, కొనబోయే ప్రాపర్టీకి లోన్ వస్తుందా లేదా తెలుసుకోవాలంటే ఎలా?
1: బిల్డర్స్ వాళ్ళు బ్యాంక్ నుంచి ముందస్తుగా ప్రాజెక్ట్ అప్రూవల్ తీసుకుంటారు. ఏ బ్యాంక్ నుంచి అయితే వాళ్ళు రుణం తీసుకుంటారో ఆ బ్యాంక్ మొత్తం డ్యూ డిలిజెన్స్ నిర్వహిస్తుంది, ప్రాజెక్ట్ అప్రూవల్ చేస్తుంది. అప్పుడు మనం ఇంకా బ్యాంక్ చాలా జాగ్రత్తలు తీసుకొని దాని టైటిల్ వెరిఫికేషన్ అంతా
0: చేస్తుంది. అయితే మీరు అన్నట్టు బ్యాంక్ తాలూకు పరిశీలన ఏదైతే చేస్తుందో అది చేసి ప్రాజెక్ట్ అప్రూవల్ చేసింది, బిల్డర్ కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి చేస్తున్నారు.
1: సో ప్రాజెక్ట్ అప్రూవల్ లేని సందర్భాల్లో మనం ఎప్పుడైతే ఒక ప్రాపర్టీ కొనడానికి బ్యాంక్ ని అప్రోచ్ అవుతామో అప్పుడు బ్యాంక్ కూడా టైటిల్ వెరిఫికేషన్ చేస్తుంది. తమ ప్యానల్ అడ్వకేట్స్ ఉంటారు, ప్యానల్ అడ్వకేట్ల ద్వారా టైటిల్ వెరిఫికేషన్ అంటే ఓనర్షిప్ వెరిఫికేషన్ అవన్నీ, టైటిల్ ఫ్లో అదంతా వెరిఫై చేస్తుంది. కానీ కొనుగోలుదారు కూడా వాళ్ళు కూడా ఒక అడ్వకేట్ ని నియమించుకొని దాని మొత్తం టైటిల్
0: వెరిఫికేషన్ విషయానికి వస్తే ఈ ప్రాపర్టీ వెరిఫికేషన్ వాల్యుయేషన్ అనేది బ్యాంక్ వారు కూడా చేస్తారని కూడా?
1: బ్యాంక్ వారు కూడా చేస్తారు. బ్యాంక్ కి ఇది తప్పనిసరి, ముందస్తుగా చేయాల్సిందే టైటిల్ వెరిఫికేషన్. అప్లికేషన్ పెట్టుకున్నప్పుడే బ్యాంక్ ముందుగా చేసేది టైటిల్ వెరిఫికేషన్. సో టైటిల్ వెరిఫికేషన్ అంటే ఏంటంటే ఎవరు

0: అయితే అమ్మాలనుకుంటున్నారో అతనికి ఆ హక్కు ఉందా లేదా, అతనికి ఎట్లా ప్రాపర్టీ ఎట్లా సంక్రమించింది. అట్లా 30 ఏళ్ల వరకు, ఎందుకంటే లిమిటేషన్ యాక్ట్ ప్రకారం ఎవరైనా 30 ఏళ్ల దాకా క్లెయిమ్ చేయొచ్చు గవర్నమెంట్, 30 ఏళ్ల దాకా. మిగతా సామాన్య ప్రజలు 12 ఏళ్ల దాకా ప్రాపర్టీ మీద హక్కు కోల్పోరు అన్నమాట. సో అందుకే 12 ఏళ్లు 30 ఏళ్ల వెనకాల దాకా వెళ్లి టైటిల్ సెర్చ్ చేస్తారు.
1: అయితే ప్రభుత్వ పరంగా సెర్సాయి పోర్టల్ ద్వారా తెలుసుకోవడానికి ఎలాంటి అవకాశం ఉంది? స్థిరాస్తికి సంబంధించిన విషయాలు గానీ, లోన్ వస్తుందా లేదా అనే విషయాలు గానీ, ఈ సెర్సాయి పోర్టల్ ఉద్దేశం ఏంటి, దాని ద్వారా ఏమేమి విషయాలు తెలుసుకోవచ్చు సగటు మనిషి?
0: సో సర్ఫేషియా చట్టం 2002లో భాగంగా ఈ సెర్సాయి పోర్టల్ కూడా ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఇది జనవరి 2020 నుంచి ప్రారంభమైంది. సెర్సాయి అంటే సెంట్రల్ రిజిస్ట్రీ ఫర్ సెక్యూరిటైజేషన్ అసెట్ రీకన్స్ట్రక్షన్ అండ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ రిజిస్ట్రీ. సో దీంట్లో బ్యాంక్ మరి ఇతర ఆర్థిక సంస్థలు ఎప్పుడు ఏ ప్రాపర్టీ మీద రుణం ఇచ్చినా సరే అవి దాంట్లో పొందుపరచాలి. కాబట్టి మనం ఎప్పుడైతే ఒక పర్టికులర్ ఒక ఆస్తిని కొనుగోలు చేయదలుచుకున్నామో అప్పుడు అది ఇన్స్పెక్షన్ చేయవచ్చు. మనం సెర్సాయి పోర్టల్ పబ్లిక్ ఇన్స్పెక్షన్ చేయవచ్చు.
1: నేను కొనాలనుకుంటున్న పర్టికులర్ ప్రాపర్టీ కానీ స్థిరాస్తి తాలూకు అంశాలు ఆ సెర్సాయి పోర్టల్ లో ఉంటాయా?
0: ఒకవేళ దాని మీద ఏదైనా ఇంకుంబ్రెన్స్ ఉంటే, అంటే ఆల్రెడీ దాని మీద ఏదైనా రుణం తీసుకుని ఉంటే మాత్రమే ఉంటాయి. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లాగా కాదు, ఓన్లీ ఎక్కడైతే ఏ ఆస్తుల మీద ఆల్రెడీ అవి తనఖా పెట్టి రుణం తీసుకున్నారో ఆ ఆస్తులు మాత్రమే అక్కడ కనిపిస్తాయి. మనకు మామూలుగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో అయితే అన్ని ఆస్తులు కనిపిస్తాయి, అన్ని ఆస్తులు ఉంటాయి. తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే సెర్సాయి పోర్టల్లో చెక్ చేసుకోవాలి, సబ్ రిజిస్ట్రీ ఆఫీస్ లో నాన్ ఇంకంప్రెంట్ సర్టిఫికెట్ ఇస్తారో అది చెక్ చేసుకోవాలి. ఒకవేళ ప్రాపర్టీ కంపెనీ ఆస్తి అయితే రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ఆర్ఓసీ చెక్ చేసుకోవాలి.
1: అయితే ఇప్పుడు ఏదైతే స్థిరాస్తి సగటు పౌరుడు కొనుక్కోవాలనుకున్న కొత్త భవనంలో ఒక అపార్ట్మెంట్ మీరు అన్నట్టు, దానికి సంబంధించి అటు మున్సిపల్ కానీ పంచాయతీ పర్మిషన్స్ కానీ ఉన్నాయా లేదా అన్న విషయం పౌరునికి ఎలా తెలుస్తుంది?
0: ఇండిపెండెంట్ ఇల్లు ప్రాపర్టీ కనుకుంటుంటే మనం ఎవరైతే అమ్మదలుచుకున్నారో ఆ ఓనర్ దగ్గర నుంచి మనం అన్ని డాక్యుమెంట్స్ తీసుకోవాలి. తీసుకొని అది మనం కూడా వెరిఫై చేసుకోవచ్చు, కానీ మన డౌట్ లేకుండా ఉండడం కోసం ఏదైనా లీగల్ కన్సల్టెంట్ లాయర్ని సంప్రదించి అన్ని అనుమతులు అవన్నీ ఉన్నాయా లేదా. ఇప్పుడు తెలంగాణలో రేర్ అప్రూవల్ ఉండాలి, ఇంకొకటి లేఅవుట్ రెగ్యులరైజేషన్, అవన్నీ ఉన్నాయా లేదా, అనుమతులు సరిగ్గా ఉన్నాయా లేదా అనేది కంపల్సరీగా చూసుకోవాలి.
1: కొన్ని కొన్ని అపార్ట్మెంట్స్ కొనేటప్పుడు ఒకసారి ఇందులో బిల్డర్ షేరు, ల్యాండ్ ఓనర్ షేర్ అని అంటుంటారు, అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మరి అక్కడ ఎవరు టైటిల్ కలిగి ఉన్నారు, ఎవరు అమ్ముతున్నారు అనే విషయాలు బ్యాంక్ ద్వారా తెలుసుకుంటారా? కొన్ని కొన్ని వాళ్ళ పర్సంటేజ్ తాలూకు షేర్స్ ఉంటాయి,
0: కరెక్ట్,
1: బిల్డర్ కొంత ఓనర్ కొంత, అలాంటి విషయాలు ఎలా జాగ్రత్తగా ఉండాలి?
0: అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అప్పుడు ల్యాండ్ ఒకరిది, దాన్ని డెవలప్ చేసేది మరొకరు బిల్డర్. సో వాళ్ళిద్దరి మధ్యన అవగాహన, దాన్ని జనరల్ గా డెవలప్మెంట్ అగ్రిమెంట్ అని అంటారు. ఆ జనరల్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ రిజిస్టర్ చేస్తారు, దాంట్లో వాళ్ళు ఇద్దరు ఒక ఒప్పందానికి వస్తారు. జనరల్ గా 50-50% ఉంటుంది, లేకుంటే 60% ఓనర్ కి, 40% బిల్డర్ కి, అట్లాంటి ఒప్పందాలు
1: ఉంటాయి.
0: దాంట్లోనే ఒక ఒప్పందం కుదుర్చుకుంటారు, ఇన్ని ఫ్లాట్స్, ఈ ఫ్లాట్ నంబర్లు బిల్డర్ షేర్ కి, ఈ ఫ్లాట్స్ ల్యాండ్ ఓనర్ షేర్ కి వెళ్తాయని. ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుని ఎవరు అమ్ముతున్నారు మనకి అది ఇంపార్టెంట్. అంటే జనరల్ గా దాంతోపాటు పవర్ ఆఫ్ అటార్నీ కూడా రిజిస్టర్ చేస్తారు, బిల్డర్ అమ్మొచ్చా లేదా అన్నది ఆ పవర్ ఆఫ్ అటార్నీ చెక్ చేసుకోవాలి, అది ఇంపార్టెంట్. లేకపోతే బిల్డర్ కి ఆ అధికారం లేదు కాబట్టి ఎవరు షేర్ వచ్చింది అన్నది అందుకే చాలా ఇంపార్టెంట్ అది.
1: అయితే హరీష్ గారు, ఇప్పుడు నేను రుణానికి బ్యాంకుని సంప్రదించడం జరిగింది, నా అప్లికేషన్ ఫామ్ గ్రహించి వాళ్ళు ఇవ్వడానికి ఒప్పుకున్నారు, తర్వాత మిగతావన్నీ సరిగ్గానే ఉన్నాయి, లోన్ శాంక్షన్ అయిందని చెప్పిన తర్వాత కొనుక్కునేటప్పుడు రిజిస్ట్రేషన్ సమయంలో స్టాంప్ డ్యూటీ విషయంలో గానీ, జిఎస్టీ అమౌంట్ విషయంలో గానీ అటు బిల్డర్ దగ్గర మోసపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే కొంతమంది ఏమో బిల్డర్స్ మేము కట్టేస్తామని చెప్పడము, కొంతమంది మీరే కట్టాల్సి ఉంటుంది అని చెప్పడము అనే రకరకాల మాటలు వినిపిస్తూ ఉంటాయి. అటు జిఎస్టీ విషయంలో కానీ ఇటు స్టాంప్ డ్యూటీ విషయంలో కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: నిర్మాణం పూర్తి అయ్యి అన్ని అనుమతులు వచ్చిన తర్వాత, దాన్ని ఆక్యుపేషన్ సర్టిఫికేట్ అంటారు, లేకపోతే కంప్లీషన్ సర్టిఫికేట్ సిసి అంటారు, అది వచ్చిన తర్వాత మాత్రం జిఎస్టీ ఉండదు. అది రాకముందు కొంటే జిఎస్టీ కంపల్సరీ పే చేయాల్సి ఉంటుంది. అంటే కట్టాల్సిన బాధ్యత బిల్డర్ది, కానీ బిల్డర్ మన దగ్గర నుంచి ఆ జిఎస్టీ వసూలు చేసి
1: తర్వాత రేట్ పెరిగే
0: అవకాశం ఉంటుంది. మనకి కన్స్ట్రక్షన్ స్టేజ్ లో తక్కువ ఉంటుంది, ఈ డైలమా ఉంటుంది అందరికి. ఒకవేళ భవన నిర్మాణ అనుమతులు సరిగ్గా రాకపోతే మళ్ళీ అది ఆ రెగ్యులరైజేషన్ అవన్నీ తలనొప్పులు ఉంటాయి కాబట్టి అది ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి. కానీ జనరల్ గా అందరూ ముందు నిర్మాణం జరుగుతుండగానే కొంటారు, ఎందుకంటే కొంచెం తక్కువ రేట్లో వస్తుంది, తర్వాత అయితే ఎక్కువ రేట్
1: అవుతుంది కాబట్టి. హరీష్ గారు, రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత గానీ లేదా రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా గానీ ఈ సూర్యుడు

0: విషయంలో, డాక్యుమెంటేషన్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆర్ ఎవరైనా ఎలాంటి తప్పులు ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది, వాటిని తగ్గించుకోవడం ఎలా?
1: సేల్ డీడ్ రాసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా రాసుకోవాలి. ఫ్లాట్ నంబర్,
0: యుడిఎస్
1: అన్డివైడెడ్ షేర్ యూడిఎస్ అని అంటారు. ఆ అన్డివైడెడ్ షేర్లో మనకి ఎంత ఎంత వస్తుంది అది జాగ్రత్తగా గమనించి, అది మనకి ఎన్ని చదరపు అడుగులు వస్తుంది అదంతా క్లియర్గా రాసుకోవాలి. కార్ పార్కింగ్ అది కూడా మిస్ కాకుండా చూసుకొని దాంట్లో రాసుకోవాలి.
0: ఎమ్యూనిటీస్ లో
1: ఎమ్యూనిటీస్లో కార్ పార్కింగ్ ఇవన్నీ ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.
0: ఈ మొత్తం హౌసింగ్ లోన్ ప్రక్రియలో మీ అనుభవంలో మీరు పరిశీలించినవి కానీ, ఎక్కువ సార్లు చాలా చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల కానీ బ్యాంకు లోన్ రిజెక్ట్ అయిన సందర్భాలు ఉంటాయి. అలాంటి ఎలాంటి తప్పులు ఎక్కువ చేస్తుంటారు ఈ హౌసింగ్ లోన్ విషయానికి వస్తే, అప్లికేషన్ విషయంలో కానీ ప్రొసీజర్ విషయంలో కానీ, వాటిని అవాయిడ్ చేయడం ఎలా?
1: ఒకటి ఎంకుంబ్రెన్స్ క్లియర్గా చూసుకోవాలి. ఎంకుంబ్రెన్స్ క్లియర్గా లేని ప్రాపర్టీస్
0: చాలా రిజెక్ట్
1: చాలా
0: అయిపోతాయి.
1: వరకు రిజెక్ట్ అవుతుంటాయి. ఇంకొకటి ప్రాపర్టీ వివాదాల్లో ఉందన్న విషయం, ఇప్పుడు
0: తెలియక
1: బ్యాంకులు ఏం చేస్తాయి, నాట్ ఓన్లీ డాక్యుమెంట్ పరిశీలనే కాకుండా ఫిజికల్గా వెళ్ళి కూడా పరిశీలిస్తాయి.
0: చేస్తారు.
1: ఫ్లాట్ కానీ ఇల్లు కానీ ఆఫీసర్స్ వెళ్ళి చూస్తారు. సో అప్పుడు వాళ్ళకి ఈ ప్రాపర్టీ సరిగ్గా ఉందా లేదా ఏమైనా వివాదాల్లో ఉందా అన్న విషయం చాలా మంది తెలియదు అప్పుడు. సో ఆ వివాదాలు ఉన్న ప్రాపర్టీస్ కూడా అమ్మకానికి వచ్చినప్పుడు తెలియకపోవడం వలన బ్యాంక్ ఆఫీసర్ల దృష్టికి అది వచ్చినప్పుడు చాలా వరకు రిజెక్ట్ అవుతాయి. ఈ విషయాలు తెలుసుకోవాలి,
0: జాగ్రత్తగా ఉండాలి.
1: జాగ్రత్తగా ఉండాలి.
0: హరీష్ గారు, ఈ మధ్య ఇటీవల కాలంలో, అది కోవిడ్ పరిస్థితుల వల్ల కావచ్చు, మారుతున్న సమాజం పరిస్థితుల వల్ల కావచ్చు, హౌస్ లోన్ తీసుకున్న వ్యక్తి పైన ఆ ప్రాపర్టీకి సంబంధించి కూడా ఇన్సూరెన్స్ ఇస్తున్నారని తెలిసింది.
1: ఆ ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అయితే ఎప్పటినుంచో
0: ఉంది.
1: ప్రాపర్టీ ఏమైనా డామేజ్ అయ్యి ఫైర్ యాక్సిడెంట్స్ అయ్యి అట్లాంటి వాటికి అది ఉపయోగం వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇది లైఫ్ ఇన్సూరెన్స్ లాగా, ఒకవేళ రిస్క్ ఏమైనా జరిగితే ఆయనకి మళ్ళీ ఆ లోన్ కట్టాల్సిన అవసరం లేకుండా లోన్ తీసుకునే సమయంలోనే దానికి సంబంధించిన లైఫ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకుంటే అది దాన్ని కవర్ చేస్తుంది, హౌసింగ్ లోన్ ని కవర్ చేస్తుంది. అది అది కంపల్సరీ, అది తీసుకోవడం చాలా మంచిది.
0: అంటే మీరు అన్నట్టు కుటుంబ యజమాని పేరు మీద హౌసింగ్ లోన్ తీసుకొని అతని పేరు మీద ఈ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే ఎటువంటి పరిస్థితుల్లోనైనా యజమానికి ఏదైనా అపాయం కలిగినప్పుడు మరి హౌసింగ్ లోన్ భారం కుటుంబం మీద పడకుండా
1: పడకుండా
0: బ్యాంక్ ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ తో లోన్ రికవరీ
1: చేస్తారు, ఆ ప్రీమియం తోటి ఇచ్చేస్తారు, మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదు.
0: హరీష్ గారు, అయితే సగటు పౌరుడు బ్యాంక్ లోన్ తీసుకుని ప్రాపర్టీ కొనుక్కున్న తర్వాత ఆ ప్రాపర్టీ డాక్యుమెంటరీ లోన్ లో ఉన్నంతసేపు బ్యాంక్ దగ్గరే తనఖా పెట్టి అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారంటారు, నిజమేనా?
1: అవును, అది తప్పనిసరి. ఇప్పుడు ఈక్విటబుల్ మార్ట్గేజ్ అంటారు, అంటే మార్ట్గేజ్ బై డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్. మన రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ప్రాపర్టీ బ్యాంక్ లోన్ ఇచ్చినందుకు ఆ సెక్యూరిటీగా మన ఆ ఇంటిని బ్యాంకుకి తనఖా పెడుతున్నట్టుగా ఆ టైటిల్ డీడ్ పత్రాలని బ్యాంక్ స్వాధీనపరచాలి. తర్వాత ఒక మెమరాండమ్ ఆఫ్ డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్ అని ఒక డాక్యుమెంట్ రిజిస్టర్ కూడా అవుతుంది. ఎందుకంటే అది మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది, మన బ్యాంక్కి తనఖా ఉంది అన్నది రిజిస్టర్ ఆఫీస్లో రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ ఇంకెవరు దాని మీద మళ్ళీ కొనుగోలు దాని మీద అమ్మడాలు అవన్నీ లేకుండా ఇద్దరికీ లాభదాయకమే, బ్యాంక్కి రుణగ్రహీతకి.
0: బాగుంది హరీష్ గారు, హౌసింగ్ లోన్కి సంబంధించిన చాలా మంచి విషయాలు తెలియజేశారు. చాలా ధన్యవాదాలు. నమస్కారం అండి.
1: నమస్తే అండి.
2: ఇది మన చట్టం.

మీరింతవరకు ఇది మన చట్టం శీర్షికన హోమ్ లోన్ గురించి రిటైర్డ్ బ్యాంక్ ఏజీఎం శ్రీ హరీష్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. ఇప్పుడొక పాట విందాం. ఇళయరాజా సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేసిన రాజశ్రీ గీతం వినండి. చిత్రం దళపతి.

0: హలో
1: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
0: ఆ చెప్పండి మేడం.
1: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్లోని లింకు ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
0: మా చిన్నోని గటమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో. అరే రాజు, రాజు.
2: బాబాయ్,
0: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా. కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా. జరగట్టే రాదురా.
2: బాబాయ్, పంపతీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
0: లేదురా, గబని నాకేం తెలుస్తాయి. నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
2: మన మూల మీద పాండపకాడ శంకరన్ ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లనే మొన్న ఫోన్ చేసి లింక్ పంపించారంట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ లో పైసలన్నీ గాయపోయినాయి.
0: ఓరి, అట్లా చేసిండారా?
2: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినాం అనుకో, పైసలన్నీ పోతాయి. 1-9-3-0 నెంబర్ కి ఫోన్ చేయాలి.
3: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930-1930 కాల్ చేసి ఫిర్యాదు చేయండి. సత్వర పరిష్కారం పొందండి.
4: ఇది ఈనాటి మా ఉదయ తరంగిణి కార్యక్రమం.

మీరింతవరకు శ్రీమతి మాలతీ పద్మనాభారావు గారి గాత్ర సంగీతం విన్నారు. వయలిన్ సహకారం శ్రీ ఎం సునీదీప్తి, మృదంగ సహకారం శ్రీ నేమాని సోమయాజులు. ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 9 గంటలు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 2026 సంవత్సరపు పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు రాష్ట్రపతి భవన్లో ప్రదానం చేస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 8,000 మహిళా స్వయం సహాయక సంఘాల భవనాలకు ఈరోజు వర్చువల్గా శంకుస్థాపన చేస్తారు. అవి గ్రామీణ మహిళలకు ఆర్థిక, సామాజిక, పరిపాలనా కార్యకలాపాలకు కేంద్రాలుగా మారతాయని ప్రభుత్వం పేర్కొంది. కాళేశ్వరం అంత్య పుష్కరాల్లో భాగంగా త్రిలింగ క్షేత్రం త్రివేణి సంగమ తీరానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈరోజు 5వ రోజు సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. రాష్ట్రావతరణ వేడుకను పురస్కరించుకుని జూన్ 2 నుంచి ఇందిరమ్మ బీమా పథకాన్ని అమలు చేస్తున్నట్టు, తద్వారా రాష్ట్రంలో 1,06,00,000 కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఉమ్మడి పౌరస్మృతి పరిధి నుండి అన్ని గిరిజన సామాజిక వర్గాలను మినహాయించడానికి ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలు రూపొందించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని ఎదుర్కోవడంలో భారత్, అమెరికాలు నిబద్దతతో ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు.

వాణిజ్యంపై భారత్తో ఘర్షణకు దిగే ఉద్దేశం అమెరికాకు ఎంతమాత్రమూ లేదని ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో స్పష్టం చేశారు. అధ్యక్షుడు ట్రంప్ పాటిస్తున్న విధానం ప్రపంచంతో అమెరికా చేస్తున్న వాణిజ్యాన్ని సరిచేయడానికి తప్ప నిర్దిష్టంగా ఏ దేశానికి వ్యతిరేకం కాదని అన్నారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో నిర్వహించిన ఆసియా వ్యవసాయ ఉద్యాన ఆహార సాంకేతిక ప్రదర్శనలో తెలంగాణ ఉద్యాన స్టాల్ ద్వితీయ బహుమతిని గెలుచుకుంది. దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 2.84 రూపాయలు, డీజిల్పై 2.86 రూపాయల చొప్పున ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెంచాయి. పెంచిన ధరలు ఈరోజు ఉదయం నుంచి అమల్లోకొచ్చాయి. ఉక్రెయిన్పై రష్యా శక్తివంతమైన హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణి ఓరెష్నిక్ సహా 90 క్షిపణులు, 600 డ్రోన్లతో కీవ్ ప్రాంతంపై నిన్న దాడి జరిపింది. ఈ దాడుల్లో 2 మృతి చెందారు, 83 మంది గాయపడ్డారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు వింటారు. ప్రేమతో చిత్రం నుండి సుఖ్వీందర్ సింగ్ మాల్గాడ్ శుభ గానం చేసిన సిరివెన్నెల గీతం వినండి. సంగీతం ఏఆర్ రెహమాన్.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాలు

0: వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: చిత్రసీమకు తిరిగి స్వాగతం. మెరుపు కళ్ళలు చిత్రం నుండి సుజాత వసుదేవన్ గానం చేసిన వేటూరి గీతం వినండి. సంగీతం AR రెహమాన్.

కార్యక్రమంలో చివరగా వినండి. అనుకోకుండా ఒకరోజు చిత్రం నుండి స్మిత గానం చేసిన సిరివెన్నెల గీతం, సంగీతం ఎంఎం కీరవాణి.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు వినండి ఇండియన్ మీటరాలజికల్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ డైరెక్టర్ శ్రీమతి నాగరత్న గారితో వడగాల్పుల తీవ్రత, ఋతుపవనాల గురించి పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీమతి నిహారా కానేటి.
1: ఆకాశవాణి హైదరాబాద్ శ్రోతలకి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ చాప్టర్ డైరెక్టర్ నాగరత్న గారు మనతో ఉన్నారు. నమస్తే మేడం.
2: నమస్తే అండి.
1: మనం గత నెలలో కూడా ఎండల తీవ్రత గురించి మాట్లాడుకున్నాం మేడం. మరి ఇప్పుడు ఇంకా తీవ్రంగా ఉంది, హీట్ వేవ్ చాలా రేజ్లో ఉంది. బయటకి తిరిగి పనిచేసే వాళ్లే కాకుండా ఆఫీసులలో ఉండి పనిచేసే వాళ్ళు, విద్యార్థులు అందరినీ ఎఫెక్ట్ చేసే స్టేజ్లో ఈరోజు హీట్ వేవ్ ఉంది మేడం. మరి ఇంకా ఎంతకాలం ఉండబోతుంది, వర్షాల పరిస్థితి ఏంటి, అండ్ సిటిజన్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్నది ఈరోజు మనం మాట్లాడుకుందాం మేడం. మరి ఏప్రిల్లో హీట్ వేవ్ గురించి మనం మాట్లాడినప్పుడు ఇది ఇంకా కొంతకాలం ఉండబోతుంది అని చెప్పారు కదా మేడం. ఇప్పుడు గత నెల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి, అండ్ దాని ఎఫెక్ట్ ప్రజల మీద ఎక్కువగా ఉంది మేడం. తొందరగా అలసిపోవడము, డీహైడ్రేట్ అయిపోవడం, ఇంట్లో కూర్చొనే డీహైడ్రేట్ అయిపోవడం ఇలా జరుగుతోంది. ఇది ఇంకా ఎంతకాలం ఇలా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది మేడం?
2: ప్రస్తుతం మనకి ఈ ఆల్ ఇండియా రేడియో తరపున మేము ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఈ అవకాశం ఇచ్చినందుకు. యాక్చువల్లీ ఇలాంటి వడగాల్పులు అవి వచ్చినప్పుడు ఇట్లాంటి కార్యక్రమాలు అవి పెట్టుకుంటూ అవగాహన అనేది ఉండాలి ప్రతి ఒక్క పౌరునికి, ప్రజలకు. సో ఈ సద్వినియోగం చేసుకునే సమయాన చేసేది ఏంటి అంటే, ఈ హీట్ వేవ్ కండిషన్స్, అవే తెలుగులో వడగాల్పులు అంటాము. అవి రెండు రకాలు, ఒకటి వడగాల్పులు, ఇంకోటి తీవ్ర వడగాల్పులు. అంటే హీట్ వేవ్స్, సివియర్ హీట్ వేవ్స్ అని అంటాం. అయితే మనకి పగటి

0: ఇప్పుడు ఉష్ణోగ్రతలు ఏవైతే ఉన్నాయో 12 గంటల తర్వాత 3-4 గంటల మధ్యన ఈ మ్యాక్సిమం టెంపరేచర్స్ వస్తూ ఉంటాయి. వాటిని పరిగణించి ఎంత టెంపరేచర్ వస్తుందని చూస్తాం. తెలంగాణ మనకి కోర్ హీట్ వేవ్ జోన్, అంటే మనకి మధ్యప్రదేశ్, మరత్వాడ ఇవన్నీ కాకుండా తెలంగాణ ఏదైతే ఉందో, నార్త్ తెలంగాణ ఎస్పెషల్లీ, తర్వాత నార్త్ ఈస్ట్ ఈస్ట్ తెలంగాణ, ఇవి మంచి హీట్ కోర్ జోన్స్. సో ఇవి ఏంటంటే ప్రతి ఏడాది కూడా మనకు ఉష్ణోగ్రతలు హై రైజ్లో ఉంటాయి. ఎప్పటి నుంచి అంటే మార్చ్ టు జూన్ ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్ వరకు కానీ. అయితే మార్చ్లో అప్పుడు మనకు కొంచెం ఉష్ణోగ్రతలు తగ్గినప్పటికీ అప్పుడు ఏం చూస్తామంటే నార్మల్ వాల్యూస్, అంటే 30 ఇయర్ నార్మల్ వాల్యూస్, మ్యాక్సిమం టెంపరేచర్ నార్మల్ వాల్యూస్ కన్నా 4.5 డిగ్రీస్ సెల్సియస్ ఎక్కువగా ఉంటే కనుక 40 డిగ్రీస్ ఉండి, సో అప్పుడు హీట్ వేవ్స్ అని అంటూ ఉంటాం. కానీ ఏమవుతూ ఉంటుందంటే ఏప్రిల్ వచ్చేసరికి ఈ టెంపరేచర్స్ మరింత రైజ్ అవుతూ ఉంటాయి. 41, 42 కూడా వెళ్తాయి, 43 కూడా వస్తూ ఉంటాయి. ఎప్పటి నుంచి అంటే సెకండ్ వీక్ ఆఫ్ ఏప్రిల్ నుంచి. అప్పుడు కూడా మనకి నార్మల్ వాల్యూస్ కూడా మనకి 42, 43 వరకు ఉంటాయి. అదే కాకుండా నార్మల్ కన్నా కూడా 4 నుంచి 6 డిగ్రీస్ సెల్సియస్ ఎక్కువ, 6 కన్నా ఇంకా ఎక్కువగా ఉంటే హీట్ వేవ్స్ అవి డిక్లేర్ చేస్తూ ఉంటాం. సో అట్లాగే మెయిన్ వచ్చేసరికి ఉష్ణోగ్రతలు కూడా క్రమేపగా ఉత్తర తెలంగాణ కానీ అలాగే ఈశాన్య తెలంగాణ ప్రాంతాలు కానీ, అంటే ఈ ఈస్టర్న్ తెలంగాణ అంటే మనకి ఆదిలాబాద్, హర్స్ట్వైల్, నిజామాబాద్ కానీ, కరీంనగర్, రామగుండం, అట్లాగే ఇటువైపు చూసుకుంటే జయశంకర్, భూపాలపల్లి, మూల్గు, కుమరం భీం ఏరియా, ఇంకా లోవర్ జోన్ చూసుకుంటే భద్రాద్రి, వరంగల్, వైపు చూసుకుంటే ఖమ్మం, నల్లగొండ, ఇవన్నీ కూడా మ్యాక్సిమం కోర్ జోన్స్ అన్నమాట. మే వచ్చేసరికి 44, 45 కూడా టచ్ అవుతాయి. కొన్ని రోజులు చూసుకుంటే మనకి 48 డిగ్రీస్ సెల్సియస్ వచ్చిన టెంపరేచర్స్ కూడా ఉన్నాయి భద్రాద్రి, కొత్తగూడెం.
1: ఈ సంవత్సరం
0: కాదు, అంటే క్లైమేటిక్ కండిషన్స్ పాస్ట్ 100 ఇయర్స్ డేటా చూసుకుంటే భద్రాద్రి, కొత్తగూడెంలో అక్కడ. అట్లాగే మనకి ఆదిలాబాద్ ఆ ప్రాంతంలో కూడా మ్యాక్సిమం టెంపరేచర్స్ 46, 47 వరకు కూడా చేరిన రోజులు ఉన్నాయి. బట్ ఓన్లీ అవి ఎక్స్ట్రీమ్ వాల్యూస్, 1 or 2 డేస్ రికార్డ్. కానీ మనకి జనరల్గా మే సెకండ్ వీక్ తర్వాత 44 దాటుతూ ఉంటాయి. సో అది కూడా మనకి ఆ కండిషన్స్ని బట్టి, అక్కడ గ్లోబల్ వార్మింగ్ అని, గ్లోబల్ ఒక వేవ్ ప్యాటర్న్ చూసుకుంటే కనుక, అట్లాగే నార్త్ వెస్టర్లీ వింట్స్ అవి రాజస్థాన్ అడార ప్రాంతం నుండి మధ్యప్రదేశ్ మీదుగా వస్తే కనుక డ్రై వెదర్ కండిషన్స్ ఎక్కువగా ఉంటే ఆ స్పెల్ అనేది ఎక్కువ డేస్ అనేది ఉంటుంది. అప్పుడు మనకి తప్పకుండా హీట్ వేవ్ వచ్చి 2 రోజులు తర్వాత ఈ 45 డిగ్రీస్ సెల్సియస్ అలా 47 కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని ఇప్పుడు చూస్తే అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి 2-3 రోజుల నుంచి. ఆ నార్త్ వెస్టర్లీ వింట్స్ రావటం, సెంట్రల్ ఇండియా ప్రాంతంలో టెంపరేచర్స్ హైగా ఉండటం, అలాగే డెక్కన్ ప్లాటోలో ఉన్నటువంటి రీజన్ ఏదైతే ఉందో, ఆదిలాబాద్ ప్రాంతం కానీ, నిజామాబాద్ కానీ, ఇటువైపు చూసుకుంటే రామగుండం ఏరియా, కరీంనగర్, ఇక్కడ భద్రాద్రి, వరంగల్, ఇవన్నీ కూడా మనకి టెంపరేచర్స్ ఎక్కువగానే నమోదవుతున్నాయి. అట్లాగే మనం కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే 44 to 46 డిగ్రీస్ సెల్సియస్ కూడా నమోదవుతూ వస్తున్నాయి. అట్లాగే ఇట్లాంటి ప్యాటర్న్ మనకి ఈ సమయంలో చూసుకుంటే ఎస్పెషల్ 2026 సెకండ్ వీక్ తర్వాత ఇంక్రీజ్ అవుతున్నాయి టెంపరేచర్స్, ఎందుకంటే డ్రై వెదర్ కండిషన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ వర్షం అనేది చాలా తక్కువగా ఉంది, థండర్స్టార్మ్ యాక్టివిటీ అది. సో దీనివల్ల ఇప్పుడు మనకి ప్రొలాంగ్డ్ హీట్ వేవ్ కండిషన్స్ కూడా రాబోయే 4-5 రోజుల వరకు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
1: అదే మేడం, మీరు చెప్పిన దాన్ని బట్టి ఏమనిపిస్తుందంటే, యాక్చువల్గా మొన్న మధ్య విన్నది కూడా 20వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు చాలా రేజ్లో ఉంటుంది వడగాల్పులు అని అన్నారు. కానీ 25, 26 తారీఖులో రోహిణి మొదలవుతుంది. రోహిణి గారితో మొదలవుతే ఇంకో 10 రోజులు జూన్ 8 వరకు, 10th వరకు కూడా ఇవి ప్రొలాంగ్ అయ్యే అవకాశాలు ఉంటాయా?
0: యాక్చువల్లీ ఇప్పుడు చూస్తే మనకి ఈ థండర్స్టార్మ్ యాక్టివిటీ ఆ ఛాన్సెస్ ఏదో 1 or 2 డేసే కనిపిస్తున్నాయి కానీ ఏడాది. లేకపోతే మనకి నార్త్ తెలంగాణ ప్రాంతం కానీ, అట్లాగే ఈస్టర్న్ నార్త్ ఈస్ట్ డిస్ట్రిక్ట్స్లో అక్కడ చాలా తక్కువ వర్షపాతం, సాయంత్రం పూట థండర్స్టార్మ్ యాక్టివిటీస్ అవి నిల్ ఆల్మోస్ట్. సో ఇటువంటి సమయంలో తప్పకుండా మనకి టెంపరేచర్స్ రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేకపోయినా 44, 45, 46 డిగ్రీస్ సెల్సియస్ ఇటువంటి టెంపరేచర్స్ కంటిన్యూస్గా 4-5 డేస్ అట్లా హీట్ వేవ్ కండిషన్స్ ప్రొలాంగ్డ్గా ఉండే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. లాస్ట్ వీక్ కూడా ఇట్లాంటి ఛాన్సెస్ కనిపించే అవకాశాలు మోడల్స్ ద్వారా అది మనం చూస్తున్నాం. అయినా ఇప్పుడు మనం చూసుకుంటే ఎల్నో కండిషన్స్ సెట్ ఇన్ కాలేదు, కానీ న్యూట్రల్గా ఉంది ఉన్న

అప్పటికి అదేంటి అంటే ఆ మాయిశ్చర్ శాతం ఏదైతే ఉందో బంగాళాఖాతం నుండి కానీ అరేబియా సముద్రంలో కానీ అట్లాంటి దగ్గర నుండి ఈ మాయిశ్చర్ శాతం అది తగ్గిపోతూ ఉండటం వల్ల అంటే రిలేటివ్ హ్యూమిడిటీ బాగా తగ్గిపోయింది. కొన్ని చోట్ల అయితే అసలు 20% పడిపోయింది. హైదరాబాద్ చూసుకుంటే 32-35 ఉంది. సో ఇట్లాంటి అప్పుడు ఏంటంటే థండర్స్టార్మ్స్ యాబ్సెన్స్ వల్ల మనకి ఈ టెంపరేచర్స్ రైజ్ అయ్యి ప్రొలాంగ్డ్ హీట్ వేవ్ కండిషన్స్ 4-5 డేస్ ఉంటే ఒకవేళ

0: అనిపిస్తుందంటే ఇంకో 10-15 రోజుల్లో స్కూళ్ళకి పిల్లల్ని పంపించాలి కాబట్టి కనీసం ఇన్ని రోజులు ఎండ్ ఉంది, ఇప్పుడన్నా ఏదన్నా హాలిడేకి వెళ్దామని ప్లాన్ చేసుకుంటారేమో ఎవరన్నా, వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి?
1: సలహా ఏంటి అంటే, యాక్చువల్లీ మనకి ఆన్సెట్ డేట్ అది చూసుకుంటే కనుక మోడల్ ప్రకారం ఈ ప్యాటర్న్స్ అవి చూసుకుంటే 26th కేరళకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మనకి తెలంగాణ ప్రాంతానికి యాక్చువల్ ఆన్సెట్ డేట్ అవి చూసుకుంటే మనకి జూన్ 5th నుంచి జూన్ 10th వరకు మనకి ±4 డేస్తో ఆన్సెట్ కావాలి. అప్పుడు ఆన్సెట్ అయితే ఇట్స్ వెల్ అండ్ గుడ్, ఏ ఇంటరప్షన్ లేకుండా ఒక్కసారి వర్షపాతం కేరళలో స్టార్ట్ అయిన తర్వాత. అదర్వైజ్ ప్యాటర్న్ ప్రకారం మనం ఎల్లినో కండిషన్స్ అవి కూడా బాగా ఇంటెన్సిఫై అయ్యి ఏమన్నా సడన్ గా రైజ్ అయితే గనక మనకి రెయిన్ఫాల్ అది ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది.
0: ఓకే, సో హాలిడేస్ ప్లాన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కొంచెం 20వ వరకు ఆగి ఎలా ఉంటుందో చూసి దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అంటారా?
1: యాక్చువల్లీ ఎవ్రీవన్ నోస్, టూరిజం సెక్టర్ కూడా ఫోర్కాస్ట్ అది ఇస్తూ ఉంటాం మేము. నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, వేరే హిల్ రిసార్ట్స్కి వెళ్ళే వాళ్ళు అదీను, సో ఏ స్టేట్ వాళ్ళు వాళ్ళ రిసార్ట్స్కి అది టూరిజం ఫోర్కాస్ట్లు అవి కూడా ఇస్తున్నారు, వాళ్ళు కూడా ఫాలో అవుతూ ఉంటారు. కానీ ఏంటంటే ఇప్పుడు హాలిడే సీజన్ కాబట్టి అందరు ఎల్టీసీ అది ఉపయోగించుకోవడానికి కానీ లేకపోతే ఫ్యామిలీ అందరూ కూడా పిల్లలకి హాలిడేస్ అని వెళ్తూ ఉంటారు, మంచిదే అది. కానీ ప్రతి ఒక్కరికి తెలుసు ఈ ఎండలు తీవ్రంగా ఉంటాయని, బట్ స్టిల్ దే కంటిన్యూ దే జర్నీస్. జర్నీస్ అనేవి మనం స్టాప్ చేయలేము, బట్ ఏంటంటే అక్కడ ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలి వెళ్ళేటప్పుడు. అదేను ఏంటి అంటే, ఎక్కువగా హైడ్రేటెడ్ పదార్థాలు అంటే మజ్జిగ లేకపోతే అక్కడ ఉన్న వాటర్ కంటెంట్ అది ఎక్కువగా తీసుకుంటే, మధ్యలో ఎక్కడైనా కూడా ఈ ఫ్రూట్ జ్యూసెస్ లాంటి వితౌట్ షుగర్ అట్లాంటివి తీసుకుంటూ ఉంటే బాడీని హైడ్రేటెడ్గా ఉంచుకోవచ్చు. అట్లాగే టూరిజంకి అది వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి నూనె పదార్థాలు అవి తక్కువ తీసుకుంటూ ఉండటం, అదే ఎండకి ఎక్స్పోజ్ కాకుండా ఉండటం, ఇట్లాంటివన్నీ కూడా ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలి. అంతేకాకుండా వేసుకునే బట్టలు కూడా సింపుల్ బట్టలు వేసుకొని కాటన్ దుస్తులు అవి వేసుకుంటే గబుక్కుని ఆ స్వెట్ అది కూడా పీల్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు హిల్ రిసార్ట్స్ అది అనుకోండి, అక్కడ మనకి టెంపరేచర్స్ అవి డౌన్గానే ఉంటాయి, సో ఆ ప్రాంతాలకి ఎక్కువగా వెళ్తూ ఉంటారు. తెలుసు ఆల్రెడీ ఈ సమ్మర్ నుంచి మనం రిలీఫ్ తీసుకోవాలి కాబట్టి ఏదైనా హిల్ రిసార్ట్స్కి వెళ్ళాలనే ప్లాన్ చేసుకుంటారు. అట్లా కాకుండా వేరే కొంచెం ఎండగా ఉన్న చోట్లకు వెళ్ళినప్పుడు మాత్రము తగిన జాగ్రత్తలు తీసుకొని హైడ్రేటెడ్గా ఉంచుకొని బాడీని ఆ ఎండకి వెళ్లకుండా తలపైన ఒక టోపీ కానీ నూలు గుడ్డ కానీ ఏదన్నా కప్పుకుంటూ ఉండటం, బట్టలు కూడా 99% కాటన్ క్లోత్స్ వేసుకోవడం, కాళ్ళకు కూడా లూజ్ చెప్పులు అట్లాంటివి వేసుకుంటూ ఉంటే హీట్ వేవ్ కండిషన్స్ నుంచి కొంత మేరకు ఒక 80% వరకు కూడా అవాయిడ్ చేయొచ్చు. కానీ ఏదేమైనా సరే 20% వరకు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
0: అలాగే మేడం, హై రైజ్ బిల్డింగ్స్ ఉన్న చోట అండ్ ఎక్కువ కాంక్రిటైజేషన్ ఉన్న చోట అసలు ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. అసలు ఇంట్లో ఉండి 4 గోడల మధ్యలో ఉండి కూడా వెడదెబ్బ తగులుతుంది అంటున్నారు, దీనికి కారణం ఏంటంటారు మేడం?
1: కారణం ఫస్ట్ ఏంటంటే, ఈ రోజుల్లో ప్రతి వాళ్ళ ఇళ్లలో ఏసీ అనేది ఉంటుంది. దట్ ఇట్ సెల్ఫ్ ఇది ఆఫ్ చేయగానే, మనం పూర్వకాలంలో డోర్స్ విండోస్ అవి ఓపెన్ చేసి ఉండటం వల్ల కొంత మటుకి గాలి వచ్చి వెళ్ళటం, ఇన్ఫ్లో ఆఫ్ ఎయిర్ ఉండేది, అవుట్ ఫ్లో ఆఫ్ ఎయిర్ ఉండేది. కానీ ఇప్పుడు ఏసీలు అవి వేసేస్తూ ఉండటం వల్ల ఆ రూమ్ అంతా కూడా సడన్ గా కూల్ అవుతుంది. కూల్ అయిపోయినాక మళ్ళీ ఆ ఏసీ ఆపేసినాక ఆ హీట్ అనేది మళ్ళీ రీజనరేట్ అయ్యి విత్ ఇన్ ద రూమ్ మనకి ఆ హీట్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో అప్పుడప్పుడు ఏసీలు అవి ఆఫ్ చేసుకొని విండోస్ డోర్స్ అవి కూడా ఈవినింగ్ టైం కాస్త ఓపెన్ చేసుకొని ఆ వెంటిలేషన్ ఇన్ఫ్లో ఆఫ్ ఎయిర్ అది చూసుకుంటే గనక మనకు రూమ్స్ అవి కూడా కాస్త మటుకి చల్లబడే అవకాశం ఉంటుంది. నైట్ టైం అంటే అస్తమాలు ఏసీ మీద డిపెండ్ అవ్వకుండా కొన్ని అవర్స్ ఏసీ, కొన్ని అవర్స్ నేచురల్ ఇన్ఫ్లో ఆఫ్ ఎయిర్ కూడా పెట్టుకుంటే గనక బిల్డింగ్స్లో, హై రైజ్ బిల్డింగ్ అవ్వచ్చు ఏవైనా అవ్వచ్చు, కొంచెం రూమ్స్ అవి కూడా చల్లబడటానికి అవకాశం ఉంటుంది.
0: మే 21వ తారీఖుకి ఋతుపవనాలు కేరళని టచ్ చేస్తే గనక అనుకున్నట్టుగా జూన్ 1st week or 2nd week వర్షాలు తెలంగాణలో కూడా పడే అవకాశం ఉంటుందంటారు. సో రైతులకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి మేడం? ఒకవేళ దీని నుంచి ఏమైనా డీవియేషన్ ఉంటే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముందుగా రైతులు తెలుసుకోవాల్సిన విషయాలు ఏమన్నా ఉన్నాయా?
1: యాక్చువల్లీ ఇప్పుడు చూస్తే రెయిన్ఫాల్ అది ఎనీహౌ ఈ 2026లో తక్కువగానే కనిపిస్తుంది.

0: ఎప్పటికప్పుడు కూడా ఈ ఫ్లో ప్యాటర్న్ అది మేము మానిటర్ చేస్తూనే ఉన్నాం. కేరళ కోస్ట్ 26th తాకిన తర్వాత అవి మనకు క్రమేపుగా కూడా తమిళనాడు మీదుగా, అట్లాగే రాయలసీమ కర్ణాటక మీదుగా కూడా ఫ్లో అయ్యి అప్పుడు మనకు తెలంగాణ మీదకి వస్తాయి. సో ఎప్పుడైతే ఆ ఫ్లో ప్యాటర్న్ ప్రాపర్గా ఉందో అది పలానా తారీఖుకి తెలంగాణకు కూడా చేరే అవకాశం ఉంటుందని కూడా 10 రోజుల ముందనే చెప్పడం జరుగుతుంది. కానీ రైతులు వాళ్ళు ఏంటి అంటే 5 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్ ఓ 4-5 డేస్ వర్షం పడిన తర్వాతే విత్తనాలు విత్తుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మాయిశ్చర్, సాయిల్ మాయిశ్చర్ అది ఉండాలి, అప్పుడే ఆ విత్తనం అనేది మొలకెత్తే అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలి. ఈసారి ఎట్లాగైనా కూడా వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రము కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ అంత మనం అనుకున్న దశలో వర్షం పడే అవకాశాలు కనిపించట్లేదు
1: మేడం. అలాగే అటు వడదెబ్బకి సంబంధించి అలాగే తుఫాన్ వస్తుందని రకరకాలుగా మిస్ఇన్ఫర్మేషన్ మాత్రం చాలా పాస్ అవుతుంది మేడం. అంటే పెద్ద వయసు వాళ్ళు కానివ్వండి, లేకపోతే అసలు ఎలా ఉండబోతుంది, ఏమన్నా ప్లాన్ చేయాలంటే కూడా ఎండలు తగ్గాక వెళ్దామనో ఏదో ప్లాన్ చేసుకుంటారు, కానీ ఏదో ఉపద్రవం వచ్చేస్తుంది, లేకపోతే ఎండతోటి అసలు మనం బయటికి అడుగు పెట్టే సిచ్యువేషన్ ఏ ఉండదు, క్యాన్సర్లు వస్తాయి, ఇలా రకరకాలుగా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది మేడం. చాలా చదువుకున్న వాళ్ళు కూడా వాటిని ఫార్వర్డ్ చేసే రోజులు మనం ఈరోజు చూస్తున్నాం. ఇన్ఫర్మేషన్ ఓవర్ఫ్లో యుగంలో మనం ఉన్నాం కాబట్టి. సో వాళ్ళందరికీ మీరు ఇచ్చే సందేశం ఏంటి?
0: దిస్ ఈజ్ అ గుడ్ పాయింట్ అండి. యాక్చువల్లీ ఈ మాన్స్టర్ క్లౌడ్స్ అన్ని ఇప్పుడే కాదు, ఈ నాట్ ఓన్లీ మాన్స్టర్ క్లౌడ్స్, అప్పుడప్పుడు ఇట్లాంటి ఫేక్ న్యూస్లు అవి వస్తూ ఉంటాయి మీడియా ద్వారా. అది మీడియా వాళ్ళు అది యాక్చువల్లీ ప్రజలకి ఒక ఇన్స్టిట్యూషన్కి ఆ ఫోర్కాస్ట్లు అవి ఇచ్చే వాళ్ళ మధ్యన ఎవరు వారది మీడియా వాళ్ళే. సో వాళ్ళు ఒకసారి ఏంటి అంటే కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒక సపోజ్ ఇండియా మెట్రాలజీ డిపార్ట్మెంట్ వాతావరణ శాఖ వాళ్ళని కన్ఫర్మ్ చేసుకోవాలి ఇది కరెక్టా కాదా అని. మేము కరెక్ట్ కాదు అన్నప్పుడు ఊరుకోవాలి, ఊరుకోకుండా వేరే వాళ్ళు చెప్పారు కదా మీరు రాంగ్ ఎందుకు అంటున్నారు అనే విషయం కూడా అంటున్నారు. సో మేము ప్రతి 30 నిమిషాలకి మాకు శాటిలైట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ప్రతి 10 మినిట్స్కి రాడార్ అప్డేట్స్ ఉన్నాయి, అబ్జర్వేషన్స్ ఎవ్రీ 10 మినిట్స్ అప్డేట్, ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ ఉన్నాయి, దెన్ మాన్యువల్ అబ్జర్వేటరీస్ ఎవ్రీ 3 అవర్స్కి ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మాకు లైవ్ టెలికాస్ట్లోని అబ్జర్వేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఇవన్నీ చూస్తూ ఉంటాం, యానిమేటెడ్ పిక్చర్స్ ఉంటాయి. సో అన్ని ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు అవి మాకు కనపడినప్పుడు అవి వేరే వాళ్ళకి కనిపిస్తున్నప్పుడు అది ఫేక్ న్యూస్ అనే లెక్క అది. సో అది ఒకసారి కన్సర్న్డ్ ఆర్గనైజేషన్ నుంచి కన్ఫర్మ్ చేసుకోవాలి. ఓకే రీజనల్ సెంటర్ వాళ్ళది మీకు అనిపించట్లేనప్పుడు యూ కన్సల్ట్ ది నేషనల్ సెంటర్ ఆల్సో. ఎందుకంటే ఇప్పుడు హిమాలయాలకి వెళ్తాం అనుకుంటున్నాం టూరిజంకి, ఇలాగ మాన్స్టర్ క్లౌడ్ వస్తుందని మనకు చాలామంది ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. అడుగుతున్నప్పుడు ఆ రీజన్ ఉత్తరాఖండ్ అవ్వచ్చు, వెస్ట్ బెంగాల్ రీజన్ అవ్వచ్చు, అదర్వైజ్ చండీగఢ్ ప్రాంతం అవ్వచ్చు, శ్రీనగర్ ప్రాంతం అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఏంటి అంటే యూ కెన్ అప్రోచ్ నేషనల్ ఐఎండి ఆల్సో, వెదర్ ఫోర్కాస్టింగ్ సెంటర్, వాళ్ళు కూడా మీకు క్లారిటీ ఇస్తారు. సో ఇట్లాంటివి ఫేక్ న్యూసెస్ అవి వచ్చినప్పుడు కాస్త జాగ్రత్తగా అప్రమత్తతగా ఉండి మీడియా వాళ్ళు అవ్వచ్చు ఎవరైనా సరే ఇవి ఏంటంటే ఒక్కసారి ఇవి వాట్సాప్ గ్రూప్స్లో ఛానల్స్లోని అవి వెళ్ళిపోయినప్పుడు అది ఇంకా ల్యాక్స్ ఆఫ్ వ్యూస్ వచ్చి ల్యాక్స్ ఆఫ్ పీపుల్కి అందుతుంది. మళ్ళీ ఆ ల్యాక్స్ ఆఫ్ వాళ్ళు ఏంటంటే వ్యూస్ చూసేసి లైక్స్ కొట్టేసినాక మళ్ళీ మా దగ్గరికే వచ్చి అది కరెక్టా కాదా అని అడుగుతున్నారు. సో డోంట్ గివ్ దెమ్ సో దట్ టైప్ ఆఫ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డోంట్ గివ్ దెమ్ ఎనీ లైక్స్ ఇఫ్ యూ ఫీల్ దట్ ఈస్ అ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. వీడియో చూడగానే కనుక ఆ ఇన్ఫర్మేషన్ చూడగానే అందరికీ అర్థమైపోతుంది, ఒక కామన్ మ్యాన్కి, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్కి, వెదర్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ ఆర్ అ ఫాల్స్. సో ప్లీజ్ కన్ఫర్మ్ ఫ్రమ్ ద రిలేటెడ్ ఆర్గనైజేషన్ వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్, అండ్ ప్లీజ్ టేక్ ప్రాపర్ యాక్షన్ ఆన్ ఇట్.
1: అంటే వాతావరణంతో వచ్చే మార్పుల వల్ల ఒక పెద్ద డెసిషన్ తీసుకోవాలన్నప్పుడు ఖచ్చితంగా ఒక క్రెడిబుల్ సోర్స్ నే నమ్మడం ఇంపార్టెంట్ అనిపిస్తుంది మేడం. మౌసమ్ వెబ్సైట్ కూడా చాలా క్విక్ గా, చాలా డైనమిక్ గా అప్డేట్ అవుతుంది మౌసమ్ వెబ్సైట్.
0: డెఫినెట్లీ అండి, ఇప్పుడు ఐఎండి అనేది ఇస్ అ మెయిన్ డిపార్ట్మెంట్ వేర్ ఇట్ కెన్ రెస్పాండ్ ఆర్ గివ్ ఎనీ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రీ హ్యాండెడ్ గా. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి గవర్నమెంట్ కూడా శాటిలైట్ విభాగాన్ని

0: కానీ రాడార్స్ పరికరాలు పెట్టడానికి కానీ అబ్జర్వేటరీస్ పెట్టడానికి కానీ ఇదంతా కూడా ఐఎండీ ద్వారా, ఇస్రో ద్వారా, లేకపోతే ఒక మినిస్ట్రీస్ ద్వారా అవుతున్నాయి. ఎన్నో మినిస్ట్రీస్ కలిస్తేనే ఇట్లాంటి వర్క్ అనేది జరుగుతుంది. అంతకాకుండా ఎవరో ప్రైవేట్ వాళ్ళు వచ్చి ఒక ఆకాశాన్ని చూసి మేము ఫోర్కాస్ట్ ఇచ్చేస్తున్నాము అనేది కూడా అది రాంగ్. ఎందుకంటే వాళ్ళు ఒక్కళ్ళే అది అలా చేయలేరు. అది ఒక్కళ్ళతే చేస్తే గనక గవర్నమెంట్ ఇన్ని కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది? సో అది కూడా ఒక క్వశ్చన్ మార్క్. సో దే ఆర్ ఆల్సో వ్యూయింగ్ అవర్ ఫోర్కాస్ట్, ఐఎండీ ఫోర్కాస్ట్. అండ్ దెన్ ప్రాబబ్లీ సిన్స్ నౌ సోషల్ మీడియా ఇస్ ఫాస్టర్ ఇనఫ్ అండ్ ఎవ్రీ వన్ హ్యావ్ దర్ ఓన్ రైట్ టు పుట్ ఆన్ దేర్ వ్యూస్ ఆన్ ద సోషల్ మీడియా, దట్ ఈస్ వై దే ఆర్ ఫోకసింగ్ ద పాయింట్స్ ఆఫ్ ఐఎండి ఇన్ దేర్ ప్రైవేట్ గ్రూప్స్ ఆర్ సోషల్ మీడియా గ్రూప్స్. సో ఇవన్నీ కూడా ఒకసారి ఐఎండి అనేది మనకి ఒక రిలయబుల్ సోర్స్, వెదర్ డిపార్ట్మెంట్ వేర్ ఈవెన్ ఇన్సూరెన్స్లు కానీ ఏమన్నా ఇవ్వాలంటే ఒక్కసారి ఐఎండి అనుమతి ఇచ్చి వాటిని ఇస్తేనే అవి అవుతాయి. సో ఇవన్నీ కూడా ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని వెదర్ ఇట్ ఈస్ ఎ ఫేక్ ఆర్ కరెక్ట్ అప్పుడే అది మీరు వీడియోలు పెట్టడం కానీ లేకపోతే ఆ ఇన్ఫర్మేషన్ వేరే వాట్సాప్ గ్రూప్స్లో కానీ వేరే గ్రూప్స్ ఏమన్నా ఉంటే అందులో పెట్టడం, టెలికాస్ట్ చేయడం కానీ కాస్త ఆలోచించి చేయాల్సిన అవసరం ఉంటుంది. షేర్ చేసే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పాన్సిబుల్ గా ఉండాలి, లైక్లే కొట్టకుండా. ఇప్పుడు ఆ ఫేక్ న్యూస్ కి ఐ సా నియర్లీ 5 lakh వ్యూస్ వచ్చినాయి.
1: క్రెడిబిలిటీ టు ఇట్
0: హౌ ఇట్ ఈస్ బై మీన్స్ 5 lakh పీపుల్ ఆర్
1: foolish
0: dependent on you. So don't make them fools. I am telling, నమ్మే వాళ్ళు ఏంటంటే ఒక ఛానల్ నమ్ముతారు, ఐఎండీని నమ్ముతారు. సో ఐఎండీ వాళ్ళు మంచిగా ఉండాలి. అలాగే వేరే ఛానల్, ఇప్పుడు ఆల్ ఇండియా రేడియో ఉంది, ఎవ్రీ వన్ ట్రస్ట్ ఆల్ ఇండియా రేడియో. సో వీ హ్యావ్ టు గివ్ అ ప్రాపర్ న్యూస్. లైక్ ప్రైవేట్ ఛానల్స్ ఆర్ దేర్, ప్లీజ్ ప్రాపగేట్ కరెక్ట్ న్యూస్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫేక్ న్యూస్. ఇఫ్ యు ఆర్ నోయింగ్ దట్ న్యూస్ ఇమీడియట్లీ యూ విల్ నో దట్ దిస్ ఐఎండీ హెస్ నాట్ గివెన్ but someone is saying this, whether it is correct or not, kindly confirm. See, I am at the regional level in Telangana. Okay, please confirm from your headquarters. Your national level media source is also there in Delhi or someone. Even minister will be knowing to you if you are in PIB or somewhere. So kindly confirm whether it is true or not, then ask the private channels to propagate through the proper channels. So even government media is should take some responsibility to control the private media. That is my opinion. I may be wrong.
1: That's an ideal case, madam, what you said. Ante mimmalu ee roju pilavadaniki reason kuda actually ade, madam. Ante misinformation chala ఫాస్ట్ గా స్ప్రెడ్ అవ్వడం మూలానే అసలు విషయం ఏంటి అన్నది తెలుసుకోవడానికి మిమ్మల్ని పిలవడం జరిగింది. అయితే గత సంవత్సరం కూడా మీతో మాట్లాడాము, గత సంవత్సరం కంటే ఉష్ణోగ్రతలు ఇప్పుడు పెరిగాయి. పోయిన నెల మీతో మాట్లాడినప్పుడు కంటే ఇప్పుడు ఉష్ణోగ్రతలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఉష్ణోగ్రతలను పెంచే సోర్సెసే ఎక్కువ అవుతున్నాయి. అది డిఫారెస్ట్రేషన్ అని అనండి, లేకపోతే డెవలప్మెంట్ పేరుతో మనం చేసే రకరకాల పనులు, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్, మీథేన్ ఎమిషన్స్, ఇవన్నీ పెరిగిపోతున్నాయి. దీనికి కరెక్టివ్ మెజర్స్ ఏమన్నా ఉన్నాయా? యాజ్ అ పర్సన్ ఫ్రమ్ మెటరలాజికల్ డిపార్ట్మెంట్, మీరు మా శ్రోతలకి యాజ్ అ సిటిజన్స్ వాళ్ళు రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయాల్సిన పాయింట్స్ ఏమన్నా ఉంటే షేర్ చేయండి మేడం.
0: డెఫినెట్లీ అండి. యాక్చువల్లీ దేర్ ఆర్ టూ థింగ్స్, ఏదైనా మ్యాన్ మేడ్ ఒకటి ఉంటుంది, ఒరిజినల్ ఒకటి ఉంటుంది. సో ఈ పొల్యూషన్ ఎఫెక్ట్స్ అవి కూడా చూసుకుంటే, అట్లాగే గ్యాషెస్ కంటెంట్స్ అవి కూడా ఇంక్రీజ్ అవ్వడానికి, అట్లాగే ఈ పొల్యూటింగ్ కంటెంట్ ఏరోసోల్స్ ఏవైతే ఉన్నాయో అట్మాస్ఫియర్లో, అవి కూడా ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అవ్వడానికి మెనీ రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే అర్బనైజేషన్, సెకండ్ డిఫారెస్టేషన్, తర్వాత ఇంకా వేరియస్ ఫ్యాక్టర్స్ లైక్ లోకల్ ఫ్యాక్టర్స్ లైక్ వెహికులర్ ట్రాఫిక్ కానీ ఇంకా వేరేవన్నీ కూడా, అలాగే కోల్ మైన్స్ ఉన్న చోట డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్యాషియస్ సబ్స్టెన్స్ అవి ఉంటాయి. సో ఇవన్నీ ఏంటి అంటే ఆ ఏరియాలోని మనకి అవి కంబస్ట్ లాగా అవి ఒక ట్రాప్ అయిపోయి అక్కడ మనకి కూలింగ్ బదులు వార్మింగ్ అనేది డెవలప్ అయిపోతుంది వీటి వల్ల. సో ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ కావచ్చు, క్లోరో మోనాక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ మనకి పాయిజనస్ గ్యాసెస్ అన్నీ కూడా పెరిగిపోయి మనకి ఇవన్నీ కూడా అట్మాస్ఫియర్లో పొల్యూటెంట్స్ లాగా యాక్ట్ చేసి అవి మనకి పాయిజనస్గా తయారవుతూ ఉంటాయి. సో ఈ సిచ్యువేషన్ అన్నిటినీ కూడా మనం అదుపు చేయాల్సిన అవసరం ఎప్పటికీ ఉంటుంది. మొన్న మేము రాడార్ అది పెట్టాలంటే బయోడైవర్సిటీ క్లియరెన్స్ కూడా తీసుకోవాల్సి వచ్చింది. సో ఇట్లాగా ఇవన్నీ కూడా ఆలోచించే చేస్తాం.

0: చేస్తున్నారు కొంతమందికి, బట్ దేర్ ఆర్ సమ్ ఇంటర్ఫియరెన్స్ ఆల్సో. సో ఎవ్రీథింగ్ షుడ్ బి కంట్రోల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ ఆల్సో, షుడ్ నెసరీ యాక్షన్స్ టు బి టేకెన్.
1: అంటే ఇప్పుడు మనం మేలో ఉష్ణోగ్రతల గురించి మాట్లాడుకుంటున్నాం, మళ్ళీ జూన్ 5 వచ్చేసరికి వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే వస్తుంది. ఆ రోజు చాలా ఐడియలిస్టిక్గా ఎన్నో కబుర్లు చెప్పేస్తాం, కానీ ఈ సంవత్సరం అంతా మనం చేసేదాన్ని బట్టి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం ఎక్కువ ఉష్ణోగ్రతలు వస్తుంటాయి. సో సిటిజన్స్ కూడా కొంత రెస్పాన్సిబిలిటీతో, బాధ్యతతో వ్యవహరించి గ్రౌండ్ వాటర్ కన్జర్వేషన్ కానివ్వండి, గ్రీనరీ పెంచడం, లంగ్ స్పేసెస్, ఊర్లలో కూడా ఈరోజు ట్రెండ్స్ చూస్తున్నాం. సో అలాంటివన్నీ జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది మేడం. మరి వర్షాల విషయంలో వర్షాల ట్రెండ్స్ ఎలా ఉండబోతున్నాయి కూడా మీరు ఏమన్నా చెప్పగలరా అట్ దిస్ పాయింట్?
0: ఇప్పుడు చూసుకుంటే మనకి ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెయిన్ఫాల్ గానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ టెంపరేచర్స్ గానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్యూమిడిటీ గానీ చాలా మారిపోయింది. రెయిన్ఫాల్ చూసుకుంటే మనకి ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్ అంటే ఇన్ పీరియడ్ ఆఫ్ టైం ఎక్కువ వర్షపాతం అది పడటం, అంటే రెయినీ డేస్ అవి తగ్గిపోయినాయి. అట్లాగే టెంపరేచర్స్ అవి కూడా బాగా ఇంక్రీజ్ అవుతున్నాయి ఇయర్ టు ఇయర్ కంపేర్ చేసుకుంటే. సో ట్రెండ్స్ అనేవి ఏంటి అంటే మేము మోర్ దెన్ 50 ఇయర్స్ డేటా తీసుకొని చూడాల్సి వస్తుంది, 100 ఇయర్స్ డేటా కూడా తీసుకుంటాం. సో ట్రెండ్ అనాలిసిస్ చూస్తే బిఫోర్ 1970 కన్నా 1970 తర్వాత బాగా వాల్యూస్ ఇంక్రీజ్ అయినాయి. 2000 వచ్చినా కూడా 2000 ఇయర్ తర్వాత కూడా ఈ మ్యాక్సిమం టెంపరేచర్స్ అవి ఇంక్రీజింగ్ ట్రెండ్లో ఉన్నాయి. హైదరాబాద్ రీజియన్లో చూసుకుంటే మ్యాక్సిమం టెంపరేచర్ కానీ మినిమం టెంపరేచర్ అవి కూడా మనకి రైజింగ్ ట్రెండ్లోనే ఉన్నాయి, కానీ మనకి అంత దే ఆర్ ఇన్ ఇంక్రీజింగ్ ట్రెండ్ బట్ నాట్ దట్ మచ్ ప్రామినెంట్. దే ఆర్ స్లైట్లీ ఇంక్రీజింగ్ ఫ్రమ్ ఇయర్ టు ఇయర్. So this is what we are seen from our trend analysis of maximum temperatures and minimum temperatures for Hyderabad city. And rainfall also, there is a rise in extreme weather events. So entante manaki ee vipreeta kurisinatvanti varsham ekku varshapatham anedi manaki konni gantallone korustu undatam valla మనకి విపరీతమైనటువంటి వర్షం కానీ, గరిష్ట ఉష్ణోగ్రతలు కానీ, కనిష్ట ఉష్ణోగ్రతలు కానీ ఇవన్నీ కూడా ఇంక్రీజింగ్ ట్రెండ్లోనే మనకి కనిపిస్తున్నాయి. అంటే సంవత్సరం సంవత్సరానికి అవి వాల్యూస్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తున్నాయి. సో ఇవి మనకి ప్రామినెంట్గానే కనిపిస్తున్నాయి. సో హైదరాబాద్ సిటీలో కూడా ఇవి మనకి ఇంక్రీజింగ్ దశలోనే ఉన్నాయి, కానీ ప్రామినెన్స్ అనేది ఇంకా కనిపించలేదు. కానీ ఐ థింక్ ఇన్ ఫ్యూ ఇయర్స్ ఇఫ్ దిస్ టైప్ ఆఫ్ అర్బనైజేషన్ ఆర్ దిస్ టైప్ ఆఫ్ పొల్యూటెంట్స్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా పెరిగితే గనక ఈ మ్యాక్సిమం టెంపరేచర్స్ ఏవైతే ఉన్నాయో, పగటిపూట ఉష్ణోగ్రతలు కానీ, రాత్రిపూట ఉష్ణోగ్రతలు ఏవైతే ఉన్నాయో, కనిష్ట ఉష్ణోగ్రతలు, పొద్దున్న 5 గంటలకు తీసే టెంపరేచర్స్, వాటిల్లో కూడా కంపేర్ టు బిఫోర్ ఈ క్లైమేట్ చేంజెస్ వల్ల అవి మనకి పెరుగుదల అనేది కనిపిస్తుంది. ఇది 16-14 ఉండే టెంపరేచర్స్ ఇప్పుడు మనకి 18-19-20 వరకు కూడా రైజ్ అయిపోతున్నాయి. సో ఇట్లాంటి చేంజెస్ అన్ని కూడా మనం చూస్తూ వస్తున్నాం. ఎస్పెషల్లీ హైదరాబాద్ చూసుకుంటే మనం పుట్టినప్పుడు కన్నా ఇప్పటికీ చూసుకుంటే చాలా పెరుగుదల అనేది వచ్చింది. ఈ హీటింగ్ అది కూడా బాగా పెరిగింది. మినిమం టెంపరేచర్స్ అంటే కనిష్ట ఉష్ణోగ్రతలు కానీ చలి తీవ్రత అది కూడా తగ్గడం జరిగింది.
1: మేడం చాలా విలువైన సమాచారం మాకు అందించారు. ముఖ్యంగా నార్మల్ సిటిజన్స్ తో పాటు రైతులు ప్రతిరోజు బయట తిరిగి వాళ్ళ జీవనోపాధి సంపాదించుకునే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మాకు వివరించినందుకు మీకు ధన్యవాదాలు మేడం.
0: నమస్కారం అండి, నాకు ఈ సదవకాశం ఇచ్చినందుకు ఆల్ ఇండియా రేడియోకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.
1: థ్యాంక్ యూ మేడం.
2: మీరు ఇంతవరకు వడగాల్పుల తీవ్రత, ఋతుపవనాల గురించి ఇండియన్ మీటరాలజికల్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ డైరెక్టర్ శ్రీమతి నాగరత్న గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి నిహారా కానేటి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రం నుండి ఒక పాట వినండి. గానం సూరజ్ సంతోష్, సంగీతం స్వరపరిచిన వారు దేవిశ్రీప్రసాద్.

0: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 10:00, వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఈరోజు రాష్ట్రపతి భవన్లో జరిగే మొదటి పౌర పురస్కార ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 66 పద్మ పురస్కారాలను ప్రదానం చేస్తారు. మిగిలిన పద్మ పురస్కారాలను తదనంతరం జరిగే రెండవ విడత పౌర పురస్కార ప్రదానోత్సవంలో అందజేస్తారు. ఈ నెల 28వ తేదీన జరగాల్సిన క్యూట్ యూజీ 2026 కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ 2026 పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ వాయిదా వేసింది. సవరించిన పరీక్షా తేదీలను త్వరలోనే తెలియజేస్తారు. రాష్ట్రావతరణ వేడుకలను పురస్కరించుకుని వచ్చే నెల 2 నుంచి ఇందిరమ్మ బీమా పథకాన్ని అమలు చేయనున్నట్టు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. 5 రోజుల వార్షిక హజ్ యాత్ర సౌదీ అరేబియాలో ఈరోజు ప్రారంభమైంది. భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా 16 లక్షల మందికి పైగా ముస్లింలు ఈ యాత్రలో పాల్గొంటున్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 2.84 రూపాయలు, డీజిల్పై 2.86 రూపాయల చొప్పున ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెంచాయి. పెంచిన ధరలు ఈ ఉదయం నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర 16వ ఆర్థిక సంఘం తెలంగాణకు 9,968 కోట్లను కేటాయించింది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 వరకు ఈ నిధులను నిర్దేశించింది. రాష్ట ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఈరోజు నుంచి రైతు గోసా, భాజపా భరోసా యాత్రను ప్రారంభిస్తున్నట్టు ఆయన తెలిపారు. ప్రతిష్టాత్మక నార్వే చెస్ టోర్నీలో సత్తా చాటుకునేందుకు ప్రపంచ ఛాంపియన్ డి గుకేష్, యువ సంచలనం ప్రజ్ఞానంద సిద్దమయ్యారు. ఈరోజు టోర్నీ ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. ప్రముఖ సందీక దర్శకులు గేయ రచయిత ఎంఎం కీరవాణి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి నిహారా కానేటి.

90 వసంతాల ప్రజాప్రసార సౌరభం, ఆకాశవాణి వైభవం ఈ శీర్షికలో ఈరోజు మనతో విశిష్టాతిథి ఉన్నారు. ఆయన గురించి ఇంట్రడక్షన్ చెప్పే కంటే ఒక పాట వినిపిస్తాను, మీకు అర్థమైపోతుంది.

1990లో కల్కి మనసు మమత సినిమాలతో తెలుగువారికి స్వరకర్తగా పరిచయమై తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడతో పాటు హిందీ సినిమాలకి కూడా స్వరకల్పన చేసి తెలుగువారి పాటకి బాణికి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ బేస్ ని సంపాదించిన వారిలో ఒకరు, ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ స్టేజ్లపై తెలుగువారి ఔన్నత్యాన్ని చాటిన నాటునాటు పాట స్వరపరిచిన మోస్ట్ లవ్డ్ ఇండియన్ మ్యూజిక్ కంపోజర్ కీరవాణి గారు ఈరోజు మనతో ఉన్నారు.

0: ఆల్ ఇండియా రేడియోతో కీరవాణి గారి అనుబంధం వారి మాటల్లోనే తెలుసుకుందామా?
1: నమస్తే సార్.
2: నమస్కారం అండి.
1: ఆకాశవాణి స్టూడియోస్ కి ఈ కార్యక్రమానికి మీకు స్వాగతం సార్.
2: సంతోషం అండి.
1: 90 వసంతాలు ఆకాశవాణి పూర్తి చేసుకున్న సందర్భంగా ఎంతో మంది ఆకాశవాణితో అనుబంధం ఉన్న వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలి అనుకున్నాను సార్. అయితే ఈ కార్యక్రమాలు ప్రసారం చేయడం మొదలుపెట్టిన తర్వాత శ్రోతల్లో చాలా మంది కూడా వాళ్ళ అనుభవాలు మాకు చెప్పడం మొదలుపెట్టారు. లలిత సంగీతం వినడం, శాస్త్రీయ సంగీతం వినడం, సినిమా పాటలు వినడం, ఇవన్నీ కూడా ఆకాశవాణితోటే మొదలైంది. ఆర్ చైల్డ్హుడ్ కెనాట్ బి సెపరేటెడ్ ఫ్రమ్ ఆకాశవాణి అని చెప్పేసి. సో ఒక్కసారి మీ చైల్డ్హుడ్ లోకి వెళ్దాం సార్.
2: ఆకాశవాణి అంటే రేడియో, రేడియో అంటే ఆకాశవాణి. ఆకాశవాణితో నా అనుబంధం 1970 నుంచి 90 వరకు కొనసాగిందండి. 20 సంవత్సరాలు.
1: 20 సంవత్సరాలు.
2: 70 అంటే నాకు 9 సంవత్సరాలు అండి. అప్పటికి మా అమ్మమ్మ గారి దగ్గర ఒక రేడియో ఉండేది. అంటే అది ఏ బ్రాండ్ రేడియో నాకు తెలియదు. ఆ రేడియో నాకు చాలా ఇష్టం. అటువంటిది నాకు మళ్ళీ దొరకట్లేదు ఎక్కడ వెతికినా. దాంట్లో ఏంటంటే ట్యూన్ చేసేటప్పుడు మామూలు రేడియోని ట్యూనర్ అని కూడా అంటారు. ఆ ట్యూనర్లో ఆ డిస్ప్లేలో ఒక లైట్ వెలుగుతుంది. బ్యాండ్ విడ్త్ అంతా కూడా అన్నీ మీకు అందులో క్లియర్గా తెలుస్తాయి. సో అది చాలా నైట్ యూసేజ్కి కూడా మీకు చాలా ఉపయోగకరంగా ఉండేది, చాలా అట్రాక్టివ్గా ఉండేది. అటువంటి రేడియో మళ్ళీ నాకు దొరకడం కష్టంగా ఉంది ఈ రోజుల్లో. ఆ రేడియోలో నేను 1970లో కర్ణాటక రాష్ట్రంలో మా నాన్నగారిది ఉన్నప్పుడు అప్పుడు నేను పాటలు వింటూ ఉండేవాడిని. సినిమా పాటలు ముఖ్యంగా ఆ రోజుల్లో ఎస్ రాజేశ్వరరావు గారు, మహదేవన్ గారు అటువంటి మహా

0: అనుభవాలు కంపోజేషన్, సినిమా పాటలు వినడం, హిందీ మధ్య మధ్యలో హిందీ పాటలు. ఆ రకంగా నా బాల్యం గడిచిందండి అక్కడ. అప్పట్లో ఏంటంటే డ్రై సెల్స్ వాడేవాళ్ళం రేడియోలో వినడానికి, పవర్తో ఆపరేట్ చేసేవాళ్ళం కాదు. సో డ్రై సెల్స్ అయిపోయే కొద్దీ కూడా వాల్యూమ్ తగ్గిపోతూ ఉండేది, సో బాధగా ఉండేది. కొత్త బ్యాటరీలు, వాటిని మేము పల్లెటూళ్ళలో ముక్కలు అనేవాళ్ళం. డ్రై సెల్స్ని పల్లెటూళ్ళలో ముక్కలు అంటారు, ముక్కలు అంటే బ్యాటరీ ముక్కలని. నాలుగు ముక్కలు కొని తేవయ్యా అనేవారు, అంటే నాలుగు ముక్కలు కొని తెచ్చి అందులో వేస్తే మళ్ళీ వాల్యూమ్ సెట్ అయ్యేది, బ్రైట్గా వచ్చేది వాల్యూమ్, చాలా సంతోషంగా ఉండేది. సో అదొక ప్రాబ్లం అన్నమాట, రేడియో వినే వాళ్ళకి ముక్కలలో పవర్ అయిపోతుందనే ప్రాబ్లం. ఏమైనప్పటికీ అవన్నీ మరుపురాని నాస్టాలజిక్ ఎక్స్పీరియన్స్ అండి అప్పుడు రేడియో వినడం. అప్పట్లో సినిమా పాటలతో పాటు నాటికలు కూడా వచ్చేవండి, ఆ నాటికలు వినేవాడిని. ఇది కాకుండా సినిమా పాటలు అంటే నేను మాత్రం వినేవాడిని, మా అమ్మగారు మా పిన్నిగారులు ముగ్గురు ఉండేవారు. వాళ్ళు పోటీపడి ఒక కార్యక్రమం కోసం ఎదురు చూసేవారు, అదేంటంటే సంక్షిప్త శబ్ద చలన చిత్రం.
1: అవును,
0: అంటే 3 గంటల తెలుగు సినిమాని పాటలు అవి తగ్గించేసి, ఫైట్ సీన్స్ ఉంటే యాక్షన్ సీన్స్ అనేది తగ్గించేసి, డైలాగ్ పోర్షన్స్ వరకు మాత్రమే ఉంచి ఎడిట్ చేసి 1 గంటకి కుదించి ఒక సినిమాని ప్రసారం చేసేవారండి. సో ఆ సినిమా వచ్చినప్పుడు సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూడడానికి ఎదురు చూసినంత గొప్పగా ఎదురు చూసేవాళ్ళండి మా పిన్నిగారులు, మా అమ్మగారు, మాది జాయింట్ ఫ్యామిలీ. సో వాళ్ళందరూ కలిసి ఆ సినిమా నెలకొకసారో సెకండ్ సాటర్డే సెకండ్ సండే వచ్చేది, అది ఒక్కొక్క సినిమా, కుటుంబ కథా చిత్రాలు ముఖ్యంగా. సంక్షిప్త శబ్ద చలన చిత్రం కోసం వాళ్ళు వెయిట్ చేయడం, ఆ సినిమా అంతా కూడా వాళ్ళు వినడం రేడియోలో, ఆ ఎంజాయ్ చేయడం నాకు ఇప్పటికీ బాగా గుర్తుందండి.
1: సినిమా చూసిన ఫీలింగ్ వచ్చేదా సార్, ఆ ఇమేజ్ క్రియేట్ చేసుకొని?
0: ఆల్మోస్ట్ వచ్చేదండి, ఎందుకంటే భారతీయ సినిమాలు తెలుగు సినిమాలు అప్పట్లో డైలాగ్ ఓరియంటెడ్ అండి, డైలాగ్ డ్రామాసే. థియేటర్ నుంచి సినిమా వచ్చింది కాబట్టి ఆ కనెక్షన్, ఒక డైలాగ్ తర్వాత డైలాగ్ వెళ్తా ఉంటే మొత్తం కథార్థం అయిపోయేదండి. మధ్య మధ్యలో ఫైట్ సీన్స్ ఉన్నాయి, అవన్నీ అండర్స్టూడ్ అనమాట.
1: సార్ మీ కుటుంబంలో అందరూ కూడా చాలా క్రియేటివ్, మీ నాన్నగారు లిరిక్స్ రాసేవారు, మీరు కూడా మొదట్లో లిరిక్ రాశారు, అండ్ మీ ప్రొఫెషనల్ వర్క్లో ఆకాశవాణి ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా ఉందా సార్?
0: అంతకంటే ముందర చెప్తాను ఆకాశవాణితో అనుభవం. ఈ కార్యక్రమాలు మొదలుపెట్టే ముందర పొద్దున్నే లేచి రేడియో ఆన్ చేస్తే కరెక్ట్గా నిర్దేశించినటువంటి ఆ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేసిన తర్వాత అక్కడ ఏం ఉండేది కాదండి, హిస్ నాయిస్ ఒకటి ఉండేది, అని ఒక హిస్ నాయిస్ ఉండేది. అంటే ఫ్రీక్వెన్సీస్ రెడీ టు రిసీవ్ ద సిగ్నల్స్ అని అర్థం. ఆ హిస్ నాయిస్ తర్వాత ఒక బీప్ సౌండ్ వచ్చేది కంటిన్యూస్గా, ఆ బీప్ సౌండ్ నాన్ స్టాప్గా టీ అని వెళ్తూ ఉంటుంది. ఆ బీప్ సౌండ్ చాలాసేపు వెళ్ళిన తర్వాత అప్పుడు సిగ్నేచర్ ట్యూన్ స్టార్ట్ అవుతుంది. ఆ సిగ్నేచర్ ట్యూన్ తరరా అని ఒకటి వచ్చేది మన షెహనాయిలో, అది రాగానే ఆనందం అనమాట, అంటే కార్యక్రమాలు మొదలవుతాయని చెప్పి. వచ్చిన తర్వాత వందే మాతరం వచ్చేది ట్రెడిషనల్ ట్యూన్లు, వందే మాతరం. అది వచ్చిన తర్వాత అప్పుడు అనౌన్సర్ వారు ఎవరైతే వాళ్ళు అప్పుడు డ్యూటీలో ఉన్నవాళ్ళు ఆకాశవాణి అని సోయన్సో కేంద్రం అని చెప్పి ఆ రోజు కార్యక్రమాలు ఒక మెనూ కార్డులాగా మొత్తం ఎన్ని గంటలకు ఏమిటి ఎన్ని గంటలకు ఏమిటి అని చెప్పి మార్నింగ్ నుంచి రాత్రి వరకు ఏమేమి ప్రసారం అవుతాయని అవన్నీ చెప్పేవారండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం అని ఒకళ్ళు చెప్తే ఆకాశవాణి అని హైదరాబాద్ కేంద్రం, ఇలా ప్లెయిన్గా ఒకళ్ళు, స్టైలిష్గా ఇలా రకరకాల అనౌన్సర్లు రకరకాల స్టైళ్ళు నాకు గుర్తున్నాయండి ఇప్పటికీ. ఈ కార్యక్రమాలన్నీ వాళ్ళు చెప్పినప్పుడు తెలుసుకోకుండా ఒకవేళ మనం మిస్ అయినా తెలుసుకోవడానికి వీలుగా వాణి అనే మ్యాగజైన్ ఉండేదండి.
1: అవును,
0: మీకు తెలుసలేదు?
1: అవునవును సార్, వాణి మ్యాగజైన్ ఉండేది.
0: వాణి మ్యాగజైన్ నేను కొనుక్కునేవాడినండి. దాంట్లో ఏంటంటే అది పక్షపత్రిక, 15 రోజులకు ఒకసారి ఎదర రాబోయే ఆకాశవాణి కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళందరూ డీటెయిల్స్ ఇచ్చేవారు. కాకపోతే నాకు బాధ కలిగేది ఏంటంటే మీరు కోరిన పాటలు అనే కార్యక్రమంలో ఏ సినిమాలో పాటలు వేస్తారు అనే డీటెయిల్స్ ఉండేవి కాదండి. డీటెయిల్స్ ఉంటే నేను ఇంకా సంతోషించేవాడిని. కాకపోతే అట్లీస్ట్ ఏంటంటే ఎప్పుడు ఏ రోజు ఏ కార్యక్రమం ఉందన్నది తెలుసుకునేవాడిని ముందర. ఆ రకంగా దినచర్యలో రేడియో ఎట్లా భాగం అయిపోయింది అన్నది దానికోసం చెప్తున్నాను.
1: ఇప్పటికీ కూడా మీరు ఇందాక అన్నట్టుగానే హిస్ సౌండ్ తర్వాత బీప్, సిగ్నేచర్ ట్యూన్, వందే మాత్రం మంగళధ్వనితో కార్యక్రమాలు అలాగే మొదలవుతున్నాయి సార్. కార్యక్రమాలు రూపు మార్చుకున్నాయి.

0: ఉన్నాయి విత్ టైమ్, బట్ ఆ కోర్ వాల్యూస్ యాజ్ ఇట్ ఈస్ ఉన్నాయి సార్.
1: నాకు 1972 కాకినాడకి షిఫ్ట్ అయినప్పుడు అక్కడ చదువుకోవడానికి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, అప్పుడు మీరు కోరిన పాటలు అని కానీ, శ్రోతలు కోరిన పాటలు అని కానీ, చిత్తరంజని, మనోరంజని, జనరంజని ఇట్లాంటి రకరకాల టైటిల్స్తో మనం అడిగిన సినిమా పాటలు. ఒక్కొక్కసారి ఒక పాట అనౌన్స్ చేసి ఫలానా ఊరి నుంచి ఫలానా వాళ్ళు అడిగారు అని పేర్లు చెప్పేవారండి. ఒక్కొక్కసారి చెప్పరు, అది అండర్స్టూడ్ది. ఎందుకంటే దాని ఆ పేర్లని చదివే బదులు ఒక పాట ఎక్స్ట్రాగా వేయచ్చు అనే ఉద్దేశంతో కొన్ని కార్యక్రమాల్లో పేర్లు చెప్పరు. ఏదేమైనప్పటికీ ఆ కార్యక్రమం కోసం కళ్ళు కాయలు కాచేలాగా, కళ్ళు కాయలు కాదండి చెవులు కాయలు కాయడం ఏదో మొత్తానికి అట్లాగ ఎదురు చూడడం, ఆ కార్యక్రమంలో మనకు నచ్చిన పాటలు రాకపోతే తిట్టుకోవడం, అనౌన్సర్ను తిట్టుకోవడం, అంటే మొత్తం అంతా అనౌన్సర్ చేతిలో ఉంది అనే భావంతో
0: అప్పటి నుంచి ఇప్పటి వరకు అది కూడా అలాగే ఉంది సార్. అంటే ఆకాశవాణి ఇస్ ద ఓన్లీ ఛానల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ లో కూడా, వివిధ భారతి, రెయిన్బో ఎఫ్ఎం లో కూడా ఇప్పటికీ మీరు కోరిన పాట, మీ కోరికే ఈ పాట, జనరంజని ఇవన్నీ ఉన్నాయి సార్. అయితే మేము కొన్ని రూల్స్ పెట్టుకున్నాం, చాలా తక్కువ సేపు చదువు, ఎందుకంటే 20 పేర్లు పంపిస్తారు సార్, వీధి పేరుతో పాటు అన్ని పంపిస్తారు. సో కొంచెం కన్స్ట్రిక్ట్ చేస్తాం, బట్ చదివే ప్రయత్నం తప్పకుండా చేస్తాం సార్. మీరు ఎలాగో ప్రస్తావించారు కాబట్టి మీరు ఒక పాట కోరండి సార్, మీకోసం ప్లే చేస్తాం.
1: 1972 నేను ఎక్కువగా నేను విని ఇష్టపడిన పాటలు, అప్పట్లో ఎందుకో కన్నవారి కలలు అనే సినిమాలో పాటలు వచ్చేవండి రేడియోలో, అది అవి వింటే వెంటనే రేడియో గుర్తొస్తుంది. అందులో ఒకనాటి మాట కాదు ఒకనాడు తీరిపోదు అనే పాటని ప్లే చేయవలసిందిగా నేను అభ్యర్థిస్తున్నానండి.
0: తప్పకుండా ఒకనాటి మాట కాదు అనే పాట కన్నవారి కలలు చిత్రం నుంచి కీరవాణి గారి కోరిక మేరకు ఆకాశవాణి హైదరాబాద్ ప్రసారం చేస్తుంది.
1: ధన్యవాదాలండి.

0: అప్పుడు మా ఇంట్లో ఒకటే రేడియో ఉండేదండి. ఆ రేడియో ఈ మీరు కోరిన పాటలు వచ్చేటప్పుడు ఒక పక్కన పెట్టి వింటే ఇంటిల్లిపాదీ వినొచ్చు, అది చెవులతో విని ఆనందించేదే. కాకపోతే నేను మా తమ్ముడు దెబ్బలాడుకునేవాళ్ళం అండి. ఆ కార్యక్రమం వచ్చినప్పుడు రేడియో నా దగ్గర ఉండాలి అండి, నా ఊళ్ళో ఉండాలి. ఏంటో డిఫరెన్స్, ఊళ్ళో ఎవరి ఊళ్ళో ఉన్నా అందరికీ వినపడుతుంది వాల్యూమ్ పెడితే, కానీ దానికోసం మీద మేము కొట్లాడుకునేవాళ్ళం అండి. అదొక కాన్స్టెంట్ ప్రక్రియ. తర్వాత మేము స్కూల్కి బయలుదేరి వెళ్ళి నడిచి వెళ్తా ఉంటే దారిలో ఇళ్లలోంచి రేడియో 7:15కి పాడి పంటలు అనే కార్యక్రమం, దాని సిగ్నేచర్ ట్యూన్ వినడం, అదే అంటే అది వింటే మన స్కూల్ రోజులు గుర్తొస్తాయండి. ఇది కాకుండా కార్మికుల కార్యక్రమం అని ఒకటి ఉండేదండి. ఆ కార్మికుల కార్యక్రమం సిగ్నేచర్ ట్యూన్ నాకు ఎంత ఇష్టం అంటే, ఇప్పుడు దాన్ని మిస్ అవుతున్నాను అన్న ఫీలింగ్ వచ్చి, మా ఇంట్లో పనిచేసే కార్మికులు అంటే మా డ్రైవర్ రాజు అని ఉన్నాడండి. సో ఈ రాజుకి రింగ్ టోన్గా పెడదామని చెప్పి నేనే నా స్టూడియోలో ఆ కార్యక్రమ రింగ్ టోన్ నేను హార్మోనియం వాయించి రికార్డ్ చేసి
1: వావ్.
0: అది రాజు రింగ్ టోన్.

0: ఇది నేనే వాయించానండి.
1: యు రిమెంబర్ ఇట్ సో క్లోజ్ టు ద డీటెయిల్ సార్.
0: నేను వాయించి రికార్డ్ చేసి అది రాజుకి రింగ్ టోన్ గా నేను పెట్టడం జరిగిందండి. సో అట్లాగా
1: రాజుతో పాటు నేను కూడా చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను సార్.
0: తర్వాత ఆ రోజుల్లో విన్న కార్యక్రమాల్లో పాడి పంటల్లోనూ పలానా పైరు వేశామండి, దాంట్లో ఏదో ఎర్ర పురుగులు పడుతున్నాయి, తెగులు పంటకు సోకిందంటే దానికి ఏ మందులు వాడాలి, ఎటువంటి పెస్టిసైడ్స్ వాడాలనేవి కూడా నిపుణులు సలహాలు ఇచ్చే ఆ కార్యక్రమం కూడా ఉంటూ ఉండేదండి. అవంటే అంటే వాటితో మనకు సంబంధం లేకపోయినా అవి కూడా వినడం, పనున్నా లేకపోయినా అట్లా అంటే వినడం.
1: సార్ మరి ఇటువంటి బ్రాడ్కాస్టింగ్ మీడియంస్ లేనప్పుడు, రేడియో ఒక్కటే బ్రాడ్కాస్టింగ్ మీడియంగా ఉన్నప్పుడు, అటు న్యూస్కి కానివ్వండి, పాటలకి కానివ్వండి, లేదంటే ఎంటర్టైన్మెంట్, మీరు అన్నట్టు సంక్షిప్త శబ్ద చిత్రాలు, ఇవన్నీ రేడియో అందించింది. ఆ రకంగా అసలు ఎక్కడో కోల్కతాలో రవీంద్ర సంగీత్ వాయిస్తే అది ఆంధ్రప్రదేశ్లో ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న వాళ్ళకు కూడా అక్కడ రవీంద్ర సంగీత్ ఉంది, ఇది ఇలా ఉంటుంది అని తెలిసేది. సో అట్లా మీరు అప్పుడు విని ఇష్టపడ్డ మ్యూజిక్ ఫార్మాట్స్ కానివ్వండి, ఫోక్ ఫార్మాట్స్ కానీ ఏమన్నా ఉన్నాయా?
0: చాలా ఉన్నాయండి, చెప్తానండి. ముఖ్యంగా మీరు న్యూస్ అన్నారు కాబట్టి, కాకినాడలో నాకు బాగా గుర్తు ఏంటంటే ఒక పార్క్ ఉండేదండి, రామచంద్రరావుపేటకి వెళ్లే దారిలో ఒక పార్క్ ఉండేది పెద్దది. ఆ పార్కులో సాయంత్రం వాకింగ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా, పిల్లలు పెద్దలు, వాళ్ళు బెంచీల మీద కూర్చుని ఒక ధ్వజస్తంభంలాగా ఒక సెంటర్లో ఒక పోల్ ఉండేది, దానికి ఒక కట్టేసి ఉండేదండి
1: రేడియో,
0: దాంట్లో ఈవినింగ్ న్యూస్ వచ్చేదండి. ఆ న్యూస్ వినేవాళ్ళు. ఇప్పుడంటే న్యూస్ చాలా చేతి వేళ్ల మీద న్యూస్ తెలుస్తూ ఉంది ఎప్పటికప్పుడు, అప్పుడు అలా కాదు, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి అనుకుంటాను, రోజుకి 3 సార్లు 2 సార్లు న్యూస్. అది కూడా ఏంటండి, ఒక్కొక్కసారి ప్రాంతీయ వార్తలు, ఒక్కొక్కసారి ఢిల్లీ నుంచి రిలే అంటారు, ఢిల్లీ న్యూస్ మళ్ళీ లోకల్ ఛానల్స్ రిలే చేస్తుంటాయి ఇంగ్లీష్లోను, సంస్కృతంలో కూడా స్టార్ట్ చేశారు కొన్నాళ్ళకి.
1: ఉంటుంది
0: వాకాషు ఎంత అని చెప్పి అది. సో అవన్నీ పార్క్లో కూర్చుని అందరూ కూడా అక్కడ ఆసక్తిగా ఆ న్యూస్ కోసం ఎదురు చూస్తూ వినేవాళ్ళు అన్నది, ఎందుకంటే ఇంపార్టెంట్ న్యూస్ అంతా న్యూస్ పేపర్స్లో మర్నాడు వస్తుంది, కానీ న్యూస్ పేపర్ కన్నా రేడియోలో కొంచెం న్యూస్ ముందర వస్తూ ఉండేది. ఇవన్నీ కూడా నాకు గుర్తున్నాయండి. కొన్నాళ్ళ తర్వాత నాకు ఏమైందంటే, మా నాన్నగారు నాకు 2-in-1 కొనిచ్చారండి. 2-in-1లో ఏంటంటే, మన రేడియోలో వచ్చే కార్యక్రమాలని క్యాసెట్లో రికార్డ్ చేసుకునే సౌకర్యం ఉన్నటువంటి పరికరం, టేప్ రికార్డర్ కమ్ రేడియో. దాంట్లో నేను మేము కొవ్వూరు షిఫ్ట్ అయిన తర్వాత వాయిస్ ఆఫ్ అమెరికా అని ఉండేదండి శ్రీలంక, షార్ట్ వేవ్లో వచ్చేది అది. దాంట్లో వెస్టర్న్ మ్యూజిక్ వినడం, రేడియో సిలోన్లో బినాకా గీత్మాల వచ్చేదండి. అంటే ఆ వారం బాగా ప్రాచుర్యం పొందిన పాటల్ని అమీన్ సయానీ గారు వాటికి కౌంట్ డౌన్ పద్ధతిలో టాప్ 20 నుంచో టాప్10 నుంచో మొదలుపెట్టి టాప్1 వరకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఆయన వ్యాఖ్యానం చెబుతూ ఆ పాటలను ప్రజెంట్ చేసే విధానం చాలా ఆకట్టుకునేదండి శ్రోతల్ని. అవి వినడం, 1 సాంగ్ ఈ వారం ఏంటని దానికోసం ఉత్కంఠతో ఎదురు చూడడం, నాకు బాగా గుర్తు ఒకసారి 1లో క్యా హువా తేరావాదా అనే పాట వచ్చింది, హమ్ కిసీ సే కబ్ నహీ సినిమాలో. సో ప్రతి బుధవారం వస్తుందంటే పండగ అనమాట అండి. మంచి సూపర్ హిట్ సాంగ్స్ వినొచ్చు, హిందీ పాటలు అనేవి అదొకటండి. తర్వాత నేను ఎప్పుడు కూడా నేను మీరు కోరిన పాటలకి నేను ఎప్పుడు ఉత్తరాలు రాయలేదండి, ఎందుకంటే మన ఉత్తరం వాళ్ళు చూస్తారా, చెత్తపుట్లో పాడేస్తారా అని చెప్పి నాకు ఒక నిరాశావాదం ఉండేది. కాబట్టి ర్యాండమ్గా నాకు నచ్చిన పాటలు వస్తాయని ఆశతో ఎదురు చూడడం, ఒక్కొక్కసారి కార్యక్రమం చివరిలో మంచి పాట వస్తుందండి, అది సగంలో పల్లవి లేవగానే ఆపేస్తారు. అప్పుడు అప్పుడు తిట్టుకునే తిట్లు, నేను తిట్టుకునే అనౌన్సర్ను, అంటే ప్రతిదానికి అనౌన్సరే కారణం అని భావిస్తూ ఇంకెవరుంటారని మనకి వాళ్లే మన కనెక్షన్ రేడియోలో, వాళ్ళని తిట్టుకునే తిట్లు వర్ణనాతీతం ఉంటుంది. మంచి చక్కటి పాట మధ్యలో ఆపేశారే అని చెప్పి, ఆ పాట మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు, అది 1 ఏడాది పడద్దో 6 నెలల పడద్దో, ఇప్పటిలాగా ఇంటర్నెట్ లేదు అండి, ఆ పాట వినాలంటే మళ్ళీ అదృష్టం ఉండాలి. ఇవన్నీ బాగా గుర్తున్నాయండి నాకు. తర్వాత మిడ్ నైట్ అయ్యేసరికి రాత్రులు శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు ఉండేవండి, ఎండి రామనాథన్ గారు, ఇట్లా ద్వారా వెంకటస్వామి నాయుడు గారు, ఇట్లా రకరకాల మహానుభావులు

0: గాత్ర కచేరీలు గాని వయలిన్, వీణ ఇవన్నీ రాత్రి 9 గంటలకో 10 గంటలకో స్టార్ట్ చేస్తే 1 గంట సేపు ఉండేదండి. అది మాకు నిద్రపోయే టైము. అంటే నిద్ర ఎందుకు, నిద్రపోయే టైం ఎందుకన్నా అంటే అవి అర్థం కాక కొంతను, అంటే ఆ ఏజ్కి, అప్పట్లో ఏజ్కి ఆ క్లిష్టమైన శాస్త్రీయ సంగీతం కొంత అర్థం అవుతుంది, కొంత బాగుంటుంది, కొంత అర్థం అవ్వదు. ఎప్పుడైతే మీకు అర్థం కాదో నిద్ర వచ్చేస్తుంది అట్లాగా. బట్ అవన్నీ రికార్డ్ చేసి పెట్టుకునే ఉండండి నేను. ఇది కాకుండా శాస్త్రీయ సంగీతం మీద ఆధారపడినటువంటి సినిమా పాటలను ఒక కార్యక్రమం వచ్చేది. అట్లాగే ఆగస్టు 15 వస్తే లేదా రిపబ్లిక్ డే వచ్చిన దేశభక్తి గీతాలు ప్రసారం చేసేవాళ్ళు. ఫోక్ మ్యూజిక్ని ప్రమోట్ చేయడానికి లోక్ సంగీత్ అని ఒక కార్యక్రమం ఉండేది. ఇట్లాగా ఇవన్నీ ఉంటా ఉండేయండి. నేను రికార్డ్ చేసుకున్న అన్నీ కూడా డిజిటైజ్ చేసి నా ఫోన్లో పెట్టుకున్నానండి నేను. అప్పుడు నేను చెప్పేది 1976 76లో నేను రేడియో నుంచి రికార్డ్ చేసుకున్నవి, అవి అవే ఫైల్స్, సేమ్ క్వాలిటీ, అవి డిజిటైజ్ చేశానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎండి రామనాథన్ గారి నేను రికార్డ్ చేసుకున్నవి, మీకు కొన్ని ఓపెనింగ్స్ వరకు వినిపిస్తానండి. అవి నేను అన్ని రేడియోలో రికార్డ్ చేసుకున్నవి.
1: మహాగణపతి నాటరాగం.
0: ఇది ఒకటండి, ఇది విజయవాడ కేంద్రం.
2: ధార్వాడ్ గుల్బర్గ ఎండి రామనాథన్ వరహాడు గారికి గిరిపాయి త్యాగరాజుల కృతి షహానా రాగ ఆదితళ.
0: ఇది ధార్వాడ్ గుల్బర్గ కేంద్రం నుంచి నేను కర్ణాటకలో ఉన్నప్పుడు రికార్డ్ చేస్తుందండి.
3: ఎండి రామనాథన్ గారి గానం రికార్డ్. ముందుగా పరిపాలయ పరిపాలయ రీతిగౌళ రాగం రూపక తాళం.
0: ఇది ఒకటి.
2: తామస వరదమన కుండోళ రాగం.
0: రకరకాల అనౌన్సర్లు మారుతున్నారు చూడండి.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సంగీత సూత్ర ఎండి రామనాథన్ గానం నీలాంబరి రాగంలో రామ రామ అనే గీత.
0: ఇట్లాగా ఇవన్నీ సేమ్, అవన్నీ ఫైల్స్ అన్ని అప్పుడు రికార్డ్ చేసినవి. ఈ చేసిన ఫైల్స్ అన్నీ నేను డిజిటైజ్ చేసి నా ఫోన్లో పెట్టుకుని నాకు ఎప్పుడు కావాల్సి అప్పుడు వినేది అంటే వీలుగా నేను
4: పెట్టుకున్నాను.
0: అంటే అన్ని కాదండి, నాకు నాకు నచ్చిన అట్లాగే హిందీ పాటలు అవి వినేటప్పుడు యాడ్స్ వచ్చేవండి మధ్య మధ్యలో, రకరకాల రాబోయే సినిమాల తాలూకు ట్రైలర్స్, తర్వాత కొన్ని వాణిజ్య ప్రకటనలు అవన్నీ ఉన్నాయండి నా దగ్గర. మొత్తం అవన్నీ రికార్డ్ చేసి, ఎందుకంటే అవన్నీ వింటే బాల్యం గుర్తొస్తుంది కాబట్టి ఆ యాడ్స్, ట్రైలర్స్ మొత్తం ఆల్ ఇండియా రేడియోలో వచ్చినవన్నీ కూడా నా దగ్గర రికార్డ్ చేసి పెట్టుకుని ఉన్నాయండి. ఎప్పుడైనా ఇప్పుడు మేమున్నది కొవ్వూరు కాబట్టి కొవ్వూరుకి విజయవాడ కేంద్రం, విశాఖపట్నం కేంద్రం సమానంగా లాగుతూ ఉండేవండి. మేము లాగడం అంటాం అంటే
4: ఫ్రీక్వెన్సీ,
0: ఆ ఫ్రీక్వెన్సీ రీచబిలిటీ. అయితే దాంట్లో హిస్ నాయిస్ ఎక్కువ ఉంటుందండి, హిస్ నాయిస్ ఎక్కువను, దాని తాలూకు ఒరిజినల్ డేటా తక్కువ ఉంటుందండి. మీకు ఆ కేంద్రానికి సమీపించే కొద్దీ కూడా హిస్ నాయిస్ పోయి పెర్ఫెక్ట్ సౌండ్ మీకు బ్రాడ్కాస్ట్ అవుతుంది. దానికి అది నేను కనిపెట్టింది ఎప్పుడంటే మా చిన్నాన్నగారికి ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉండేవారు హైదరాబాద్లో, వారి దగ్గరికి వచ్చిన రోజులు నేను రేడియో కూడా ఉండేది. అప్పుడు ట్యూన్ చేస్తే చాలా అద్భుతమైన సౌండ్ వస్తుంది. నేను ఆశ్చర్యపోయి అప్పుడు నేను కనిపెట్టింది ఏంటంటే, ఓహో బ్రాడ్కాస్ట్ కేంద్రానికి దగ్గరలో ఆ ఊళ్ళో ఉంటే ఎంత దగ్గరగా ఉంటే అంత క్లారిటీ ఉంటుంది అన్నమాట. దూరం వెళ్లే కొద్దీ కూడా హిస్ నాయిస్ ఎక్కువ ఉండి అసలు విషయం తగ్గిపోద్ది అని చెప్పి నేను కనిపెట్టానండి. అప్పుడు అప్పట్లోనే వివిధ భారతి వినడం ఇవన్నీ కూడా బాగా అలవాటు అయిందండి. అప్పుడు ఇవన్నీ వాణిజ్య ప్రకటనలతో కూడిన ఇవన్నీ కూడా.
4: సార్ మీరు కంపోజ్ చేసిన పాటల్లో, సార్ ఇనీషియల్గా మీరు కంపోజ్ చేసిన పాటల్లో కూడా కొంత ఎక్స్పెరిమెంటింగ్ ఉండేది, శాస్త్రీయ సంగీతం ఉండేది, అలాగే శాస్త్రీయ సంగీతంలో రాగాలతో కూడా ఎక్స్పెరిమెంట్ చేశారు సార్, కంటిన్యూస్గా ఒకటే ఉండకుండా. అండ్ అలాగే వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండేది, ఇది ఎలా వచ్చింది సార్?
0: దానికి కూడా ఒక కార్యక్రమం చెప్తానండి, సంగీత్ సరిత అని మీరు విన్నారా?
4: ఎస్ సార్.
0: సంగీత్ సరిత అనే కార్యక్రమం మార్నింగ్ 6:30 to 6:40 10 నిమిషాలే సంగీత్ సరిత అని ఉంచేదండి. ఒక వాయిస్, ఒక ఫిమేల్ వాయిస్ వచ్చేది, దానికి ఒక సిగ్నేచర్ ట్యూన్ ఉండేది. సంగీత్ సరితలో ఏం చెప్పేవారంటే ఒక రాగం తీసుకునేవారు, దాన్ని హిందుస్థానీ సాంప్రదాయంలో ఏమంటారు, కర్ణాటక సాంప్రదాయంలో ఏమంటారు అని చెప్పి రెండింటికి ఉదాహరణగా ఒక ప్రసిద్ధులు పాడిన ఒక కీర్తనం అట్లాంటివి ఒక జావళీలు కానీ ప్లే చేయడం. ఆ తర్వాత దాని ఆరోహణ అవరోహణ చెప్పడం, చెప్పిన తర్వాత ఈ రాగాన్ని బేస్ చేసుకుని సినిమా పాటలు ఏమైనా ఉన్నాయా అని ఆ పాటను ప్లే చేయడం, ఇవన్నీ కలిపి 10 నిమిషాల్లో ఆ కార్యక్రమం ఉండేది. మోస్ట్ ఎంటర్టైనింగ్, మోస్ట్ ఎడ్యుకేటివ్గా ఉండేదండి సంగీత సరిత. ఇప్పుడు వస్తుందో లేదో నాకు తెలియదు. చాలా చక్కటి కార్యక్రమం అండి సంగీత సరిత అనేది. సో అది వినడం ద్వారా కూడా శాస్త్రీయ సంగీతం మీకు కాంప్రహెన్సివ్గా నేర్చుకునే అవకాశం రేడియో కల్పించిందని నా ఉద్దేశం అండి.
4: అంటే డెఫినెట్గా ఒక అకాడమిక్ థియరీ ఆఫ్ శాస్త్రీయ సంగీతం కామన్ మ్యాన్కి అందించిందనే చెప్పొచ్చు సార్ సంగీత సరిత ద్వారా.
0: మీకు ఇన్పుట్, గతమంతా శృతం నాది ప్రస్తుతానికి అది పునాది అన్నారు వేటూరు గారు. అని మనం విన్నదే మనకి పెట్టుబడి. సో నేను విన్న వాటిల్లో ఈ వాయిస్ ఆఫ్ అమెరికా అనే స్టేషన్ ద్వారా నేను విన్న ఇంగ్లీష్ పాటలు చాలా ఉన్నాయండి చిన్నప్పటి నుంచి. అలా కాకుండా రేడియో సిలోన్ ద్వారా విన్న హిందీ పాటలు, ఆకాశవాణి కార్యక్రమాల ద్వారా విన్న తెలుగు పాటలు, ఇవి కాకుండా వింజమూరి సీత, వింజమూరి అనసూయ గారు వారు చాలా పరిశోధనలు చేశారని వాళ్ళు మన ఇండియన్ ఫోక్ మ్యూజిక్ మీద, వారి పాటలు వస్తూ ఉండేవండి ఫోక్ సాంగ్స్.
4: ఫోక్ సాంగ్స్
0: అప్పట్లో నేను 1979లో రాగాల యుద్ధం అని చెప్పి ఒక నాటిక రాశానండి.
4: నాటిక రాశాను
0: నేను రాశానండి అప్పుడు నాకు 18 ఏళ్ళండి. రాస్తే దాన్ని ఆకాశవాణిలో ప్రసారం చేయించాలని చెప్పి మాకు తెలిసిన వాళ్ళ ద్వారా అప్రోచ్ అయితే చిత్తరంజన్ గారిని కలవండి అని చెప్పారండి. ఆయన కూడా విన్నారు, విని మెచ్చుకున్నారు. ఎందుకో అది ప్రయత్నం ముందుకెళ్ళలేదు. బట్ అప్పుడు నేను ఫస్ట్ టైం ఇక్కడికి హైదరాబాద్ ఆల్ ఇండియా రేడియో స్టేషన్కి నేను 1979లో వచ్చి చూడడం జరిగిందండి. అప్పుడు ఆ బూత్స్ అన్నీ కూడా చూపించారు, చిత్తరంజన్ గారే దగ్గర నుండి చూపించారు అన్నీ. అదొక మరపురాని ఎక్స్పీరియన్స్ అండి. అదే రోజుల్లో నేను మా అక్కడ కర్ణాటకలో మా పొలాల్లో నేను పనిచేసుకుంటున్న రోజుల్లో ఏదొస్తే అది రికార్డ్ చేస్తూ ఉన్నాను రేడియోలో. ఏదొచ్చిన పాటలే కాదు, ఆ కోవలోకే చెందిందే అప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉన్న మరి చెన్నారెడ్డి గారి ప్రసంగాన్ని రికార్డ్ చేశానండి నేను రేడియోలో వస్తుంటే. ఇదిగోండి
5: సోదరులు కానీ వారికి ఎంత ఉందో మీకు నేను వేరుగా చెప్పవలసిన అవసరం లేదు, కానీ సంఖ్య పెరిగిపోతూ ఉంటే వారందరి తగిన సదుపాయాలు మీరు కల్పించలేకుండా పోతున్నారు. మీరు ఆదాయం పెరుగుతూ ఉన్నా కావలసిన ఇంతమంది పెద్ద సంఖ్యలో ఉన్న పిల్లలకు చదువులు చదివించడం సాధ్యం కాదు. చదువులు చదివించడమే కాదు, ఆరోగ్యంగా ఉండడానికి, బట్టలు బాగా తడుకునడానికి, ఆరోగ్యంగా తినడి తినడానికి ఏమి సాధ్యం లేకుండా పోతే ఏ విధంగా మన మొత్తం సమాజం దెబ్బతింటుందో నేను వేరుగా చెప్పవలసిన అవసరం లేదు.
0: అప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉన్న మర్రి చెన్నారెడ్డి గారి ప్రసంగం 1978లో నేను రికార్డ్ చేశానండి మా పొలంలో కూర్చుని అక్కడ. అదే విధంగా ర్యాండమ్గా రికార్డ్ చేస్తున్నప్పుడు నేను మంచం మీద పడుకు నిద్రపోతూ, చెరువు గట్టు మీద నిద్రపోతూ ఒక అద్భుతమైన గీతం విన్నానండి నేను, ఒక గజల్. ఎకేన ఇక్ షమ్మ అంధేరేమే జలాయే రఖియే, అద్భుతమైన వాయిస్ రికార్డ్ చేసుకున్నాను. కానీ అది ఎవరు పాడారో తెలియదు, అది దాని క్రెడిట్స్ ఏమీ లేవు. ఎందుకంటే మధ్యలో వచ్చింది, మధ్యలో నేను రికార్డు నేను చేశాను కాబట్టి. ఒక 2 సంవత్సరాలు చాలా కష్టపడ్డాక ఇప్పట్లో అంటే మీకు అది షజమ్ అని కానీ గూగుల్ సెర్చ్ కానీ ఉన్నాయండి. ఒక పాట ప్లే చేస్తే అది ఎక్కడో
4: తెలిసిపోతుంది.
0: అప్పుడు ఎవరిని అడగాలో తెలియదు. అప్పుడు ఎవరో ఒక రాయచూరులో ఒక విద్వాంసులు నేను పాడి వినిపిస్తే అది చిత్రా సింగ్ గారి గజల్ అని చెప్పారంట. జగజీత్ సింగ్ గారు భార్య, ఆవిడ పాడిన గజలు అని చెప్పి అప్పుడు చెప్పారు. సో ఏదన్నా ఒక ఇన్ఫర్మేషన్ కావాలన్నా, దాని తాలూకు అడ్రస్ తెలుసుకోవాలన్నా చాలా కష్టపడాల్సి వచ్చిన రోజులండి అవి. ఇప్పుడు అంత కమ్యూనికేషన్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఇప్పుడు అంత ఈజీ కానే కాదు ఆ రోజుల్లో. బట్ కొంతమంది క్రికెట్ కామెంటరీ వినట్టు చెవి కంటించేసిన వాళ్ళు రేడియో. నాకు క్రికెట్ అంటే ఇష్టం లేదు, ఇంట్రెస్ట్ లేదు, నాకు క్రికెట్ అర్థం కాదు, ఇంట్రెస్ట్ లేదు కాబట్టి దాని జోలికి వెళ్ళేవాడిని కాదు. కానీ చాలామంది వీధుల్లో అక్కడెక్కడ రేడియోకి అంటుకుపోయి ఉండేదండి వాళ్ళు. మధ్య మధ్యలో ఆ స్కోర్ విని వాళ్ళు కేకలు పెట్టడం ఇవన్నీ నాకు బాగా గుర్తున్నాయండి.
4: రేడియో ప్రోగ్రామ్స్ రికార్డ్ చేయడం ఒక ఎత్తు అయితే సార్, టెక్నాలజీ ఇంత మారింది, క్యాసెట్ల నుంచి సీడీలు, సీడీల నుంచి ఇప్పుడు డైరెక్ట్గా మనం సాఫ్ట్ కాపీ లాగా స్టోర్ చేసుకుంటున్నాం, ఇవన్నీ దాటుకొని వచ్చి మీరు ఫోన్లో సేవ్ చేసుకోవడం రియలీ ఇట్ ఈస్ గ్రేట్ సార్.
0: ఎందుకంటే నాకు ఏమి ఇష్టం కాబట్టి అండి. ముఖ్యంగా రేడియోని నేను బాగా ఎక్కువగా నాకు అలవాటు పడింది, ఒక్కొక్కసారి జ్వరం వచ్చేదండి. జ్వరం వస్తే స్కూల్ మానేసి ఇంట్లో కూర్చొని పడుకుని ఉండడమే, ఏమీ చేసేదేం పని లేదు. అటువంటిప్పుడు నా రాత్రి నిద్రపోయేటప్పుడు బెడ్ టైం ఎక్స్పీరియన్స్ ఏంటంటే రేడియోని పక్కన పెట్టుకుని పడుకోవడం ఆన్ చేసి, అప్పుడు బావగారు ఏం బాగున్నారా అని చెప్పి ఒక కార్యక్రమం వచ్చేదండి, అంటే ఇద్దరు ఇద్దరు బావగారు వరుస

కలుపుకుని ఒక అరుగు మీద పల్లెటూరులో కలిసి లోకల్ గాసిప్ అనమాట. అప్పుడే పాలిటిక్స్ నుంచి ప్రాంతీయమైన సంఘటనల వరకు ఏం జరుగుతున్నాయని వాటి మీద సంక్షిప్తంగా వాళ్ళు ముచ్చటించుకుని మీ అక్కయ్య గారు ఇది పిలుస్తారు ఇప్పుడు కాఫీ పెట్టే టైం అయిందని ఏదో వంకతో మళ్ళీ డిస్పర్స్ అయిపోయేవారండి. చాలా చక్కగా ఉండేదండి ఆ ప్రోగ్రాము. అట్టాడు ప్రోగ్రాములు ఇప్పుడు వస్తే బాగుండని చూస్తున్నాను. అది కాకుండా వాతావరణ సూచనలు చెదురు మదురుగా జల్లులు పడతాయి అని చెప్పడం,

0: దామోదర వలస గురించి మాట్లాడుతున్నారు ప్రతిసారి, ఎక్కడుంది ఆ ఊరు అని చెప్పి అనిపించేదండి. అన్ని ఊర్లు ప్రధాన నగరాల్లో రేట్లు చెప్తూ, గుంటూరు, నెల్లూరు, హైదరాబాద్ ఇలా చెప్తూ ఆముదాల వలస అనేవారు. ఆముదాల వలసలో ధరలు ఎందుకు చెప్తున్నారనేది ఇప్పటికీ నాకు ఎవరన్నా అడగాలి అని అనుకుంటున్నానండి నేను.
1: సార్, అలాగే 1950లో ఆకాశవాణి హైదరాబాద్ స్టార్ట్ అయింది సార్. అంతకంటే ముందే విజయవాడలో ఆకాశవాణి కేంద్రం ఏర్పాటు చేశారు. అక్కడ చాలా మంది లైట్ మ్యూజిక్ రాసేవారు, లిరిసిస్ట్ ఉన్నారు, అలాగే కంపోజర్స్ కూడా ఉన్నారు సార్. మీరు చెప్పిన చిత్తరంజన్ గారు, పాల్గుమ్మి విశ్వనాథం గారు, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు, వీళ్ళందరూ కూడా లైట్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. గొప్ప గొప్ప సింగర్స్ ఆ టైంలో పాడారు ఆకాశవాణికి. సో అది ఫిల్మ్ మ్యూజిక్ ఇంకా ఇవాల్వ్ అవ్వక ముందు, సో వీళ్ళు ఆ టైంలో ఫిల్మ్ మ్యూజిక్ కూడా ప్రొడ్యూస్ చేసే ఉండొచ్చు.
0: ఫిల్మ్ మ్యూజిక్ కి లైట్ మ్యూజిక్ కి తేడా ఏంటంటే, లైట్ మ్యూజిక్ లో మెలోడీ ప్రధానంగా ఉంటూ ఆర్కెస్ట్రేషన్ రిచ్ గా ఉండదండి. ఒక తబలా, రెండు వయలిన్లు, ఒక ఫ్లూట్ అలా ఉంటుంటాయి. ఫిల్మ్ మ్యూజిక్ ఏంటంటే బడ్జెట్ తో కూడుకున్న వ్యవహారం కాబట్టి వాళ్ళ ఆర్కెస్ట్రా చాలా రిచ్ గా ఉంటుంది. 50 మందిని పిలిపించి వాళ్ళు ఆ బాడీ తెలుస్తూ ఉంటుంది థిక్ గా. అంతే తప్ప లైట్ మ్యూజిక్ కి సినిమా పాటకి తేడా ఏమీ లేదండి. ఇది ఒకటే తేడా. నాకు బాగా ఇష్టమైన లలిత సంగీతంలో నాకు ఇష్టమైన పాట బోయి భీమన్ గారు రాసిన ఎత్తబోయికేల ఈ బేల సుమబాల అనేది రేడియోలో విని మా చిన్నాన్నగారు పాడుతూ ఉండేవారు. దానికి సంగీతం రచించిన వారు చిత్తరంజన్ గారు, పాడిన వారు వారి సిస్టర్ అండి శాంతాచార్య గారు. శాంతాచార్య గారు పాడారు, చాలా అద్భుతమైన పాట అండి.
1: బోయి భీమన్న గారు పాటలు రాశారు సార్, నాటికలు, సంగీత నాటికలు ఎన్నో ఆకాశవాణికి కాంట్రిబ్యూట్ చేశారు సార్. ఈ మధ్యనే వారి మిస్సెస్ హైమావతి భీమన్న గారితో మాట్లాడినప్పుడు అసలు ఎన్నో విషయాలు గుర్తు చేశారు. ఆ గ్లోరియస్ పీరియడ్ మేము చూడలేదే అనిపించింది మాకు. అంటే ఒక క్రొనాలజీ ఆఫ్ ద సొసైటీ, ఆంథ్రోపోలాజికల్ క్రొనాలజీ డ్రా చేసుకోవచ్చు సార్. వీ కెన్ కనెక్ట్ ఆల్ ద డాట్స్ ఇవన్నీ తీసుకుంటే. సార్, మిమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన మ్యూజిక్ ఫార్మాట్స్ గురించి చెప్పండి సార్. మీరు సూఫీ బాగా వింటారని విన్నాం. నుస్రత్ ఫతే అలీ
0: పర్టికులర్ ఫార్మాట్ అనేది లేదండి, నేను అన్ని రకాల సంగీతం వింటాను, ఇప్పటికీ వింటుంటానండి. కర్ణాటకలో ఉన్నప్పుడైతే ఎక్కువగా ఆకాశవాణి కడప కేంద్రం
1: ప్రైమరీ
0: కొంచెం దగ్గరగా ఉండేదండి. అది తెలుగు పాటలు వినాల్సి వస్తే కడప కేంద్రం మీద డిపెండ్ అవ్వడం. ఎక్కువగా కన్నడ పాటలు, ధార్వాడ్ గుల్బర్గా స్టేషన్స్ నుంచి వచ్చే కన్నడ పాటలన్నీ అప్పుడు చాలా మంది మహానుభావులు, రాజన్ నాగేంద్ర గారు, సత్యం గారు, జీకే వెంకటేష్ గారు, తర్వాత ఉపేంద్ర కుమార్ గారు, విజయ కృష్ణమూర్తి గారు, ఇట్లాంటి వాళ్ళు కంపోజ్ చేసిన పాటలన్నీ కూడా వినడం, రేడియోలో వినడం, ఎక్కించుకోవడం ఇదే పని అండి. ఎలా లేస్తే రేడియో అన్నది ఒక అది ఆహారం ఎలాగో, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎలాగో, రేడియో అలాగంటే నాకు
1: నాకు అనిపిస్తుంటుంది సార్, అమ్మ ఒకే ఆకాశవాణి అస్సలు బోర్ కొట్టదు, వాటిలో కోర్ వాల్యూస్ అలాగే నిలిచి ఉంటాయి. సో మనం అది పాటలకి అన్వయించుకుంటే సార్, పాటల్లో అసలు రెవల్యూషనరీ చేంజెస్ వచ్చేసింది సార్. ఫిల్మ్ సంగీతంలో కానివ్వండి, లైట్ మ్యూజిక్ ఎందులో అయినా కానీ చాలా చేంజెస్ వచ్చినాయి. టెక్నాలజీని వాడుతున్నాం, అయినప్పటికీ కూడా లిరికల్ వాల్యూ ఉన్న పాటలు, మృదువుగా ఉండే పాటలు ఎప్పటికీ శ్రోతల్ని ఆకట్టుకుంటూనే ఉంటాయి సార్. సో అకార్డింగ్ టు యూ పాటల్లో అసలు ఆ కోర్ వాల్యూస్ ఏంటంటారు సార్, విచ్ విల్ ఆల్వేస్ రిమైన్ ఫర్ ఎవర్?
0: అంటే అది రేడియోకి సంబంధం లేని ప్రశ్న అని మీరు అడిగింది.
1: Yes, definitely.
0: పాటల్లో కోర్ వాల్యూ నేను చెప్పాను కదండి, మెలోడీ. మెలోడీ అన్నది ప్రధానమైన, అది ఉన్నంత వరకు ఆ కోర్ వాల్యూ ఉన్నట్టే. దానికి హంగులు మీరు ఎన్ని అద్దినా ఆ హంగులుగానే ఉంటాయి తప్ప కోర్ వాల్యూని అవి క్రియేట్ చేయలేవు, అవి మార్చలేవు అనేది నా ఒపీనియన్ అండి.
1: సార్, మీరు కంపోజ్ చేసిన సినిమాలకి మీరు కొన్ని పాటలు కూడా రాశారు, అందులో ద బెస్ట్ లిరికల్ వాల్యూ ఉన్న పాట మీ వాయిస్ లో వింటూ ఉంటాం సార్. మీరు పాడిన పాటల్లో అంటే మీ వాయిస్ లో వస్తే అది ఒక తత్వంలానే వినపడుతుంది మాకు. అలాగే వేదన్ లాంటి సినిమాల్లో చిన్న చిన్న బిట్స్ కూడా వేశారు, ఫిలసాఫికల్ గా ఉండే తత్వాలు. సో ఒకప్పుడు ఫిల్మ్ మ్యూజిక్ లో అవి ఉండేవి సార్, పోయిట్రీ లాగా పద్యాలు, దాంట్లో ఫిలాసఫీ చెప్పడం. సో ఆ పరంపర మీరు కొనసాగిస్తున్నారు అనిపిస్తుంది సార్, ఇస్ దట్ ట్రూ?
0: ఏదో తెలిసినంత వరకు ఏదో చేస్తున్నాం.
1: వీటిలో మీకు బాగా నచ్చింది ఏంటి సార్?
0: అలానేం లేదండి, నాకు నాకు నేను చేసిన వర్క్ ని గురించి నేను ఎక్కువ ఇది దాన్ని కాన్సన్ట్రేట్ చేయనండి. అన్ని నాకు నచ్చినవన్నీ ఒక చోట పెట్టుకుంటాను నేను. అందులో నేను చేసిన ఉండొచ్చు, వేరే వాళ్ళు చేసిన ఉండొచ్చు, నాకు నచ్చినవన్నీ ఒక చోట ఉండాలి అనే ఇదండి.
1: ఇప్పుడు వింటుంటారా సార్ రేడియో?
0: ఇప్పుడు రేడియో వినడం ఎప్పుడు మానేశానంటే 1990లో నేను సంగీత దర్శకుడిగా బిజీ అయినప్పుడు ఇళయరాజా గారి పాటలు అన్నీ కూడా టీ కొట్లో రేడియోలో మారుమోగుతున్నాయి. నా పాటలు కూడా వినబడాలనే ఆకాంక్షతో

0: పని మొదలు పెడితే దురదృష్టవశాత్తు అప్పటికి రేడియో ప్రాబల్యం తగ్గిపోయి వాక్మ్యాన్లు క్యాసెట్ రికార్డులు వచ్చేసినాయండి బాగా. వచ్చేసి టీకోట్లు కల్చర్ అన్ని తగ్గుముఖం పట్టింది. సో అప్పటి నుంచి రేడియో వినడం అనేది లేదు, అందుకే బిజీగా అయిపోవడం వల్ల కూడా. ఇప్పుడు ఏంటంటే 2026 ఇవాళ రోజున మాట్లాడుకునేది ఏంటంటే మనం మనకు కావలసిన సంగీతం వినే విధంగా యూట్యూబ్ అనండి లేదా ఐట్యూన్స్ అనండి, రకరకాల ప్లాట్ఫామ్స్ వచ్చేసినాయి. ఎప్పుడు ఏ పాట వినాలనుకున్నా టైప్ చేస్తే సార్ వెంటనే వినొచ్చు. దీనికంటే కూడా మన వినే దాంట్లో మనం మన కంట్రోల్ లేదు, ర్యాండమ్ గా ఏదొస్తే వినాల్సిందే అన్నదే నాకు ఇష్టం అండి. అంటే మనకు సంబంధం లేకుండా ఏదొస్తే దాన్ని ఆస్వాదించడం ప్రకృతి మనకి ఇచ్చింది. మీకు చూడండి సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది అందులో, దాని అది దానికి నేను రేడియో వాడతానండి. అదేంటంటే నేను రేడియో వినేది బెడ్ టైం, జస్ట్ పడుకునే ముందు రేడియో ఆన్ చేస్తే అందులో ఏదో పాటలు వస్తుంటాయి, కొన్ని మాటలు వస్తుంటాయి, అవి ఏమొస్తాయి కూడా మనకి ప్రిడిక్ట్ చేయలేము. సో అట్లా విన్నంతసేపు విని ఆటోమేటిక్గా నిద్రలోకి జారుకోవడం. ఇది రేడియో వినేది ఎప్పుడంటే ఇప్పుడు నైట్ టైమ్స్ అండి. అది కూడా ఏంటంటే ర్యాండమ్గా అందులో ఏమొస్తుంది వినడం, అది త్యాగరాజ కీర్తన కావచ్చు, సినిమా పాట కావచ్చు, లేదన్నా సంభాషణ కావచ్చు, ఏదైనా పాడ్కాస్ట్ కావచ్చు, ఇట్లాంటివి నేను వింటుంటానండి. బట్ నేను ఎఫ్ఎం జనరల్గా విన్నాను. నేను వినేదంతా కూడా ఆకాశవాణి ఈ కార్యక్రమాలు
1: మీడియం వేవ్ లోనే ప్రైమరీ ఛానల్
0: ట్రాఫిక్ జామ్ లో ఇరుకున్న వాళ్ళందరూ ఎఫ్ఎం వింటుంటారు. నాకెందుకో నాకు ఎఫ్ఎం బోర్ కొడుతుందండి. బట్ మీడియం వేవ్ లో నాకు ఎక్కడ ఏ ర్యాండమ్గా ఏ స్టేషన్ ట్యూన్ చేసినా నేను ఎంజాయ్ చేస్తానండి. ఇది కాకుండా రేడియో గార్డెన్ అనే ఒక అప్లికేషన్ ఉందండి, మొబైల్ ఫోన్లో ఉంది, ట్యాబ్లెట్స్లో ఉంటుంది. అదేంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది రేడియో స్టేషన్లు అన్నింటిలోనూ మీరు ట్యూన్ చేయొచ్చు. ఒక వరల్డ్ మ్యాప్ ఉంటుంది, ఆ మ్యాప్లో మీరు ఎక్కడ ఫోకస్ చేస్తే అక్కడ రేడియో మీకు, అది కూడా నాకు ఇష్టమండి. అది ఇప్పుడు నేను ఒక 4-in-1 పెట్టుకున్నాను నా దగ్గర, దాంట్లో రేడియో, బ్లూటూత్ స్పీకర్, పెన్ డ్రైవ్తో ప్లే చేసే విధానం అండ్ క్యాసెట్, ఇవన్నీ కలిపి ఒక డివైజ్లో నేను కొనుక్కుని పెట్టుకున్నానండి. దాంట్లో నేను రేడియో వింటూ ఒక్కొక్కసారి రాత్రులు నిద్ర పట్టకపోతే రేడియో వినడం అనేది నాకు ఆలోచండి.
1: సార్, మా శ్రోతలకి మాలాంటి బ్రాడ్కాస్టర్స్కి మీరు ఇచ్చే సందేశం?
0: నేను సందేశం ఇచ్చే టైప్ కాదండి నేను, ఎందుకంటే నువ్వు చెప్తే ఎందుకు వినాలి అనే పద్ధతి ఉంటుందేమో అని నాకు అనుమానం అండి. నేను జనాలకి నేను సలహాలు కానీ సందేశాలు కానీ మెసేజ్లు ఇట్లాంటివి నేను ఇవ్వనండి. నేను జనరల్గా మీ కార్యక్రమాల్లో ఎంటర్టైన్మెంట్ అనే వాల్యూ, ఎడ్యుకేటివ్ ప్రోగ్రామ్స్లో కూడా ఎంటర్టైన్మెంట్ కలపడం అనేది మీరు చేసినంత వరకు ఆ కార్యక్రమం సక్సెస్ అవుతున్న భావం అండి. ఎందుకంటే ఇప్పుడు చాలా ఫాస్ట్ అయిపోయింది కదండి, రీల్స్ చూసే యుగం ఇది. ఏది కూడా ఒక 20 సెకండ్ల కన్నా కాన్సన్ట్రేషన్ లెవెల్ ఉండనటువంటి ఈ యుగంలో మీ కార్యక్రమాలు నాకు టిపికల్గా మొదటి నుంచి నాకు అనుకునేది ఏంటంటే ఆకాశవాణి కార్యక్రమాలు అన్నీ కూడా అరగంట పావు గంట స్లాట్స్లో ఉంటాయి, కరెక్టేనండి?
1: కరెక్ట్.
0: మినిమం స్లాట్ ఏదండి అందులో?
1: 10 minutes, 5 minutes programs. 5 minutes
0: slot లో ఏమున్నాయి అండి ఇప్పుడు ప్రస్తుతం?
1: 5 minutes programs లో చిన్న lesson ఒకటి ఉంటుంది.
0: 1 minute, 30 seconds slots మీరు క్రియేట్ చేసి చూడండి ఎక్స్పెరిమెంటల్ గా.
1: ఓకే.
0: ఆకాశవాణి 30 సెకండ్ల కార్యక్రమం అని ఏదైనా పెట్టి దాంట్లో మీరు ఏం చెప్తారో అది కామెడీ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, లేదా న్యూస్ కావచ్చు, హెడ్లైన్స్ కావచ్చు, అట్లా ఏమైనా మీరు ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చూస్తే అది ఎలా ఉంటుందో చూడండి.
1: తప్పకుండా సార్, హెల్త్ టిప్స్ చేసినప్పుడు లెస్ దాన్ 1 minute, 1 minute లో డెఫినెట్ అది
0: శ్రోతల్లో కాన్సన్ట్రేషన్ స్పాన్ తగ్గిపోయింది కాబట్టి.
1: కానీ అది డీజెనరేటివ్ గా ఉంది సార్ ఆ ట్రెండ్, ఫోకస్ చేయలేకపోతున్నారు పిల్లలు ఎక్కువసేపు. సో
0: డీజెనరేటివ్ ఉన్నప్పటికీ కూడా మీరు గో విత్ ద ఫ్లో అనేది,
1: గో విత్ ద ఫ్లో అనొచ్చు,
0: సూత్రాన్ని అనుసరించి మీరు చేశారనుకోండి మళ్ళీ ట్రెండ్ మారచ్చు.
1: కరెక్ట్.
0: ఎందుకంటే ఏదైనా సరే ఒకే ట్రెండ్ కలకాలం ఉంటుందని నేను అనుకోనండి. ఒక ట్రెండ్ తర్వాత మళ్ళీ పాత ట్రెండ్ మళ్ళీ రిపీట్ అవ్వచ్చు, మళ్ళీ కొత్త పంతలు తొక్కుతూ ఉండొచ్చు. మార్పు అనేది కాలానికి సహజం కాబట్టి, కాలధర్మం. సో ఆ మార్పులో భాగంగానే మీరు కూడా ఎక్స్పెరిమెంట్లు చేయాలని నా ఆకాంక్ష.
1: తప్పకుండా ప్రయత్నం చేస్తాం సార్. మీరు బాగా పాడుకుంటారు అని విన్నాను సార్.
0: నేను విన్న రేడియోలో మాత్రమే ప్రసారమైనటువంటి లలిత సంగీతం చిత్తరంజన్ గారు స్వరపరిచిన ఆ పాట నేను ఇప్పుడు పాడి వినిపిస్తాను శ్రోతల కోసం.

0: అబాల ఇది పాట అండి.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ మీ సమయం చాలా అమూల్యమైనది మా కోసం కేటాయించారు. మా శ్రోతలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సార్. ఒక రోజులో ప్రతి అరగంటకి కీరవాణి గారి పాట ఒకటి వెళ్తుంది. మూడు ఛానళ్లు ఉన్నాయి సార్, ప్రైమరీ ఛానల్తో పాటు రెయిన్బో ఎఫ్ఎం, వివిధ భారతి. ప్రతి అరగంటకి కీరవాణి గారి పాట ఒకటి వెళ్తుంది. ఖచ్చితంగా 2-3 గంటల్లో ఒకసారి మీ వాయిస్ లో ఒక పాట వెళ్తుంది. ఈ రోజు శ్రోతలతో పాటు మేము కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం.
0: సంతోషం అండి, ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ సార్.

0: ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందించిన ప్రత్యేక కార్యక్రమం. ప్రముఖ సంగీత దర్శకులు, గేయ రచయిత ఎంఎం కీరవాణి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి నిహారా కానేటి.
1: నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం భారతదేశం, మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, విప్లవకారుడు రాష్ బిహారీ బోస్ జయంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఘనంగా నివాళులర్పించారు. సామాజిక మాధ్యమం ద్వారా ఒక సందేశమిస్తూ అమిత్ షా, రాష్ బిహారీ బోస్ తన అసాధారణ వ్యవస్థాపక నైపుణ్యాల ద్వారా స్వాతంత్ర పోరాటానికి కొత్త శక్తిని అందించారన్నారు. ముగ్గురు తెలంగాణ వాసులతో సహా 66 మందికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు సాయంత్రం పద్మ పురస్కారాలు ప్రదానం చేస్తారు. రాష్ట అవతరణ వేడుకలను పురస్కరించుకుని వచ్చే నెల 2 నుంచి ఇందిరమ్మ బీమా పథకాన్ని అమలు చేయనున్నట్టు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. కాళేశ్వరం క్షేత్రంలో సరస్వతీ నది అంత్య పుష్కరాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. జూన్ 1 వరకు అంత్య పుష్కరాలు జరుగుతాయి. వరి ధాన్యం కొనుగోళ్లు నెలాఖరుకు పూర్తి కావాలని, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని 72 గంటల్లోగా కొనాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గోదావరి బేసిన్లో ప్రతిపాదించిన సాగునీటి ప్రాజెక్టులను తక్షణం పూర్తి చేయాలని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యకులు ఎన్ రామచంద్రరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్రంలో ఉచిత విద్యుత్తు రద్దులో భాగంగా వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో నిర్వహించిన ఆసియా వ్యవసాయ, ఉద్యాన, ఆహార సాంకేతిక ప్రదర్శనలో తెలంగాణ ఉద్యాన స్టాల్ ద్వితీయ బహుమతి పొందింది. నిన్న జరిగిన ముగింపు కార్యక్రమంలో మధ్యప్రదేశ్ ఉద్యాన శాఖ మంత్రి నారాయణ్ సింగ్ చేతుల మీదుగా రాష్ట్ర ఉద్యానాధికారులు బహుమతిని స్వీకరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సంస్కృత పాఠం. ఉపాధ్యాయులు శ్రీపాద సుబ్రహ్మణ్యం, విద్యార్థిని గగన్ ప్రియ.

0: శ్రీ గురుభ్యో నమః నమస్కరోమి ఆచార్యాః.
1: అయి బాలే, ఆగచ్చ, ఉపవిశ. అద్య వయం భర్తృహరివిరచిత సుభాషితేషు ఏకం శ్లోకం అధికృత్య పఠామః. తస్య శ్లోకస్య న కేవలం అర్థః భావశ్చ మయా ఉచ్యతే, కింతు వ్యాకరణాంశాః శబ్దాః ధాతవః సమాసాశ్చ ఉచ్యంతే, తే అవశ్యం జ్ఞాతవ్యాః. బాలే, ఏమ్మా?
0: అలాగే గురుగారు.
1: ఇదానీం అహం శ్లోకం వదిష్యామి, శృణు. శ్రోత్రం శ్రుతేనైవ న కుండలేనా దానేన పాణిర్నతు కంకణేన విభాతి కాయః కరుణాపరాణాం పరోపకారేణ న చందనేన. నేను శ్లోకం చెప్తాను.
0: అలాగేనండి గురుగారు.
1: శ్రోత్రం
0: శ్రోత్రం
1: శ్రుతేనైవ
0: శ్రుతేనైవ
1: న
0: న
1: కుండలేన
0: కుండలేన
1: దానేన
0: దానేన
1: పాణిర్నతు
0: పాణిర్నతు
1: కంకణేన
0: కంకణేన
1: విభాతి
0: విభాతి
1: కాయః
0: కాయః
1: కరుణాపరాణాం
0: కరుణాపరాణాం
1: పరోపకారేణ
0: పరోపకారేణ
1: న
0: న
1: చందనేన
0: చందనేన.
1: శ్లోకానికి పదచ్ఛేదం చెప్తాను.
0: గురుగారు,
1: శ్రోత్రం
0: శ్రోత్రం
1: శ్రుతేన
0: శ్రుతేన
1: ఏవ
0: ఏవ
1: న
0: న
1: కుండలేన
0: కుండలేన
1: దానేన
0: దానేన
1: పాణిహి
0: పాణిహి
1: న
0: న
1: తు
0: తు
1: కంకణేన
0: కంకణేన
1: విభాతి
0: విభాతి
1: కాయః
0: కాయః
1: కరుణాపరాణాం
0: కరుణాపరాణాం
1: పరాణాం
0: పరాణాం
1: పరోపకారేణ
0: పరోపకారేణ
1: న
0: న
1: చందనేన
0: చందనేన.
1: ఈ శ్లోకంలో భర్తృహరి మహాకవి ఏం చెప్తున్నారంటే, కరుణాపరాణాం, దయామయులకు, దయామయుల యొక్క స్వభావం ఎలా ఉంటుందో భర్తృహరి గారు చెప్తున్నారమ్మా.
0: అలాగే గురుగారు.
1: ఏమని చెప్తున్నారంటే, దయాపరులకు శ్రోత్రం, వాళ్ల యొక్క చెవి ఎలా ప్రకాశిస్తుందో తెలుసునా? శృతేన ఏవా, శృతము. శృతము అంటే వేద పరిజ్ఞానము, ధర్మశాస్త్ర శ్రవణము. ధర్మశాస్త్రాలని వినడంతోనే ఆ కరుణామయుల యొక్క, దయామయుల యొక్క చెవి విభాతి ప్రకాశించును. అంతేగాని న కుండలేన, కుండలముతో ప్రకాశించదు. అమ్మా, చెవులకి కుండలాలు ధరిస్తాం కదమ్మా.
0: అవును అండి గురుగారు.
1: కుండలాలు, బంగారు కుండలాలు ధరించినందువల్ల చెవి ప్రకాశించదు. ఎప్పుడు ప్రకాశిస్తుంది చెవి? ఎప్పుడు సార్థకం అవుతుంది? వేదార్థాన్ని, ధర్మశాస్త్రాలను ఇవన్నీ కూడా విన్నప్పుడే చెవి ప్రకాశిస్తుంది అని చెప్తున్నారమ్మా.
0: అలాగేనండి గురుగారు.
1: అదేవిధంగా దానేన పాణిహి నతు కంకణేన. అదేవిధంగా కరుణామయులకు, దయాపరులకు పాణిహి, పాణిహి అంటే చెయ్య అని అర్థం అమ్మా. చెయ్య ఎలా ప్రకాశిస్తుంది? దానేన, దానము చేతనే ప్రకాశిస్తుంది. అంతేగాని నతు కంకణేన, కంకణము చేత ప్రకాశించు. కంకణము, చేతులకి కంకణాలు వేసుకుంటాం కదమ్మా, గాజులు.
0: అవునండి గురుగారు.
1: బంగారు కంకణాలు వేసుకున్నందువల్ల చేతికి అందం రాదమ్మా. చేతికి అందం ఎప్పుడొస్తుంది? ఇతరులకు దానం చేసినప్పుడే.

0: ఈ చేత్తో ఇతరులకు దానం చేసినప్పుడే ఆ చేతికి సార్థకత, అప్పుడే అందం వస్తుందమ్మా. విభాతి కాయః కరుణాపరాణం, అదే విధంగా ఇంకా దయామయులకు కరుణాపరాణం. దయామయులకు కాయః శరీరము, శరీరము ఎలా ప్రకాశిస్తుంది, శరీరము ఎప్పుడు గొప్పగా ఉంటుంది, పరోపకారేణ, ఇతరులకు ఉపకారం చేసినందువల్ల. ఇతరులకు ఉపకారం చేస్తేనే ఈ శరీరము విభాతి అంటే ప్రకాశిస్తూ ఉంటుంది. నా చందనేనా, చందనం అంటే సుగంధమమ్మా, సుగంధాన్ని రాసుకున్నందువల్ల ప్రకాశించదు. మనం ఏం చేస్తాం, శరీరం అందంగా ఉండాలి, బాగుండాలి అంటే ఒంటికంతా కూడా, శరీరానికి అంతటికీ కూడా చందనాన్ని పూసుకుంటాం కదమ్మా.
1: అవునండి గురుగారు.
0: సుగంధాన్ని పూసుకుంటాం, ఆ సుగంధాన్ని పూసుకోవాలి, పూసుకోవచ్చు, కానీ సుగంధం చేత మాత్రమే ఈ శరీరం ప్రకాశించదు. నిజానికి శరీరం ఎప్పుడు ప్రకాశిస్తుంది, పరోపకారం చేత, ఇతరులకు ఉపకారం చేస్తేనే ఈ శరీరం ప్రకాశిస్తుంది. అంటే ఈ శరీరము సార్థకమవుతుంది, అంటే పుట్టినందుకు మన జన్మ సార్థకమవుతుంది అని భర్తృహరి చెప్తున్నారమ్మా.
1: అలాగేనండి గురుగారు.
0: అర్థమైందా అమ్మా?
1: అవునండి గురుగారు.
0: ఈ శ్లోకంలో కొన్ని శబ్దాలు చెప్తాను. శ్రోత్రం,
1: శ్రోత్రం,
0: శబ్దం చెప్తాను చెప్పమ్మా. శ్రోత్రం,
1: శ్రోత్రం,
0: శ్రోత్రే,
1: శ్రోత్రే,
0: శ్రోత్రాణి,
1: శ్రోత్రాణి,
0: శ్రోత్రాణి, బాగా చెప్పావమ్మా. ఇది జ్ఞాన శబ్దం మోస్తరం అమ్మా. చెప్పు. జ్ఞానం,
1: జ్ఞానం,
0: జ్ఞానే,
1: జ్ఞానే,
0: జ్ఞానాని,
1: జ్ఞానాని
0: అన్నట్టుగా శ్రోత్రం, శ్రోత్రే, శ్రోత్రాణి ఏమ్మా.
1: అలాగే గురుగారు.
0: ఈ శ్రోత్ర శబ్దము అకారాంత నపుంసకలింగ శబ్దము, ప్రథమా విభక్తి ఏకవచనము ఏమ్మా.
1: అలాగే గురుగారు.
0: రెండో పదం శ్రుతేనా,
1: శ్రుతేనా,
0: శ్రుత అనే శబ్దము అకారాంత నపుంసకలింగ శబ్దము, తృతీయ విభక్తి ఏకవచనం అమ్మా శ్రుతేనా అన్నది.
1: అలాగే గురుగారు.
0: శబ్దం చెప్తాను చెప్పమ్మా. శ్రుతేనా,
1: శ్రుతేనా,
0: శ్రుతాభ్యాం,
1: శ్రుతాభ్యాం,
0: శ్రుతైహి,
1: శ్రుతైహి.
0: ఎలాగంటే జ్ఞాన శబ్దానికి చెప్పమ్మా. జ్ఞానేనా,
1: జ్ఞానేనా,
0: జ్ఞానాభ్యాం,
1: జ్ఞానాభ్యాం,
0: జ్ఞానైహి,
1: జ్ఞానైహి
0: అన్నట్టుగా శ్రుతేనా, శ్రుతాభ్యాం, శ్రుతైహి అవుతుందమ్మా. శ్రుత శబ్దము అకారాంత నపుంసకలింగ శబ్దము, తృతీయ విభక్తి ఏకవచనమమ్మా.
1: అలాగే గురుగారు.
0: తర్వాత ఏవా, ఏవా అన్నది అవ్యయం అమ్మా. అవ్యయం అంటే దీనికి ఆయా వచనాలు, విభక్తులు, పుంలింగ శ్రీలింగాలు ఇవేమీ ఉండవమ్మా.
1: అలాగే గురుగారు.
0: నా అనేది కూడా అవ్యయం. తర్వాత కుండలేనా,
1: కుండలేనా,
0: కుండలేనా,
1: కుండలేనా,
0: కుండలాభ్యాం,
1: కుండలాభ్యాం,
0: కుండలైహి,
1: కుండలైహి.
0: కుండల అనేది అకారాంత శబ్దం అమ్మా. కుండల అనే శబ్దం అకారాంత శబ్దం అమ్మా. తర్వాత దానేనా,
1: దానేనా,
0: దానేనా,
1: దానేనా,
0: దానాభ్యాం,
1: దానాభ్యాం,
0: దానైహి,
1: దానైహి.
0: దాన శబ్దము అకారాంత నపుంసకలింగ శబ్దము, తృతీయ విభక్తి ఏకవచనం అమ్మా. తర్వాత పాణిహి,
1: పాణిహి
0: చెప్పమ్మా. పాణిహి,
1: పాణిహి,
0: పాణీ,
1: పాణీ,
0: పాణయః,
1: పాణయః,
0: పాణయః,
1: పాణయః.
0: పాణి శబ్దము,
1: పాణి శబ్దము
0: ఇకారాంత పుంలింగ శబ్దము,
1: ఇకారాంత పుంలింగ శబ్దము.
0: నా అవ్యయమమ్మా, తూ అవ్యయమమ్మా. కంకణేనా, కంకణేనా,
1: కంకణేనా,
0: కంకణాభ్యాం,
1: కంకణాభ్యాం,
0: కంకణైహి,
1: కంకణైహి.
0: కంకణా శబ్దము అకారాంత నపుంసకలింగ శబ్దమమ్మా.
1: అలాగే గురుగారు.
0: జ్ఞానేన, జ్ఞానాభ్యాం, జ్ఞానైహి అన్నట్టుగా కంకణేన,
1: కంకణేన,
0: కంకణాభ్యాం,
1: కంకణాభ్యాం,
0: కంకణైహి,
1: కంకణైహి.
0: తర్వాత విభాతి,
1: విభాతి.
0: వి అనేది ఉపసర్గమ్మా, భా ధాతువు ఏమ, లట్ ప్రథమ పురుష ఏకవచనం అమ్మా.
1: అలాగే గురుగారు.
0: భాతి,
1: భాతి,
0: భాతః,
1: భాతః,
0: భాంతి,
1: భాంతి.
0: తర్వాత కాయః,
1: కాయః,
0: కాయః అంటే దేహః అన్నమాట ఏమ్మా.
1: అలాగే గురుగారు.
0: దేహము అని అర్థం. కాయః,
1: కాయ.

0: తర్వాత కరుణాపరాణాం
1: కరుణాపరాణాం.
0: సప్తమీ తత్పురుష సమాసం అమ్మా ఇది. కరుణాయాం
1: కరుణాయాం
0: పరాహ
1: పరాహ
0: కరుణాపరాహ
1: కరుణాపరాహ
0: తేషాం
1: తేషాం
0: కరుణాపరాణాం
1: కరుణాపరాణాం.
0: కరుణాయాం అంటే దయయందు, పరాహ అంటే ఆసక్తులు అని అర్థం అమ్మా. ఇతరులకు దయ చూపడంలో ఆసక్తులైనటువంటి వారు అని అర్థం. ఏమమ్మా?
1: అలాగే గురుగారు.
0: తర్వాత పరోపకారేణ
1: పరోపకారేణ
0: ఇది ఇది కూడా షష్ఠీ తత్పురుష సమాసం అమ్మా. పరేషాం
1: పరేషాం
0: ఉపకారః
1: ఉపకారః
0: పరోపకారః
1: పరోపకారః
0: తేన
1: తేన
0: పరోపకారేణ
1: పరోపకారేణ
0: ఇతరులకు
1: ఇతరులకు
0: ఉపకారము
1: ఉపకారము
0: పరోపకారము
1: పరోపకారము.
0: ఇతరులకు ఉపకారం చెయ్యాలమ్మా. మనకి చేతనైనంత మన దగ్గర ఉన్న దానితో ఇతరులకు కూడా ఉపకారము చెయ్యాలి, అంటే వారికి హితాన్ని కలిగింప చెయ్యాలి అని అర్థం అమ్మా.
1: అలాగేనండి గురుగారు.
0: నా
1: నా
0: నా అనేది అవ్యయం అమ్మా. చందనేనా
1: చందనేనా
0: చందనేనా
1: చందనేన
0: చందనాభ్యాం
1: చందనాభ్యాం
0: చందనైహి
1: చందనైహి
0: చందన శబ్దము అకారాంత నపుంసలింగ శబ్దము. ఏమమ్మా ఇందులో
1: గురుగారు
0: చూడమ్మా, శ్రోత్ర శబ్దము, శృత శబ్దము, కుండల శబ్దము, దాన శబ్దము, కంకణ శబ్దము, ఏమమ్మా చందన శబ్దము, ఇవన్నీ కూడా అకారాంత నపుంసలింగ శబ్దాలమ్మా.
1: అలాగే గురుగారు.
0: ఒకసారి శ్లోకం చెప్తాను. శ్రోత్రం
1: శ్రోత్రం
0: శ్రుతేనైవ
1: శ్రుతేనైవ
0: న
1: న
0: కుండలేన
1: కుండలేన
0: దానేన
1: దానేన
0: పాణిహి
1: పాణిహి
0: నతు
1: నతు
0: కంకణేన
1: కంకణేన
0: విభాతి
1: విభాతి
0: కాయః
1: కాయః
0: కరుణాపరాణాం
1: కరుణాపరాణాం
0: పరోపకారేణ
1: పరోపకారేణ
0: న
1: న
0: చందనేన
1: చందనేన.
0: ఈ శ్లోకం ద్వారా భర్తృహరి మనకందరికీ కూడా ఏమని చెప్పదలిచాడో నీకు అర్థమైందా అమ్మా? దయామయులు అయినటువంటి వారు ఇతరులకి దానం చేస్తూనే సంతృప్తి చెందుతారు. ఏమమ్మా? వాళ్లకి ఆభరణాలు ధరించినందువల్ల వాళ్ల యొక్క అవయవాలు అందమైనవి కావు. వాళ్ల యొక్క అవయవాలు శరీరం గాని చెవి గాని చేయి గాని మరి ఇవన్నీ కూడా ఎప్పుడు సార్థకమవుతాయి? ఆయా దానాలు ఉపకారాలు చేసినప్పుడే. కాబట్టి భర్తృహరి మనకందరికీ ఏం చెప్తున్నారంటే పరోపకార బుద్ధి కలిగి ఉండాలి. ప్రతి మానవుడు కూడా చేతనైనంత సాధ్యమైనంత ఇతరులకు ఉపకారము చేసేటువంటి బుద్ధి కలిగి ఉండాలి అని చెప్పి సమాజానికి ఒక మంచి హితాన్ని చెప్తున్నారు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలమ్మా. ఏమ్మా అర్థం అర్థమైంది కదమ్మా నీకు?
1: అవునండి గురుగారు.
0: ఒకసారి నేను మళ్ళా శ్లోకం చదివి ముగిస్తాను. శ్రోత్రం శృతేనైవ నకుండలేన దానేన పాణిర్నతు కంకణేన విభాతి కాయః కరుణాపరాణాం పరోపకారేణ న చందనేన. ఏమ్మా బాగా అర్థమైందమ్మా?
1: అవునండి గురుగారు.
0: తర్వాత మళ్ళీ తర్వాత పాఠంలో కలుసుకుందామమ్మా. వెళ్ళిరామ్మా.
1: ధన్యవాదములు గురుగారు. వెళ్ళొస్తానండి గురుగారు.
0: సరే అమ్మా.
2: ఇంతవరకు సంస్కృత పాఠం విన్నారు ఉపాధ్యాయులు శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్యం, విద్యార్థిని గగన్ ప్రియా.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1454 ద్వారా పొందవచ్చు.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల

0: డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ను సంప్రదించండి.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
3: ఇప్పుడు వినండి స్వర్ణ కమలం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన సిరివెన్నెల గీతం. సంగీత సారథ్యం ఇళయరాజా.

ఇప్పుడు వినండి స్వాతి కిరణం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన పాట. రచన సిరివెన్నెల, సంగీత సారథ్యం కేవీ మహాదేవన్.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో హవాయి గిటార్ రిసైటల్ మీకు వినిపిస్తారు. శ్రీ జి జయవంత్ నాయుడు, తబలా సహకారం శ్రీ వివేక్ ఖయాల్.

0: శ్రీ వివేక్ కాయల్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

ప్రయత్నం చేసి ఓడిపో, కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోకు. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. స్టూడియోల సమయం 12:11. నేను మీ శైలు. మీ అందరికీ అదనంగా కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి ఈరోజు ముచ్చట్లు పెడదామా, లేకపోతే ఏదైనా ఇంట్రెస్టింగ్ టాపిక్ మీద మాట్లాడుకుందామా? ఏదైనా కానీ ఫస్ట్ అయితే ఒక పాట కావాలి కదా జోష్రానికి. సో మీకోసం ఒక

0: ఇప్పుడు మీతో మాట్లాడబోయేది ఒక మీడియా గురించి కాదు, ఒక జ్ఞాపకం గురించి, ఒక భావోద్వేగం గురించి. ఒక కుటుంబం సభ్యుడుల కోట్లాది భారతీయుల జీవితాల్లో కలిసిపోయిన ఒక గొంతు గురించి, అదే మన ఆకాశవాణి గురించి. మనం 9 దశాబ్దాల ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం జరుపుకుంటున్నాం. ఇది ఆకాశవాణి. మాట విన్న వెంటనే ఇప్పటికీ చాలామంది ముఖంలో చిన్న నవ్వు కనిపిస్తుంది. ఎందుకంటే ఆకాశవాణి అనేది కేవలం రేడియో కాదు, మన తల్లిదండ్రుల యవ్వనం, మన తాతయ్యల జ్ఞాపకం, మన బాల్యంలోని ప్రశాంతమైన రోజులు గుర్తు చేసేవి అవే. ఇప్పుడు మనం రీల్స్ అని, షార్ట్స్ అని సోషల్ మీడియా మధ్య ఉన్నాం, కానీ ఒకప్పుడు ఒక చిన్న రేడియో చుట్టూ మొత్తం కుటుంబం కూర్చునేది. ఆ రేడియోలో వినిపించే స్వరం ఇంట్లో ఒక మనిషిలా అనిపించేది. అదే ఆకాశవాణి ప్రత్యేకత. ఆకాశవాణి అంటే భారతదేశపు ప్రజా రేడియో ప్రసారం సేవ. ఇది కోట్లాది ప్రజలకు సమాచారం, విద్య, వినోదం అందించింది. టీవీ అందరికీ అందుబాటులో లేని కాలం, ఇంటర్నెట్ లేని రోజులు దేశం మొత్తం కలిపిన గొంతు ఆకాశవాణి. గ్రామం నుంచి నగరం వరకు, ధనవంతుడి నుంచి పేదవాడి వరకు, చదువుకున్నవాడి నుంచి చదువు లేనివాడి వరకు ప్రతి ఒక్కరికి చేరిన మీడియా ఇదే.
1: ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
0: ఆకాశవాణి కేవలం ఎంటర్టైన్మెంట్ కాదు, బాధ్యతతో కూడిన సమాచారాన్ని కూడా ఇచ్చింది. ఒక్కసారి పాత రోజులు గుర్తు చేసుకోండి. ఉదయం సూర్యోదయం అవుతుంది, అమ్మ కిచెన్లో పనులు చేస్తుంది, తాతయ్య బయట కూర్చొని పేపర్ చదువుతున్నారు. అప్పుడు రేడియోలో మృదుమైన భక్తి గీతం వినిపిస్తుంది. ఆ తర్వాత ఇది ఆకాశవాణి, ఇప్పుడు వార్తలు వింటారు అని వినిపిస్తుంది. మన అమ్మలు వంట చేస్తూ పాటలు వింటూ ఆనందించేవారు, నాన్నలు వార్తలు వింటూ దేశ పరిస్థితుల గురించి మాట్లాడేవారు, తాతలు పాత గేయాలు వింటూ తమ యువనాన్ని గుర్తు చేసుకునేవారు, పిల్లలు రేడియో నాటకాలు కథలు వింటూ ఊహాలోకంలోకి వెళ్ళిపోయేవారు. ఇలా ఆకాశవాణి కుటుంబ సభ్యుల మధ్య సంభాషణను పెంచింది. ఆ రోజుల్లో ఆకాశవాణి అంటే మనసుకి ప్రశాంతంగా ఉండేది. మనిషికి ఇన్ఫర్మేషన్ ఎంత అవసరమో ఎమోషనల్ సపోర్ట్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా. ఒక గ్రామంలో ఒంటరిగా జీవించే వృద్ధుడికి, రాత్రి డ్యూటీ చేస్తున్న ఉద్యోగికి, హాస్టల్లో ఇంటిని మిస్ అవుతున్న విద్యార్థికి రేడియో వినిపించే స్వరం ఒక ఫ్రెండ్లా అనిపించేది.

ఆర్జే అనౌన్సర్స్ మాట్లాడే విధానం చాలా ఆప్యాయంగా ఉండేది. ప్రత్యేకంగా పండుగల సమయంలో ఉంటుంది, అక్కడ వచ్చే కార్యక్రమాలు, సంక్రాంతి స్పెషల్ సాంగ్స్, దీపావళి సందడి, స్వాతంత్ర దినోత్సవ దేశభక్తి గీతాలు, ఇలా చాలా కార్యక్రమాలు ఉండేవి. ఇది ప్రజలలో ఆనందాన్ని, ఐక్యతను పెంచాయి. దేశం మొత్తం ఒకే పాట వింటే, ఆ కార్యక్రమాన్ని ఆస్వాదిస్తే అది ఎమోషనల్ యూనిటీ క్రియేట్ చేస్తుంది కదా మరి.

0: గ్రామాల్ని ఎలా మర్చిపోతాం చెప్పండి? ఎందుకంటే గ్రామీణ భారతదేశానికి నిజమైన స్నేహితుడు ఆకాశవాణి. రైతులకు, గ్రామ ప్రజలకు సమాచారం అందించిన ప్రధాన మాధ్యమం ఇదే. రైతులకు ఎప్పుడు వర్షం పడుతుంది, ఏ పంట వేయాలి, ప్రభుత్వ పథకాలేంటి, ఇవి ఆకాశవాణి ద్వారా చేరేవి. ఇంకా ఆరోగ్య కార్యక్రమాలు, కుటుంబ నియంత్రణ, విద్యా అవగాహన వంటి అంశాలపై కూడా ప్రజలకు సమాచారం అందించేది. ఆకాశవాణి యువత కోసం కెరియర్ గైడెన్స్ ప్రోగ్రామ్, ఎడ్యుకేషనల్ బ్రాడ్కాస్ట్, కాంపిటేటివ్ ఎగ్జామ్ సమాచారం, పర్సనాలిటీ డెవలప్మెంట్ షోస్, ఇవి అన్నీ ప్రసారం చేసేవి. ఎంతోమంది యాంకర్స్, జర్నలిస్ట్, డబ్బింగ్ ఆర్టిస్ట్ తమ ఇన్స్పిరేషన్గా ఆకాశవాణి అని చెప్పేవారు. ఎందుకంటే మైక్రోఫోన్ పవర్ని వారికి మొదటిగా చూపించింది ఆకాశవాణి. సమాజానికి బాధ్యతను కూడా నేర్పింది. మరి మహిళల భద్రత, పర్యావరణ పరిరక్షణ, విద్యా ప్రాముఖ్యత, మత్తు పదార్థాల ప్రమాదాలు, రోడ్ సేఫ్టీ ఇలాంటి విషయాలపై అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించింది. ఆకాశవాణి మీద ప్రజలకు నమ్మకం ఉండేది, ఎందుకంటే అది సెన్సేషనలిజం కంటే నిజానికి ముఖ్యంగా చూసింది. అందుకే ప్రజలు ఆకాశవాణి చెప్పిందంటే నిజమే అంటారు. దేశంలో ఎప్పుడు కష్టకాలం వచ్చినా ప్రజలకు ధైర్యం చెప్పిన గొంతు ఆకాశవాణి. యుద్ధ పరిస్థితులు, తుఫాన్లు, వరదలు ఇలాంటి సమయంలో ప్రజలకు సరైన సమాచారం అందించింది. అలానే మన దేశ సంస్కృతి, భాషలు, జానపదలు, కళల్ని అన్నిటినీ కాపాడటంలో కూడా ఆకాశవాణి పాత్ర చాలా గొప్పది.
1: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
3: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
2: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
3: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
0: పద్యాలు, హరికథలు, జానపద గేయాలు, నాటకాలు ఇవన్నీ ప్రజలకు చేరవేసింది, కళాకారులకు గుర్తింపిచ్చింది ఆకాశవాణి. సరే ఇవన్నీ చెప్పుకున్నాం కానీ ఒక పర్సనల్ టచ్ లేకపోతే ఎట్లా చెప్పండి? సో ఆకాశవాణి నుంచి ఒక పర్సనల్ టచ్ ఏంటిదని అంటే, నేను మా నాన్నని అడిగిన, వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసం లేకపోతే ఇన్ఫర్మేషన్ కోసం వాళ్ళకి ఈ ఆకాశవాణి గురించి తెలుసా అని అడిగాను. సో ఫస్ట్ నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, ఒక చిరునవ్వు వస్తుందని చెప్పేసి ఆకాశవాణి అని వినంగానే, సేమ్ యాజ్ ఇట్ ఈస్ మా నాన్న కూడా ఆకాశవాణి అనగానే ఒక చిరునవ్వు ఇచ్చారు. ఎందుకనంటే తన చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా, ఈ కాలంలో కూడా రేడియో వింటారా అన్న రోజులలో మా నాన్న ఇంకా ఆకాశవాణి వింటాడు. చాలా రేడియో స్టేషన్స్, ఛానల్స్ని కూడా వింటాడు. అలాంటి టైంలో తను చెప్పిన మాట ఒకటే, తను చిన్నప్పుడు అసలు టీవీ ఉండేది కాదు, ఇంటర్నెట్ ఉండేది కాదు, అలాంటి కాలంలో తను రేడియో వినేవాడంట. అంత ఇన్ఫర్మేషన్ మొత్తం రేడియోలో, లైక్ అప్పుడు వైర్లెస్ జస్ట్ ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేయడము లేకపోతే వైర్ లేకుండా రేడియో వినడము ఇలాంటివి ఉండేదంట. తను అందరం లైక్ ఒకటే ఫోన్ ఉండేది, అందరి దగ్గర కూడా ఫోన్ ఉండేది కాదు, జస్ట్ ఒక చిన్న ఫోన్లో అందరు ఫ్రెండ్స్ అందరు ఒక దగ్గర కూర్చొని రేడియో వినేవాళ్ళంట. ఎస్పెషల్లీ పాతకాలం సాంగ్స్ అయినా లేకపోతే ఏమైనా మంచి మంచి డ్రామాస్ వస్తే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా వినేవాళ్ళంట. అప్పుడు ఒక్క ఫోన్ కోసం ఎవరు కొట్లాడే వాళ్ళు కూడా కాదంట, ఎందుకంటే ఒకటే రేడియో ఛానల్ ఉండేది, ఒక్క రేడియో ఛానల్లో అందరూ వినేవాళ్ళు, మస్త్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉండేది అని చెప్పేవాడు మా నాన్న. ఇప్పుడు ప్రజెంట్ కూడా స్టిల్ మా నాన్న వింటూనే ఉంటాడు ఆకాశవాణి. సో ఈ ఆకాశవాణి చాలామందికి చాలా విధాలుగా హెల్ప్ చేసింది, ఇన్ఫర్మేషన్ అందించింది, ఎంటర్టైన్మెంట్ అందించింది, అన్ని విధాలుగా లైక్ ఇట్ వాజ్ ఇన్ ద ఫస్ట్ పొజిషన్ అని చెప్పచ్చు. సో ఆకాశవాణి కేవలం రేడియో కాదు, ఎన్నో కుటుంబాల ఉదయం, ఎన్నో తల్లుల పాట, తాతల జ్ఞాపకం, యువత కళలకు ప్రేరణ, గ్రామాల ఆశ. టెక్నాలజీ ఎంత ముందుకెళ్ళినా కూడా మనుషుల జీవితాలలో నిజమైన భావోద్వేగాన్ని ఎప్పుడూ విలువ ఉంటుంది. ఆకాశవాణి చెవులలో వినే

కాదు, మనసుతో అనుభవించేది. సో ఇదండి మన ఈనాటి కార్యక్రమం. ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమంతో మేము ముందుకు వస్తూనే ఉంటాము. అప్పటిదాకా వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం రాష్ట్రపతి భవన్లో పలువురు ప్రముఖులకు పద్మ అవార్డులను ప్రదానం చేయనున్నారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం రేపు న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. ఇరాన్తో ఎటువంటి ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి తొందరపడవద్దని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా దేశ ప్రతినిధులకు చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం రాష్ట్రపతి భవన్లో జరిగే మొదటి పౌర పురస్కారాల కార్యక్రమంలో పలువురు ప్రముఖులకు పద్మ అవార్డులను ప్రదానం చేయనున్నారు. దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డులను పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అనే మూడు విభాగాల్లో అందజేస్తారు. ఈరోజు జరిగే మొదటి పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి 2 పద్మవిభూషణ్, 6 పద్మభూషణ్, 58 పద్మశ్రీలతో సహా మొత్తం 66 పద్మ అవార్డులను ప్రదానం చేస్తారు. మిగిలిన పద్మ అవార్డులను 2వ విడత పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో అందజేస్తారు. రేపు న్యూఢిల్లీలో క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వోంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మొటెగి, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాల్గొంటారు. ప్రాధాన్యత రంగాల్లో క్వాడ్ సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడంపై, ప్రస్తుతం కొనసాగుతున్న కార్యక్రమాల పురోగతిని సమీక్షించడంపై, అలాగే పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన అంతర్జాతీయ అంశాలపై ఈ నాయకులు తమ అభిప్రాయాలు పంచుకుంటారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉమ్మడి పౌరస్మృతి పరిధి నుండి అన్ని గిరిజన సామాజిక వర్గాలను మినహాయించడానికి ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలు రూపొందించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన జనజాతీయ సాంస్కృతిక సమాగమం సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి, గిరిజనుల హక్కులకు పూర్తి రక్షణ కల్పించామని, ఉమ్మడి పౌరస్మృతి వల్ల గిరిజనుల హక్కులకు ఎటువంటి భంగము వాటిల్లదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 28,000 కోట్ల రూపాయలుగా ఉన్న గిరిజన సంక్షేమ బడ్జెట్ను నరేంద్రమోదీ ప్రభుత్వంలో 1,50,000 కోట్ల రూపాయలకు పెంచినట్టు అమిత్ షా తెలియజేశారు.
1: नरेंद्र मोदी जी ने एक प्रकार से जनजाति कल्याण को आगे बढ़ाने का काम किया है. मैं आज इस मंच से एक जनजाति महाकुंभ को कहना चाहता हूं और नरेंद्र मोदी जी ने उसको 1,50,000 करोड़ तक बढ़ाने का काम.
0: निन्ना न्यू दिल्ली भारत मंटपनलो అమెరికా 250 ఏళ్ల స్వాతంత్ర వేడుకల సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్కు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తన స్నేహితుడని, మోదీకి తాను పెద్ద అభిమానినని చెప్పారు. అలాగే ఇరు దేశాల మధ్య సంబంధాలు ఇంతకు ముందెన్నడూ లేనంత పటిష్టంగా ఉన్నాయని పేర్కొన్నారు. ట్రంప్ వ్యాఖ్యలను అక్కడి ప్రేక్షకులు వినేలా అమెరికా రాయబారి తన ఫోన్ను మైక్రోఫోన్ వద్ద పెట్టారు. ఈ కార్యక్రమానికి భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో హాజరయ్యారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో 4 రోజుల భారత పర్యటనలో ఉన్న తరుణంలో అమెరికా అధ్యకుడి నుంచి ఈ వ్యాఖ్యలొచ్చాయి. శనివారం ప్రధానమంత్రి మోదీని కలిసిన రూబియో నిన్న విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్తో సమావేశమయ్యారు. ఈ నెల 28వ తేదీన జరగాల్సిన కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ 2020

ఆరు పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ వాయిదా వేసింది. బక్రీద్ పండుగ సెలవు తేదీలో మార్పు వచ్చినందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎన్టీఏ తెలిపింది. సవరించిన పరీక్షా తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని ఎన్టీఏ పేర్కొంది. తాజా సమాచారం కోసం అభ్యర్థులు క్రమం తప్పకుండా అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని ఎన్టీఏ సూచించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 2.61 రూపాయలు, అలాగే డీజిల్ ధర లీటర్కు 2.71 రూపాయలు పెరిగింది. గత 2 వారాల్లో ఈ ధరలు పెరగడం ఇది 4వసారి. ఈ సవరణతో ఢిల్లీలో ఇప్పుడు లీటర్ పెట్రోల్ ధర 102.12 రూపాయలకు, డీజిల్ ధర లీటర్కు 95.20 రూపాయలకు చేరుకుంది. ఇరాన్తో 3 నెలలుగా కొనసాగుతున్న యుద్దంలో ఇప్పుడిప్పుడే ఎటువంటి పురోగతి లభించే అవకాశం లేదనే సంకేతాలిస్తూ ఇరాన్తో ఎటువంటి ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి తొందరపడవద్దని తాను తన ప్రతినిధులకు చెప్పినట్టు అమెరికా అధ్యకులు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. తన పరిపాలనలో ఇరాన్తో కుదిరే ఎలాంటి భవిష్యత్ ఒప్పందంలోనైనా ఎటువంటి ఆర్థిక మినహాయింపులు ఉండవని, ఇది అమెరికా మాజీ అధ్యకులు బరాక్ ఒబామా హయాంలో జరిగిన ఒప్పందానికి పూర్తిగా భిన్నంగా ఉంటుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఒబామా కాలం నాటి ఇరాన్ అణు ఒప్పందాన్ని విమర్శించిన ఆయన తాను ప్రతిపాదించిన ఒప్పందం ఇరాన్ అణ్వాయుధాలు పొందకుండా అడ్డుకుంటుందని, అలాగే బరాక్ ఒబామా రూపొందించిన ఒప్పందంతో దీనికి ఎటువంటి పోలిక ఉండదని చెప్పారు. ప్రస్తుతం చర్చల్లో ఉన్న ఒప్పందంలో 60 రోజుల కాల్పుల విరమణ పొడిగింపు, హార్మోజ్ జలసంధిని తిరిగి తెరవడం, ఇరాన్ అణు కార్యక్రమంపై మరిన్ని చర్చలు జరపడం వంటి అంశాలున్నాయి. అయితే ఈ ప్రతిపాదిత ఒప్పందంపై రిపబ్లికన్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఇది ఇరాన్ పట్ల చాలా ఉదారంగా ఉందని బహిరంగంగానే వాదిస్తున్నారు. ఈ ఒప్పందం ఒక తప్పిదమవుతుందని సెనేటర్ ట్రెడ్ క్రూజ్, అనగా 60 రోజుల కాల్పుల విరమణ అంటే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ద్వారా సాధించిందంతా వృధా అయినట్టేనని సెనేట్ ఆర్మ్డ్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ రోజర్ వికెర్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్లు ఇరాన్పై విస్తృతమైన దాడులు జరపడంతో పశ్చిమాసియా అంతటా ఘర్షణలు చెలరేగాయి. దీనికి ప్రతిచర్యగా ఇరాన్ ఇజ్రాయెల్, గల్ఫ్లోని అమెరికా మిత్రదేశాలపై దాడులకు దిగింది. విప్లవకారుడు రాష్ బిహారీ బోస్ జయంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. రాష్ బిహారీ బోస్ తన అసాధారణమైన సంస్థాగత నైపుణ్యాల ద్వారా స్వాతంత్ర పోరాటంలో సరికొత్త శక్తిని నింపారని కొనియాడారు. రాష్ బిహారీ ఆజాద్ హింద్ ఫౌజ్, ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్లను స్థాపించారని, అలాగే గదర్ ఉద్యమం ద్వారా విదేశీ గడ్డపై కూడా భారతీయులను సంఘటితం చేశారని అమిత్ షా గుర్తు చేసుకున్నారు. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్లోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పుల తీవ్రత దృష్ట్యా భారత వాతావరణ శాఖ ఈరోజు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో ఈరోజు వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణం కొనసాగుతుందని ఐఎండీ తెలిపింది. తూర్పు ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి రాత్రిళ్లు కూడా వేడిగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఈశాన్య భారత్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరిల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జమ్మూకాశ్మీర్, అండమాన్ నికోబార్ దీవులు, అసోం, మేఘాలయ, బీహార్, తూర్పు ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, లక్షద్వీప్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు పిడుగులతో కూడిన ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లాలోని తట్టెహక్కలు నదిలో నిన్న జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మరణించారు. నదిలో నత్తగుల్లలు సేకరిస్తున్న సమయంలో నీటి ప్రవాహం ఉధృతంగా రావడంతో వారంతా కొట్టుకుపోయారు. ఈ ఘోర ప్రమాదంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు.

0: ఈ నది ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం పట్ల రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి మరణించిన వారి కుటుంబ సభ్యులకు 2 లక్షల రూపాయల చొప్పున, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం రాష్టపతి భవన్లో పలువురు ప్రముఖులకు పద్మ అవార్డులను ప్రదానం చేయనున్నారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం రేపు న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. మహిళా వారోత్సవాల్లో భాగంగా ఈరోజు 8,000 గ్రామ మహిళా సంఘ భవనాల నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్గా శంకుస్థాపన చేస్తారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పనిచేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. రాష్ట్ర రైతాంగానికి భరోసా కల్పించేందుకు రైతు భరోసా యాత్రను బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రామచంద్రరావు ఈరోజు వికారాబాద్ జిల్లాలో ప్రారంభించారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రజాపాలన ప్రణాళికలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ వారోత్సవాల భాగంగా ఈరోజు 8,000 గ్రామ మహిళా సంఘ భవనాల నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్గా శంకుస్థాపన చేస్తారు. ఈ వారోత్సవాల సందర్భంగా నిన్న 31వ తేదీ వరకు మహిళా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి ధనసరి అనసూయ సీతక్క చెప్పారు. రేపు మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో నిర్వహించే 553 ఆర్టీసీ బస్సుల ప్రారంభోత్సవం, 27వ తేదీన సోలార్ ప్లాంట్ల ప్రారంభం, ప్రత్యేక సాధారణ సమావేశాలు, 29వ తేదీన ఇన్క్యుబేటర్ ప్రోగ్రాం, రుణమేళాలు, జీవనోపాధి యూనిట్ల ప్రారంభోత్సవాలు ఉంటాయని మంత్రి చెప్పారు. 30వ తేదీన అమ్మకు అక్షరమాల కార్యక్రమంలో భాగంగా అక్షరాస్యత సాధించిన మహిళలను జిల్లా మండల స్థాయిలో సన్మానించనున్నామని, 31వ తేదీన ముగింపు కార్యక్రమం ఉంటుందని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకుని వారికి భరోసా కల్పించేందుకు ఈ రోజు నుంచి 3 రోజుల పాటు బీజేపీ రైతు భరోసా యాత్ర నిర్వహిస్తోంది. రాష్ట్ర బీజేపీ విభాగం తలపెట్టిన రైతు గోసా బీజేపీ భరోసా బస్సు యాత్రను ఈరోజు వికారాబాద్ జిల్లా కొలకచర్ల మార్కెట్ యార్డ్ నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు బీజేపీ నాయకులతో కలిసి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం చివరి ధాన్యం బస్తా వరకు కొనుగోలు చేయాల్సిందేనని రామచంద్రరావు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కొలకచర్ల వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రామచంద్రరావు మాట్లాడుతూ,
1: రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే కొనుగోలు కేంద్రం ఉన్నాయో వెళ్తా ఉన్నాం. ప్రతి ఒక్క కొనుగోలు కేంద్రంలో కుప్పలు అట్నే పడి ఉన్నాయి. రైతులు 10-15 రోజుల నుంచి ఎదురు కాపలా చూస్తా ఉన్నారు. ఎక్కడ బండ్లు వచ్చి లిఫ్ట్ చేసాయో అని చెప్పి చూడాలని చెప్పి వారి యొక్క అమ్మడానికి పెట్టినటువంటి ధాన్యం అంతా కూడా అక్కడ అమ్ముడు పోకుండా వాన్లో దాచి టార్పాలిన్ లేక రైతులందరూ బాధపడతా ఉన్నారు.
0: ఈ యాత్రలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ,
2: ఖచ్చితంగా రైతుకు న్యాయం జరిగే వరకు, చివరి గింజ ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే వరకు రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది. వారి పక్షాన పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఈ రకంగా రైతుల్ని మోసం చేసి దగా చేసి ఏ రాజ్యం కూడా నిలబడలేదు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ రైతు గోసా బీజేపీ భరోసా అని చెప్పేసి రైతుల పక్షాన మేము నిలబడ్డాం. వారికి న్యాయం చేసే వరకు పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం.
0: బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, చెవెళ్ళ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి, ఈటెల రాజేందర్ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్నదాతను మోసం చేస్తే ఊరుకునేది లేదని, బీజేపీ ఎల్లప్పుడూ రైతుల కండగా పోరాడుతుందని బీజేపీ నాయకులు స్పష్టం చేశారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా ముందుకు సాగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. అదనంగా పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినా కేంద్రం అనుమతి ఇవ్వలేదని ఆయన చెప్పారు. రాష్ట్రంలో పండిన ప్రతి గింజను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టిందని, 8,500కు పైగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో వేచి ఉన్న 8,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని యుద్ద ప్రాతిపదికన కొనుగోలు చేస్తామని కూడా ప్రభాకర్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మక్కలు, వరి ధాన్యానికి మద్దతు ధర ప్రకటించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని రాష్ట సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విమర్శించారు. జగిత్యాలలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుతో సామాన్య ప్రజలపై భారం మోపుతున్నారని ఆయన ఈ సందర్భంగా ఆరోపించారు. తెలంగాణలోని వివిధ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రత నమోదవుతుంది. జిల్లాలోని దహేగాం మండలం కొంచెవెల్లిలో 46.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదై రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. జిల్లాలోని 15 మండలాలకు గాను 11 మండలాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. ఉపాధి కూలీలకు అవసరమైన వసతులు కల్పించాలంటూ గ్రామీణాభివృద్ది శాఖకు ఆదేశాలు జారీ చేశారు. వరి ధాన్యం అమ్మకాల సెంటర్ల వద్ద రైతులకు అన్ని వసతులు కల్పించాలని, ప్రతి గింజ కొనుగోలు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్ ఆదేశాలు జారీ చేశారు. మరో 3 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందన్న వాతావరణ విభాగం హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ అప్రమత్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో పాడి పశువులను రక్షించుకునేందుకు రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎల్లారెడ్డిపేట మండల పశు వైద్యాధికారి డాక్టర్

0: రాహుల్ సూచించారు. డాక్టర్ రాహుల్ ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: గత కొన్ని వారాలుగా మనం అత్యధిక వేడి వాతావరణాన్ని ఎదుర్కొంటున్నాం. ఈ సమయంలో మన పశువుల్ని వేడి ఒత్తిడి అనగా హీట్ స్ట్రెస్ నుండి రక్షించుకోవడం అత్యవసరం. దానికి తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు: తగినంత శుభ్రమైన మరియు చల్లటి త్రాగునీరు అందించాలి. జంతువులకు చల్లటి సమయంలో ఆహారం పెట్టాలి. అధిక ఎండవేళల్లో మేపకూడదు, రవాణా చేయకూడదు మరియు పని చేయించకూడదు. నీడ, గాలి ప్రసరణ మరియు చల్లదనాన్ని కల్పించే ఏర్పాట్లు కలిగించాలి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. జగిత్యాల జిల్లాలో ఎండ తీవ్రత అధికంగా నమోదవుతుంది. నిన్న గరిష్టంగా ధర్మపురి మండలం బుద్ధేష్పల్లిలో 45.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు చెప్పారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా కోరారు. వడదెబ్బ తగిలినట్టయితే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చికిత్స చేయించుకోవాలని కోరారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతుల ఇబ్బందులకు గురి చేసే మధ్యవర్తులు, మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాష్పాయ్ హెచ్చరించారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి అధికారులకు ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలు ఇచ్చారు. సిద్దిపేట అర్బన్ మండలం ఇన్సాన్పల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు ఈరోజు సందర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల లక్షలాది మంది రైతులు ఈరోజు ఇబ్బందులు పడుతున్నారని హరీష్ రావు ఆరోపించారు. వరి ధాన్యం కొనుగోలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని బౌరవపేట భీమారం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేపట్టారు. జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి మాట్లాడుతూ, వరి ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. రాష్ట ప్రభుత్వ ఆదేశాల మేరకు నల్గొండ జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ చెప్పారు. కలెక్టరేట్లో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 పంచాయతీ కార్యదర్శుల బదిలీల కార్యక్రమాన్ని నిర్వహించారు. బదిలీల ప్రక్రియపై ఉద్యోగులు ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం ఆయా కేటగిరీలకు ప్రాధాన్యత ఇస్తూ బదిలీలు చేపట్టినట్టు కలెక్టర్ వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలియెస్టర్ వస్త్రోత్పత్తిదారులకు, కార్మిక సంఘాలకు మధ్య కొత్త కూలీ రేట్ల ఒప్పందం కుదిరింది. సిరిసిల్ల పోలియెస్టర్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం భవనంలో జరిగిన చర్చలు సఫలమయ్యాయి. ఈ మేరకు ఒప్పంద పత్రాలపై పోలియెస్టర్ వస్త్రోత్పత్తిదారుల సంఘం, కార్మిక సంఘాల నాయకులు సంతకాలు చేశారు. కొత్త కూలీ రేట్లు May 1 నుంచి అమలవుతాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాలకు పర్యావరణ పరిరక్షణ హరిత కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు ప్లాటినం సస్టైనబుల్ క్యాంపస్ పార్ట్నర్ జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ప్రిన్సిపల్ విజయలక్ష్మి ఒక ప్రకటనలో ఈ విషయం తెలియజేశారు. ఈ విద్యా సంవత్సరం పాఠశాలలో తిరిగి ప్రారంభమయ్యే రోజే ప్రతి విద్యార్థికి ప్రభుత్వం ఇచ్చే పుస్తకాలు అందించాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. జిల్లా పాఠశాల విద్యాశాఖ పుస్తకాల గోదాంలో జిల్లాకు చేరిన 193,000కు పైగా పాఠ్యపుస్తకాల పంపిణీని బచ్చన్నపేట మండలంలో కలెక్టర్ ప్రారంభించారు. బీసీ గురుకుల సొసైటీ ఆధ్వర్యంలోని జూనియర్ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఎంపికైన అభ్యర్థుల తొలి విడత జాబితాను విడుదల చేసినట్లు సొసైటీ కార్యదర్శి సైదులు చెప్పారు. ఆయా కళాశాలల్లో సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 29వ తేదీలోగా రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. వరంగల్ ఎనుమామల వ్యవసాయ మార్కెట్కు ఈ నెల 27వ తేదీ నుంచి వరుసగా 5 రోజుల పాటు సెలవులు ప్రకటిస్తున్నట్టు మార్కెట్ కార్యదర్శి మల్లేశం ఒక ప్రకటనలో తెలియజేశారు. రైతులు ఈ విషయాన్ని గమనించి తమ పంట ఉత్పత్తులను ఈ నెల 27వ తేదీ నుంచి 5 రోజుల పాటు మార్కెట్కు తీసుకురావద్దని ఆయన సూచించారు. మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్ సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైనట్లు ప్రిన్సిపల్ అనిల్ కుమార్ చెప్పారు. సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మైనింగ్ ఇంజనీరింగ్లో 30 సీట్ల చొప్పున అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. సింగరేణి ఉద్యోగుల పిల్లలు అర్హులని, June 8 దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఇందిరా క్రాంతి పథం విఏఓల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె 4వ రోజుకు చేరుకుంది. జిల్లాలోని 13 మండలాల్లో విఓఏలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తమను సర్పు ఉద్యోగులుగా గుర్తించాలని వారు కోరుతున్నారు. విశేషాలు మరొకసారి. మహిళా వారోత్సవాల్లో భాగంగా ఈరోజు 8,000 గ్రామ మహిళా సంఘ భవనాల నిర్మాణానికి ముఖ్యమంత్రి వర్చువల్గా శంకుస్థాపన చేస్తారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పనిచేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. రాష్ట రైతాంగానికి భరోసా కల్పించేందుకు రైతు భరోసా యాత్రను బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఈరోజు వికారాబాద్ జిల్లాలో ప్రారంభించారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఈనాటి కార్యక్రమంలో ఎత్తుకు పై ఎత్తు కథానిక వినండి. రచయిత శ్రీమతి పి. లక్ష్మీ రాఘవి.
1: అయ్యో పిన్ని, ఏం కావాలి నీకు? నన్ను పిలవచ్చుగా, ఎందుకు లేవాలనుకుంటున్నావు? కంగారు పడుతూ వచ్చి అడిగింది రాధ. ఏమిటే కంగారు నీకు రాధ? కదిలితేనే కందిపోతానా ఏం? ఇలా అయితే ఇకపై అయినట్లే. నవ్వుతూ అనగానే, సరే సర్లే, అక్కడేమో మా ఆయన్ని పిల్లల్ని వదిలేసి నేను వచ్చిందెందుకు? నిన్ను జాగ్రత్తగా చూసుకోవడానికే కదా రాధ అంది. విజయమ్మ, ఈ టాబ్లెట్లు టానిక్ వేసుకోముందు, లేదా అంటే మీ మరిది మా వదిన్ని ఎందుకు సరిగ్గా చూసుకోలేదు అంటూ నాకు చీవాట్లు వేయడం ఖాయం అంటూ అందించింది తోడికోడలు రమణి. ఇలా అన్నీ మీరే చూసేస్తూ నన్ను మర్చిపోయేలాగా నాకే చేస్తున్నారు. ఆ తర్వాత నా సొంత ఇంట్లో నేనే కొత్తదానిలా తిరగాలో ఏమో అంటూ నవ్వింది విజయ. ముందైతే అన్నీ మర్చిపోయి హాయిగా రెస్ట్ తీసుకో. అదే మాకు 10,000. ఇంతమంది ఉండి నిన్ను లేవనిస్తే ఇంకేముంది అంది అలివేలు. అక్క, అందరి సంగతి వదిలేరాదు, ఇకపై నేనే ఉన్నానని గుర్తుపెట్టుకో. అందుకే సంగతి తెలియగానే నేను వచ్చేశాను. ఈ మాధవి అమెరికా నుండి వారం రోజుల్లో వరబోయే బావ కోసం ఎదురుచూస్తూ అతడి చేతిలో నీ చేయి వేసి మరీ అప్పగించాలి అనుకుంటోంది. అందుకే అప్పటిదాకా నాకే పెత్తనం, కాస్త అప్పచెప్పు. అవునా? సరే, రెడీ, 1, 2, 3 అంటూ విజయం చూసి కన్నుగీటింది మాధవి. అబ్బబ్బా, వస్తూనే నువ్వు అదే గొడవ? అయినా ఇప్పుడు నాకేమైందని మీరంత గొడవ చేస్తున్నారు? విజయ అడిగింది. అక్క, రేపు పుట్టబోయే బాబు నీ పోలికలతోనే మంచి హెల్దీగా ఉండాలి అంటే నేను చెప్పినట్టు వినాలి. నేను ఇచ్చేవన్నీ కూడా నువ్వు తింటూ ఉండాలి. ఇక ఈ మేడ దిగకుండాను ఇస్తూ ఉన్న మందులన్నీ కూడాను వాడుతూ ఉండాలి. నిన్న మేము ఇంటికి పిలిపించిన డాక్టరమ్మ కూడా అదే చెప్పింది కదా విజయమ్మ, మేడ మాత్రమే కాదు మంచం కూడా దిగకూడదు అంది. ఎందుకంటే నువ్వు బాగా నీరసంగా ఉన్నావట అంది అలివేలు. అబ్బబ్బా, అసలే కదలనివ్వకపోతే ఎలా? తిన్నది కాస్త అరగాల, తోటలోకి వెళ్ళి పచ్చని మొక్కల మధ్య పచారాలు చేసి రానివ్వండి అంటూ ఉండగానే అడ్డు వస్తూ, నోనో, అదేం కుదరదు, నిన్ను జాగ్రత్తగా తనకే అప్పగించమని నిన్ననే మా బావ కల్లోకి వచ్చి మరీ చెప్పాడు. ఇకపై అంత నా ఇష్ట ప్రకారం జరగాల్సిందే. గంగమ్మ, భోజనంలోకి ఏమేం చేయాలో ఎలా చేయాలో చెప్తా గాని పద అంటూ గంగమ్మ చేతిలోంచి జ్యూస్ గ్లాస్ అందుకుని బల్ల మీద పెట్టింది మాధవి. ఈ టాబ్లెట్స్ 2 వేసుకో, ఇప్పుడు ఈ జ్యూస్ తాగితే నీకు ఎంతో హాయిగా ఉంటుంది అంటూ అందించింది. మాధవి, మరీ అతిగా చేస్తే ఎలా? మా విజయ్కి మాత్రం తిరగాలని ఉండదా? నా ఫ్రెండ్ నేనే దగ్గరుండి ఈ గదిలోనే అటు ఇటు నడిపిస్తాగా, కాస్త ఆమెకి కాళ్ళు కూడా సాగుతాయి, తేలిగ్గా కూడా అనిపిస్తుంది. సరే, ఇక నువ్వు వెళ్ళి గంగమ్మకి చెప్పి వంట చేయించు, కాసేపు విజయం నే చూసుకుంటాలే అంటూ వచ్చిన భ్రమరం చూసి హాయిగా నవ్వింది విజయ. జ్యూస్ తాగాక విజయం జాగ్రత్తగా చేయి పట్టి అక్కడే నడిపిస్తూ ఎన్నో చిన్ననాటి సంగతులు ఇంకా ఆనాటి అల్లర్లు గుర్తు చేస్తూ ఓ అరగంట గడిపింది భ్రమర. దాంతో తనువు మనసు తేలికపడినట్లయి విజయ్కి హాయిగా నిద్రపట్టేసింది. అసలు స్వచ్ఛమైన స్నేహబంధం అంటూ ఉంటే ఇక జీవితంలో మనిషి కోరుకునేది

ఏది ఉండదేమో, అందుకే అంత రిలీఫ్. అది మాటల్లో చెప్పలేంది. నిద్రలోకి జారుకుంటూనే అనుకుంది విజయ. ఆ రోజు తాను ఎన్నటికీ మర్చిపోలేని రోజు. పరీక్షలు రాసి అలసిపోయి బయటికి వచ్చారు తాను, భ్రమర. అమ్మయ్య, ఇక మన చదువులు అయిపోయినట్లే కదా, కొంత రిలీఫ్ మనకి, అంది భ్రమర. ఆ రిలీఫ్ ఎక్కడే, మనం చదవగానే సరిపోయిందా, పరీక్షలు రాస్తేనే అయిపోయిందా, అవతల రిజల్ట్స్ రావాలి, ఇంకా మంచి ర్యాంక్ కూడా రావాలి, ఆ పైన ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెట్టాలి, ఆ వేటలో కూడా పడి పడి ఇంకెంతగా అలసిపోవాలో మనం, అని తాను చెప్పింది. ఇక ఆపవే విజయ, మనకి ఉద్యోగం తప్పకుండా వస్తుంది, అది అతి త్వరలోనే వచ్చేస్తుందిలే, అంది భ్రమర. ఏమిటో తమరే అతి ధీమా, పరీక్షలు కూడా రాయకముందే ఏదైనా జాబ్ను రిజర్వ్ చేసి పెట్టేశారా ఏం మీ వాళ్ళు నీకు, అడిగింది విజయ. అయినా విజయ, మనకి కాకపోతే ఇంకెవరికి వస్తుంది చెప్పు జాబు, నాది గ్యారంటీ, అని భ్రమర అనగానే, అలా ఎంత గట్టిగా ఎలా చెప్పగలవే, అంది విజయ. ఎందుకు అంటే నువ్వు మంచి ర్యాంకులు తెచ్చుకోవడంలో దిట్టవి, సో నీకు జాబు గ్యారంటీ. నీకు జాబ్ వచ్చేయగానే మా భ్రమరకి కూడా ఇస్తేనే కానీ నేను జాయిన్ అవ్వను, అని నువ్వెలాగూ అంటావు కదా, అలా నాకు కూడా జాబ్ వచ్చేస్తుందిలే, ఎందుకంటే పాపం వాళ్ళు నిన్ను వదులుకోలేరు కదా, అంది భ్రమర. అలాగే నేను అసలు ఏమీ అడగకుండానే నువ్వు పక్కనే ఉన్నా కూడా పట్టించుకోకుండా హాయిగా జాబ్లో చేరిపోతాననుకో, అప్పుడేం చేస్తావు మరి, నవ్వుతూ అన్న విజయం చూసి భుజం మీద తట్టింది భ్రమర. వెంటనే, నువ్వు అలా చేసే స్నేహితురాలు కాదు అని నాకు తెలుసు కదా, అందుకే నాకు ఇంత ధీమా, అయినా అలా ఎలా అన్నదిస్తాను, నేను నీ భ్రమరని కదా, అంది. అయితే ఇప్పుడు ఇంతకీ ఏం చేద్దాం, అని విజయ అడిగింది. పద పద, అలా వెళ్ళి చెరుకు రసం తాగి వద్దాం, మనిద్దరికీ శరీరం మనసు కూడా చల్లబడాలి, అంది భ్రమర. అంతలో ఆ బండి అబ్బాయి వీళ్ళ పక్కనే నుంచున్న దంపతులకి చెరుకు రసం గ్లాసులు తెచ్చి అందించాడు. ఇదిగో బాబు, మాకు 2 గ్లాసులు చెరుకు రసం తీసుకురా, అంటూ డబ్బులిచ్చింది. సరేనమ్మా, కాని 100కి చిల్లర ఉండదుగా, విడిగా చిల్లర ఇవ్వండి, అన్నాడు. పర్సు తీసి ఎంతవుతుందో కనుక్కొని డబ్బులిచ్చి పంపింది. ఆ అబ్బాయి వెళ్ళిపోయాక మొత్తానికి కుర్రాడొకడు దొరికాడు నాకు, ఉన్న చిల్లరేదో పట్టుకుపోయాడు. సరేలే, జాబు వచ్చేసినట్లేగా మనకి. ఇక ఆ తర్వాత ఎలాగో ఇంట్లో పెళ్ళి పెళ్ళి అని గోల మొదలెడతారు. పాపం ఎవరో ఒకడు వస్తాడు, ఆ మూడు ముళ్ళు కూడా మనకి వేసేస్తాడు, అంతే కదా కథ కంచికి. ఇక మనం ఆ పెళ్లి కొడుకుతో పాటు అతగాడి ఇంటికి, అంతేనా, అంటూ ఉంటే ఆ కుర్రాడు వచ్చి 2 గ్లాసులతోనూ చెరుకు రసం అందించాడు. భలే చల్లగా ఉంది, హాయిగా తాగు ముందు, అని అంటూ విజయ్కి ఒక గ్లాస్ అందించింది భ్రమర. అవునవును, భలే చల్లగా ఉంది, అంటూ గ్లాస్ అందుకొని తాగబోతున్న విజయ్ చేతిలోని గ్లాస్ కాస్త కింద పడి ముక్కలైపోయింది. చెరుకు రసం మొత్తం నేలపాలయ్యింది. తలెత్తి చూసింది విజయ, కోపంగా ముందుకొచ్చింది భ్రమర. ఆమె చేతిలో గ్లాస్ కూడా లాక్కుని విసిరేశాడు అతను. సారీ, ఇలా చేయక తప్పలేదు మరి నాకు, అంటూ ఆ దంపతుల్ని చూపించాడు. అతడే వరుణ్. అటు చూడండి, ఆ చెరుకు మిషన్లో బల్లిపడింది అంతా రక్తం, అది తాగితే ఇంకేమైనా ఉందా, వాళ్ళిద్దరూ చూసుకోకుండా తాగేసి కింద పడిపోయి నురగలు కక్కుతున్నారు. మరి మీరు అలా అవ్వకూడదనే ఆర్ధోక్తులు ఆపాడు వరుణ్. ఆనాటి పరిచయమే ప్రేమాంకురమై వరుణ్ విజయల ప్రేమ వివాహానికి దారితీసింది. భ్రమర, ఎక్కడున్నావు, ఎటు వెళ్ళావు, మెలకు రాగానే పిలిచింది విజయ. ఎక్కడా, అలికిడే లేదు, నేను నిద్రపోయాను అనుకుని వెళ్ళిపోయిందేమో అనుకుని, రాధా ఒక్కసారి ఇలా రా, జవాబే లేదు. అలివేలు, మాధవి ఎక్కడున్నారు, ఏమీ లేదు. గంగమ్మ, కాసిన మంచిరిని తీసుకురా, అని పిలిచింది. ఆ గంగమ్మ కూడా పలకలేదు. రాధా, అలివేలు, మాధవి ఏమైంది, ఎక్కడికెళ్ళారు మీరంతా, కనీసం ఒకరైనా ఉండాలి కదా, అంది గట్టిగా. అందరినీ పిలుస్తున్నావు కానీ నన్నే మర్చిపోతే ఎలా మరి, అని వరుణ గొంతు వినిపించింది. చుట్టూ పరికించి చూసినా గదిలో ఎవరూ లేకపోవడంతో అయోమయంగా అనిపించింది. చెప్పు మరి, నన్నే ఇంతలో మర్చిపోతే ఎలా, సందేహం లేదు అది వరుణ్ గొంతు అని ఖచ్చితంగా తెలుస్తోంది, కానీ ఇదెలా సాధ్యం. వరుణ్, ఎక్కడున్నావు, కనిపించకుండా అలా ఎలా మాట్లాడుతున్నావు, చెప్పు ముందు, ఆత్రంగా అడుగుతూ అటు ఇటు చూస్తోంది. ఎవరూ లేరు, అది నిజం, కానీ ఎలా తెలియని అలజడి మొదలైంది ఆమెలో. అయ్యో వరుణ్, నీకేం కాలేదుగా, నాకెందుకో చాలా భయంగా ఉంది, వారం తర్వాత అమెరికా నుండి రావాల్సిన నువ్వు,
కనపడకుండా ఎలా

0: పలకరిస్తున్నావు? అది ఇంత దగ్గరగా, అంతే నేను సెల్త్ కూడా తీయలేదుగా. నీ మాటలు దగ్గరగా ఎలా వినిపిస్తున్నాయో నాకు అర్థం కావడం లేదు. నీకేమైనా జరిగితే అసలు తట్టుకోలేను. వరుణ్ ప్లీజ్, నువ్వు ఇప్పుడు నీ గురించి నిజం చెప్పు అంటూ ఏడ్చేసింది విజయ. విజయ తలెత్తి ఎదురుగా ఉన్న గోడవైపు చూడు అనగానే అటు చూసి, ఏముంది, ఈ గోడకి చక్కటి పూలగుత్తి ఉంది, అదొక డెకరేటివ్ మాత్రమే అంది పరికించి చూసి. అందులో ఉన్న సీసీ కెమెరాలోంచి నీకు నా గొంతు వినిపిస్తోంది, అంతేకాని నాకేం కాలేదు, కేవలం గాలిలోంచే నా మాటలు నీకు వినిపించడం లేదులే అన్నాడు. ఓ, అయితే ఒక వారంలో ఇక్కడ ఉంటావుగా వరుణ్ అనగానే, నాకు చాలా కోపంగా ఉంది, అందుకే వారం తర్వాత నీ దగ్గరికి నేను రాదలుచుకోలేదు అన్నాడు. కోపం దేనికి, నేనేం చేశానని కినుకగా అడిగింది. ఎందుకంటే నేనిప్పుడే నీ దగ్గరికి వచ్చేశాను కాబట్టి అంటూ వచ్చి ఆమెను తన రెండు చేతులు పెనవేసి బంధించాడు నవ్వుతూ. ఓయ్, వాళ్ళంతా కిందనే ఉన్నారు, వస్తే ఏం బాగుంటుంది అంది దూరం జరుగుతూ. వాళ్ళింకా ఇక్కడెందుకుంటారులే, చల్లగా జారుకున్నారులే అన్నాడు వరుణ్. ఏమిటి చల్లగా జారుకోవడం ఏంటి? వాళ్ళు వెళ్లేటప్పుడు నేను బట్టలు కానుకలు అన్నీ ఇద్దామనుకున్నాగా. నిజంగా ఎంత బాగా చూసుకున్నారో నన్ను తెలుసా? మరి చెప్పకుండా ఇలా వెళ్ళిపోవడమా? విస్తుపోతూ అడిగింది. నువ్వింత అమాయకురాలివి కాబట్టే బుట్టలో వేశారు నిన్ను. కోటలో పాగా కోసం భలే ప్లాన్లు కూడా వేశారులే, కానీ నీ మంచితనమే నిన్ను కాపాడింది అన్నాడు. అంటే అని అడిగిన భార్యతో, నేనేదో నిన్ను సర్ప్రైజ్ చేద్దామని నీకు తెలియకుండా సీసీ కెమెరాలు పెట్టించి అమెరికా వెళ్ళిపోయా. తీరా ఆన్ చేస్తే ఎంతమంది కనిపించారు. ఒకరేమో మెట్ల మీద నూనె నీళ్లు కలిపి పోసేస్తే నీ పని ఖతం అని, ఇంకో ఏదో చేస్తే మంచిదని మరొకరు అనడం వినిపించి షాక్ తిన్నాను. అంతేకాక నన్ను పెళ్లి చేసుకుని రాణిలాగా వెలిగిపోవాలని కలగన్న మాధవికి మన ప్రేమ వివాహం ఇష్టం లేదట, మరో ప్లాన్ కూడా చెప్తోంది. వాళ్లంతా నిన్నేం చేస్తారో అని భయం వేసింది నాకు అన్నాడు. అవునా అంది విజయ్ కళ్ళు విప్పార్చి చూస్తూ. మరేమనుకున్నావు, అక్కడి నుంచే నేను మాట్లాడుతూ ఉంటే నీకు భలే సర్ప్రైజింగ్ గా అనిపించి మనిషి కనపడక గాలిలోంచి ఈ మాటలేంటి, సెల్ కూడా ఆన్లో లేదే అనుకుంటావు కదా, అప్పుడు నీ ఫీలింగ్స్ చూద్దామని ఆన్ చేస్తే ఇక్కడ జరిగిందంతా ఇది అని చెప్పాడు. అయితే ఏం చేస్తావు అనగానే, అప్పుడు నేను మన లాయర్ గారి మనిషిని ఇక్కడికి పంపించి వ్యాపారంలో సర్వం పోగొట్టుకున్నాడు వరుణ్, అమెరికాలో అరెస్ట్ అయిపోయాడు, ఇక ఈ ఇల్లు కూడా త్వరలోనే వేలం వేస్తారు అని కబురు చేయించాను. వాళ్ళు, ఆస్తి ఇల్లు లేని వాళ్ళింట్లో మనం మాత్రం ఎందుకు అనుకుంటూ చల్లగా అప్పుడే జారుకున్నారు. ఆ వెంటనే నేను రంగప్రవేశం చేసి నిన్ను ఇలా అరెస్ట్ చేసేసాను తెలుసా. ఎలా ఉంది మన ప్లాన్? నీ మంచితనం ఇంకా నా ఎత్తుకు పై ఎత్తు కలిసి మనల్ని ఇలా కాపాడాయి అంటాను, మరి నువ్వేమంటావు అన్నాడు కొంటెగా నవ్వుతూ. కోటి వెన్నెలల కాంతులు వెళ్ళి విరిశాయి ఆమె మోములో.
1: మీరు ఇంతవరకు ఎత్తుకు పై ఎత్తు కథానిక విన్నారు. రచన శ్రీమతి పి లక్ష్మీ రాఘవి. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని సినీ గీతాలు విందాం. ముందుగా వినండి. రాజ్కోటి సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం గానం చేసిన సీతారామశాస్త్రి గీతం. చిత్రం గోవిందా గోవిందా.

0: boom, ba, ga jum, boom, boom, ba, ga jum, boom, ba, ga jum, boom, boom, ba, ga jum.
1: Ah, Brahma Devudu, kompa munchinavaru, yanta goppa sogasudu, yada dachinavaru. పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగరిస్తివు ఇలా బొమ్మ చేస్తివు అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా కనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా

ఎంత గొప్ప సరసురు ఏడగాచి నాడు పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగరిస్తివో ఇలా బొమ్మ చేస్తివో అసలు భూలోకం ఇలాంటి చూసి ఉంటదా

0: Aguirraga.
1: పెళ్ళాంబూరెళ్తే చిత్రం నుండి హరిహరన్ కల్పనా గానం చేసిన చంద్రబోస్ గీతం వినండి. సంగీత సారథ్యం మణిశర్మ.

ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

0: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రపతి భవన్లో ఈ సాయంత్రం జరిగే మొదటి సివిల్ ఇన్వెస్టిచర్ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ అవార్డులను ప్రదానం చేస్తారు. దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారాలైన ఈ అవార్డులను పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అనే మూడు విభాగాల్లో అందజేస్తారు. నేటి మొదటి విడతలో 2 పద్మవిభూషణ్, 6 పద్మభూషణ్, 58 పద్మశ్రీలతో కలిపి మొత్తం 66 పద్మ అవార్డులను రాష్ట్రపతి ప్రదానం చేస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే కూనన్నేని సాంబశివరావు నేతృత్వంలోని సిపిఐ బృందం సచివాలయంలో సమావేశమైంది. కనీస వేతనాల పెంపుపై ముఖ్యమంత్రికి వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, కేంద్ర సహకారం లేకున్నా ప్రభుత్వానికి నష్టం వచ్చినా రైతులకు అండగా నిలుస్తూ ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లను రాష్ట్ర ప్రభుత్వమే విజయ

ప్రశాంతంగా చేపడుతోందని స్పష్టం చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్కు తాగు సాగు నీటి సమస్య పరిష్కారం, ఉభయ రాష్ట్రాల మధ్య నీటి ఒప్పందాలకు సంబంధించిన అంశంపై తెలంగాణ సచివాలయంలో నీటిపారుదల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల మధ్య కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కర్ణాటక మైనర్ ఇరిగేషన్ మంత్రి బోస్రాజ్, తెలంగాణ ఇరిగేషన్ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ జి చిన్నారెడ్డితో పాటు ఉభయ రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో రైతుల సమస్యలు తెలుసుకుని రైతులను ఆదుకోవడమే ధ్యేయంగా భారతీయ జనతా పార్టీ రైతు ఘోష బీజేపీ భరోసా యాత్ర చేపడుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, బీజేపీ శాసనసభాపక్ష నాయకులు మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో తొలి రోజు పరిగిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల అసలు సమస్యల నుండి దృష్టి మళ్లించేందుకే బీజేపీ రైతు ఘోష బీజేపీ భరోసా బస్సు యాత్ర చేపడుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. నిజంగా తెలంగాణ రైతులపై ప్రేమ ఉంటే ముందుగా పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఈరోజు నుంచి నిర్వహిస్తున్న మహిళా వారోత్సవాలు మహిళల శక్తి సామర్థ్యాలను, ఆత్మవిశ్వాసాన్ని, సాధికారతను ప్రపంచానికి చాటిచెప్పే మహోత్సవం అని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. ఈ మేరకు ప్రజాభవన్ నుంచి వీడియో సందేశం విడుదల చేశారు. ఉత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం మహిళా సంఘాలతో ముఖాముఖి నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ ఈరోజు హైదరాబాద్ లోక్భవన్లో గవర్నర్ శుభప్రతాప్ శుక్లాను కలిశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి సాయంత్రం 4 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 3:04:11. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై సాయంత్రం ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు, నమస్తే.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలందరికీ నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై ఈనాటి మా సాయంకాల ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం 5 గంటలు. వార్తల ముఖ్యాంశాలు

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో 8,000 స్వయం సహాయక మహిళా సంఘాల భవనాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు శంకుస్థాపన చేస్తారు. హైదరాబాద్లోని సచివాలయం నుంచి వర్చువల్గా వీటిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కార్ వేణుగోపాల్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్ మెట్రోకు సంబంధించి 13,600 కోట్ల రూపాయల రుణాలను రీఫైనాన్స్ చేసేందుకు ఐఆర్ఎఫ్సితో హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ఐఆర్ఎఫ్సి సిఎండి మనోజ్ కుమార్ దుబే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు సమక్షంలో ఢిల్లీలో ఒప్పంద పత్రాలపై అధికారులు సంతకాలు చేశారు. 20 ఏళ్ల కాలపరిమితితో త్రైమాసిక చెల్లింపుల పద్ధతిలో రుణ సౌకర్యం కల్పించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సమావేశమయ్యారు. ఢిల్లీలోని సేవాతీర్థులో ఇద్దరూ సమావేశమయ్యారు. వెంకయ్యనాయుడు 2025 డిసెంబర్ నుంచి అటల్ స్మృతి న్యాస్ సొసైటీ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. అటల్ బిహారీ వాజ్పేయి ఆలోచనలు, సిద్ధాంతాలు, విలువలను భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకు సొసైటీ తరపున రూపొందించుకోవాల్సిన విధి విధానాలపై ప్రధానితో వెంకయ్యనాయుడు చర్చించారు. రాష్ట్రంలో పండిన ధాన్యమంతా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలియజేశారు. లారీల కొరత వల్ల ధాన్యం తరలింపు ఆలస్యం అవుతోందని చెప్పారు. లారీల కొరత సమస్యను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఇసుక లారీలు, ట్రాక్టర్లను కూడా ధాన్యం తరలింపు కోసం వాడుతున్నామని, ఈలోపు వర్షం పడి ధాన్యం తడిసినా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో అతి తీవ్ర స్థాయిలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంటూ వాతావరణ శాఖ పెద్దపల్లి జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరో 8 జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు వీచే వీలుందని ఆరెంజ్ అలర్ట్ జారీ

చేసింది. 5 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ డిఈఈ సెట్ 2026కు సంబంధించిన ప్రాథమిక కీ అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు విడుదల చేసినట్లు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ టీజీ డిఈఈ సెట్ కన్వీనర్ జి రమేష్ తెలిపారు. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ప్రాథమిక కీ రెస్పాన్స్ షీట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. ప్రాథమిక కీపై అభ్యంతరాలు ఉన్న అభ్యర్థులు నిర్ణీత ప్రొఫార్మాలో ఈ నెల 26వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఈమెయిల్ ద్వారా పంపించాలని సూచించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ గడ్డం రమేష్ మరియు వారి బృందంచే జానపద గేయాలు వినబోయే ముందు వాణిజ్య ప్రకటనలు.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

మీరింతవరకు శ్రీ గడ్డం రమేష్ మరియు వారి బృందంచే జానపద గేయాలు విన్నారు. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి చిత్రసీమ సినీ గీతాలు విందాం. ముందుగా గ్యాంగ్ లీడర్ చిత్రం కోసం ఇన్నో గెంగా పాడిన పాట, రచన అనంత శ్రీరామ్, సంగీతం అనిరుద్ధ రవిచందర్.

ఇప్పుడు వినండి, ధడ చిత్రం కోసం జస్ప్రీత్ జాస్ సుచిత్ర పాడిన పాట, రచన రామ్ జోగేష్ శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: చిత్రసీమ సినిగితలు విన్నారు.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసార విశేషాలు. ముందుగా ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. సాయంత్రం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో పశు విజ్ఞానం. ముందుగా విత్తన వారోత్సవాలు. అనంతరం లైవ్ ఫోన్ఇన్ కార్యక్రమంలో మేలుజాతి పశు సంపద వృద్ధిలో కృత్రిమ గర్భధారణ ఆవశ్యకత అంశం గురించి పశువైద్య సహాయ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ జి కిరణ్ కుమార్ గారు పాల్గొని రైతుల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ పథకం లబ్ధిదారులతో పరిచయ కార్యక్రమం. ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. 8:03 ఆంగ్ల కార్యక్రమం. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 పబ్లిక్ స్పీక్ ఢిల్లీ కేంద్రం నుండి. 10:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో అయ్యగారి శ్యామ్ సుందర్ గారి వీణావాద్యం. వాయిద్య సహకారం మృదంగం, పెరావళి జయభాస్కర్. ఇవి ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

ఇక రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమ వివరాలు. ఉదయం 6:10 భావన కార్యక్రమంలో భ్రాంతి అంశం గురించి శ్రీమతి సుసర్ల శైలజ గారి లఘు ప్రసంగం. 6:15 భక్తిరంజన కార్యక్రమంలో శ్రీ ఎంఎస్ రామారావు గారు గానం చేసిన సుందరకాండ. 6:35 పొలం పనులు. 7:00 మెదక్ జిల్లా సమగ్ర సమాచార నివేదిక అందించేవారు శ్రీ ఆర్ గంగారాం గౌడ్. 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో మనోనేత్రం కథానిక, అనంతరం ఆరోగ్య జీవనం శీర్షికన ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ అంశం గురించి డాక్టర్ కె శ్రీధర్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో కేజీ విజయకృష్ణన్ గారి వీణావాద్యం. 10:03 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవాల్లో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో వి నిషిత గారి వీణావాద్యం. వాద్య సహకారం మృదంగం శ్రీ పి జే భాస్కర్. 11:30 సుగం సంగీత కార్యక్రమంలో శ్రీ సబీర్ హబీబ్ గారిచే గజల్స్. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం. 12:40 యువవాణి ఎన్సీఆర్టీ వారి ప్రాజెక్ట్ కార్యక్రమం. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం. 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమం.

ఇక సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో ఆడబిడ్డ ఇంద్రావతి కథ ఒగ్గు కథ వినిపించేవారు శ్రీ సింగారపు రాజ్కుమార్ మరియు వారి బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో భూసార పరీక్ష ప్రాముఖ్యత అంశం గురించి మహబూబ్ నగర్ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త శాస్త్రవేత్త డాక్టర్ కె కళ్యాణి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రామ్ గోపాల్. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణ. 8:03 లలిత సంగీతం కార్యక్రమంలో జి రుక్మిణి గారి గాత్రం. 9:15 స్పాట్ లైట్. 9:30 మనీ టాక్ అండ్ మంథన్ ఢిల్లీ కేంద్రం నుండి. 10:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత కచేరీ ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. ఇవి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమ వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 5:50. ఇలాకాయ్ ఖబరేన్ ఉర్దూలో ప్రాంతీయ వార్తలు.

0: विधिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడు దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
2: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
1: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
3: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. తెలంగాణలో మహిళా శక్తి సూపర్ బజార్లు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ మెట్రోకు సంబంధించి 13,600 కోట్ల రూపాయల రుణాలను రీఫైనాన్స్ చేసేందుకు ఐఆర్ఎఫ్సీతో హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వినియోగం, తాగునీటి అంశాలపై హైదరాబాద్లో తెలంగాణ కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రుల ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. రాష్ట్రంలో అతి తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో మహిళా శక్తి సూపర్ బజార్లు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఈరోజు సచివాలయంలో మహిళా వారోత్సవాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా బటన్ నొక్కి వర్చువల్ గా 8,000 ఇందిరా స్త్రీ శక్తి భవనాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ మహిళా శక్తి సూపర్ బజార్లో మహిళలు పెట్టుబడి పెట్టి నాణ్యమైన ఉత్పత్తులకు వాటిని చిరునామాగా మార్చాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
4: మారుమూల గ్రామాలలో ఉండే మహిళలు ఆర్థికంగా నిలబడాలి అని ఆర్టీసీ బస్సులు కావచ్చు, సోలార్ విద్యుత్ ఉత్పత్తి కావచ్చు, పెట్రోల్ బంకుల నిర్వహణ కావచ్చు, ఇప్పుడు 5 లక్షలు ఉన్న మీ బ్యాంక్ లింకేజ్ ను ఈ రోజు నుంచి 10 లక్షలకు పెంచుకోవడం జరుగుతుంది. 30,472 కోట్ల రూపాయలను ఇప్పటికీ మీకు బ్యాంకు లింకేజ్లు ఇవ్వడం జరిగింది.
3: ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యుడు వి నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్ మెట్రోకు సంబంధించి 13,600 కోట్ల రూపాయల రుణాలను రీఫైనాన్స్ చేసేందుకు ఐఆర్ఎఫ్సీతో హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ఐఆర్ఎఫ్సీ సీఎండీ మనోజ్ కుమార్ దుబే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు సమక్షంలో ఢిల్లీలో ఒప్పంద పత్రాలపై అధికారులు సంతకాలు చేశారు. 20 ఏళ్ల కాల పరిమితితో త్రైమాసిక చెల్లింపుల పద్దతిలో రుణ సౌకర్యం కల్పించనున్నారు. ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడుతూ దేశ ఆర్థిక వృద్ధికి హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఎదుగుతోందని, నగరం వేగవంతమైన అభివృద్ధికి అనుగుణంగా మెట్రో కనెక్టివిటీ విస్తరణ అత్యంత అవసరమని చెప్పారు. ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు నగర జీవన ప్రమాణాలు

0: మెరుగుపరచడంలో మెట్రో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వినియోగం, తాగునీటి అవసరాలపై హైదరాబాద్లోని సచివాలయంలో కీలక సమావేశం జరిగింది. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కర్ణాటక చిన్న నీటిపారుదల సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి బోసు రాజులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రణాళిక సంఘం ఉపాధ్యకుడు జి చిన్నారెడ్డి, రాయచూర్ ఎంపీ జి కుమార్ నాయక్, నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి సహా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో కృష్ణానదిపై ప్రతిపాదిత బ్యారేజీల నిర్మాణం, సాగునీటి తాగునీటి ప్రాజెక్టులపై సాంకేతిక అంశాలను విస్తృతంగా చర్చించారు. తెలంగాణ రాష్ట ప్రయోజనాలకు భంగం కలగకుండా ప్రాజెక్టుల రూపకల్పన ఉండాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రైతులెవరూ ఆందోళన చెందవద్దని, వారం రోజుల్లో వరిధాన్యం కొనుగోలు చేస్తామని కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి భరోసా ఇచ్చారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో మంత్రి ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: ఎక్కువ గోడౌన్ స్పేస్ తీసుకోవడము, హమాలీలు పెట్టడము, ఎక్స్ట్రా లారీలు ఈ రోజు మాట్లాడడం జరిగింది. 75 లారీలు ఇంకా ఎక్కువ పెట్టడం జరుగుతుంది. రైతులందరూ కూడా ఎక్కడ కూడా ఆందోళన పడేది అవసరం లేదు. వారం రోజులలో ప్రతి గింజ కూడా కొనుగోలు చేసుకుంటామని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తున్నాం.
0: ప్రతి రైతుకు న్యాయం జరిగేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో పలు రైస్ మిల్లులను సందర్శించి వరి ధాన్యం కొనుగోలు, నిల్వలు, అన్లోడింగ్ ప్రక్రియలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యమని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. రైతు కోసా బీజేపీ భరోసా యాత్రలో భాగంగా పరిగి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన రామచంద్రరావు రైతులతో సమావేశమై మాట్లాడారు. రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాల్లో సరైన సౌకర్యాలు లేక రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగకపోవడంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తోందని, రైతులకు బీజేపీ అండగా ఉంటుందని చెప్పారు. రాష్ట ప్రభుత్వం టెంపుల్ టూరిజంతో పాటు ఇకో టూరిజంని సమాంతరంగా ప్రోత్సహిస్తోందని అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సంగారెడ్డి జిల్లాలో కొత్తగా నిర్మించిన జిల్లా అటవీ కార్యాలయం, ఫారెస్ట్ రేంజర్ కార్యాలయం, అమృతవనం, హరితద్వారం ఫారెస్ట్ పార్కులను మంత్రి దామోదర్ రాజనరసింహతో కలిసి ఈ రోజు ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ కొండా సురేఖ,
2: మరి రాబోయే హరితహారంలో కూడా ప్రతి ఒక్కరు ప్రతి ఇంటి నుంచి కూడా పాల్గొని ముఖ్యంగా విద్యా సంస్థలు పెద్ద ఎత్తున సక్సెస్ చేసి హరిత వన మహోత్సవం ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద కూడా ఉందని తెలియజేస్తారు.
0: తెలంగాణలో ఎండల తీవ్రత మరింతగా పెరిగిపోయింది. తీవ్ర వడగట్పులకు ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మరో 4 రోజుల పాటు ఎండల తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అతి తీవ్ర స్థాయిలో వడగట్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంటూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలు రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాల్లో ఉన్నాయి. మరో 8 జిల్లాల్లో తీవ్రమైన వడగట్పులు వీచే అవకాశం ఉంది. వీటిల్లో కుమరం భీమ, సిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ ఉన్నాయి. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జనగామ జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ ఈరోజు హైదరాబాద్ లోక్భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలుసుకున్నారు. పలు అంశాలపై గవర్నర్తో చర్చించారు. అంతకుముందు 2025 బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్ అధికారులు కూడా గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. రాష్ట్రంలో పండిన ధాన్యమంతా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ప్రభుత్వ విప్ ఆదేశ్ శ్రీనివాస్ తెలియజేశారు. లారీల కొరత వల్ల ధాన్యం తరలింపు ఆలస్యం అవుతోందని హైదరాబాద్లో మీడియా మాట్లాడుతూ చెప్పారు. మహిళా సాధికారతకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన జిల్లా స్థాయి పోషణ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ,
3: మహిళా ద్వారా పెట్రోల్ బంక్ కూడా స్టార్ట్ అయింది. ఈ రోజు ఇక్కడ మన కలెక్టరేట్ లో డిడబ్ల్యూ గారు ద్వారా ఎలా న్యూట్రిషన్ మంచిగా ఉండొచ్చు మన ఇంట్లో ప్రెగ్నెంట్ ఉమెన్ కోసం, మహిళా కోసం, బాలికాయ కోసం, ఇంకా వాళ్ళ హెచ్బి టెస్ట్ కోసం ఎంత హెచ్బి ఉండాలి, ఏం తినాలి అవేర్నెస్ కూడా ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో అందరు మహిళకి ఒకటే రిక్వెస్ట్ నా నుంచి, మీరు మొత్తం కుటుంబం చూస్తున్నారు, ఒక లీడర్ లాగా ఉంటారు, పిల్లలకి చూస్తున్నారు, అందరికి చూస్తున్నారు, మీ హెల్త్ కూడా మీరే చూసుకోవాలి.
0: మహిళా సాధికారితకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ప్రభుత్వ సలహాదారు బోధన ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి అన్నారు. మహిళా సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా

0: కలెక్టరేట్లో మండల మహిళా సమాఖ్యాలు కేటాయించిన 18 ఆర్టీసీ అద్దె బస్సులను కలెక్టర్తో కలిసి ప్రారంభించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి కార్యక్రమాన్ని కరీంనగర్లో నిర్వహించారు. కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళలు పిల్లల ఆరోగ్య పరిరక్షణలో పోషకాహారం కీలకమని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద పేర్కొన్నారు. 99 రోజుల కార్యాచరణలో భాగంగా మొదటి రోజు మహిళా వారోత్సవాల్లో మొదటి రోజు న్యూట్రిషన్ మిషన్ కార్యక్రమాలను కలెక్టర్ పరిశీలించారు. గర్భిణీలు సరైన పోషకాహారం తీసుకునే విధంగా అంగన్వాడీ టీచర్ల అవగాహన కల్పించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. మహిళా వారోత్సవాల సందర్భంగా పోషణ్ మేళా నిర్వహించారు. విశేషాలు మరొకసారి. తెలంగాణలో మహిళా శక్తి సూపర్ బజార్లు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ మెట్రోకు సంబంధించి 13,600 కోట్ల రూపాయల రుణాలను రీఫైనాన్స్ చేసేందుకు ఐఆర్ఎఫ్సీతో హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణ కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రుల ఆధ్వర్యంలో కృష్ణా జలాల వినియోగం గురించి కీలక సమావేశం జరిగింది. రాష్ట్రంలో అతి తీవ్రమైన వడగాడ్పులు విచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచక పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. రాష్ట్రపతిః ద్రౌపది ముర్ముః నవదిల్ల్యాం రాష్ట్రపతి భవనే పద్మ పురస్కారాన్ ప్రదదాతి. ప్రశాసనేన ఉక్తం యత్ సర్వకారః దేశే పెట్రోలియం ఉత్పాదానాం సుగమతయా ఆపూర్తిం సునిశ్చేతుం ప్రయతమానః అస్తి. సర్వోచ్చ న్యాయాలయేన నీట పరీక్షాపత్ర లీక ప్రకరణే కేంద్రస్య NTA CBI ఇత్యుభాభ్యాం ప్రతిక్రియా యాచితా. అపి చ భారత ఋతు విభాగేన ఆగామిషు త్రిషు దినేషు దిల్ల్యాం ఉష్ణతరంగస్య స్థిత్యై పీతవర్ణీయా సంచేతన ప్రదత్తాస్తి. అథ వార్తాః విస్తరేణ. రాష్ట్రపతిః ద్రౌపది ముర్ముః అద్య రాష్ట్రపతి భవనే ఆయోజితే కార్యక్రమే పద్మ పురస్కారాన్ ప్రదత్తవతి. పద్మ పురస్కారాః దేశస్య సర్వోచ్చ నాగరిక పురస్కారేషు అన్యతమాః సంతి, యస్మిన్ పద్మవిభూషణః పద్మభూషణః పద్మశ్రీః చ అంతర్భవంతి. అద్య 26,000 వర్షే ప్రథమ నాగరిక నివేశ సమారోహే రాష్ట్రపతినా కళాక్షేత్రే అభూతపూర్వ యోగదానాయ మరణోపరాంతం చలచిత్ర అభినేతారం ధర్మేంద్ర సింహ దేవోలం వయలిన్ వాదకం డాక్టర్ ఎన్ రాజమవర్యం చ పద్మవిభూషణ పురస్కారౌ 6 పద్మభూషణ పురస్కారాః 58 పద్మశ్రీ పురస్కారైః సహ 66 పురస్కారాః ప్రదత్తాః. అవశిష్టాః పద్మ పురస్కారాః పశ్చాత్ నాగరిక నివేశ సమారోహస్య ద్వితీయే చరణే ప్రదీయంతే. అస్మిన్ వర్షే సర్వకారేణ ఆహత్య 31,00,000 పద్మ పురస్కారాణాం ఘోషణా కృతా అస్తి. సర్వకారః దేశే పెట్రోలియం ఉత్పాదానాం సుగమతయా ఆపూర్తిం సునిశ్చేతుం ప్రయతమానః అస్తి. పశ్చిమేషియాయాః వర్తమానస్థిత్యాం అద్య నవదిల్ల్యాం అంతర్మంత్రాలయీయ సంవాదం సంబోధయంతి పెట్రోలియం ప్రాకృతిక గ్యాస మంత్రాలయస్య సంయుక్త సచివ డాక్టర్ సుజాత శర్మ ఇత్యేషా అవదత్ యత్ దేశే LPG ఇత్యస్య శోధనాగారస్య ఉత్పాదనం ప్రతిదినం 50,000 టన పరిమితం యావదస్తి.
2: कि रिफाइनरी प्रोडक्शन LPG का इंक्रीज किया गया है एंड इट इज टचिंग अराउंड 50,000 टन पर डे नाउ. LPG घरेलू कुकिंग गैस की सप्लाई के लिए लगभग पिछले 4 दिनों में 1.72 करोड़ सिलेंडर्स की डिलीवरी की गई है और 95% जो डिलीवरी हुई है वो डिलीवरी ऑथेंटिकेशन कोड के साथ की गई है. 5 किलो के सिलेंडर पिछले 4 दिनों में लगभग 1,96,000 सेल हुए हैं.
1: విదేశ మంత్రాలయస్య ప్రవక్త రణధీర జయసవాలః అవదత్ యత్ భారతీయ దూతావాసః వాణిజ్య దూతావాసశ్చ భారతీయ ప్రవాసీనాం కళ్యాణాయ నిరంతరం సంపర్కరతౌ స్తః. శ్రీ జయసవాలః అవదత్ యత్ మంత్రాలయః గల్ఫ్ క్షేత్రే బృహత్ సంఖ్యాయాం స్థితస్య సముద్రీయ సముదాయస్య సర్వవిధ సాహాయ్యం ప్రదదాతి. ఉర్వరక విభాగస్య అపర సచివ అపర్ణా శర్మ ఇత్యేషా అవదత్ యత్ దేశే ఉర్వరకానాం సమగ్ర భండార స్థితిః అపి సుఖకరః ఏవ అస్తి. సర్వోచ్చ న్యాయాలయేన నీట పరీక్షాపత్ర

మీరింతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి సినిగితం విందాం. హాయ్ నాన్న చిత్రం కోసం శృతి హాసన్ ధ్రువేకం పాడిన పాట, రచన అనంత శ్రీరామ్, సంగీతం హేషం అబ్దుల్ వహాబ్.

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో విత్తన వారోత్సవాలు 2026 మే 23 నుండి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం. ప్రతి పంటలో నాణ్యమైన విత్తనాన్ని ఉపయోగించినప్పుడు దిగుబడులను కనీసం 10-15% వరకు పెంచుకోవచ్చు. రైతు సోదరులు ఒకసారి నాణ్యమైన విత్తనాన్ని వ్యవసాయ పరిశోధనా స్థానాల ద్వారా సేకరించుకుని సాగు సమయంలో కొన్ని మెలకువలు పాటిస్తే, ముఖ్యంగా వరి, పెసర, మినుము, వేరుశెనగ వంటి స్వపరాగ సంపర్కం జరిగే పంటల్లో అదే విత్తనాన్ని కనీసం 2 నుండి 3 సంవత్సరాల వరకు ఉపయోగించుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. పంటల సాగులో నాణ్యమైన విత్తనం యొక్క ప్రాధాన్యత గుర్తించి జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ సంవత్సరం విత్తన వారోత్సవాలు 2026 కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా మే 23 నుండి 30వ తేదీ వరకు వివిధ పరిశోధనా కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతులకు నేరుగా నాణ్యమైన విత్తనాలను సరసమైన ధరలకు అందించేందుకు ఏర్పాట్లు చేయబడినాయి. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పంట రకాలు, వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడే రకాలు, వాతావరణ మార్పులు, చీడపీడలను సమర్థవంతంగా తట్టుకునే రకాల విత్తనాలను ఈ వారోత్సవాల్లో రైతులకు అందించేందుకు సిద్ధము చేయబడినాయి. వరి, జొన్న, మొక్కజొన్న, రాగులు, కందులు, పెసర, మినుము, సోయాబీన్, ఆముదము, నువ్వులు తదితర పంటల విత్తనాలను ఈ విత్తన వారోత్సవాల్లో రైతులకు పంపిణీ చేయబడుతుంది. సుమారు 1200 క్వింటాళ్ల వివిధ పంటల విత్తనాలు సుమారు 140 ఎకరాలకు సరిపడే పరిమాణంలో ఈ వారోత్సవాల్లో అందుబాటులో ఉంచబడుతున్నాయి. ప్రతి జిల్లాకు ఒక పరిశోధనా స్థానం, కృషి విజ్ఞాన కేంద్రం, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాన్ని గుర్తించి రైతులకు నేరుగా విత్తనాల విక్రయము నిర్వహించబడుతుంది. రైతులకు ముఖ్య సూచనలు తెలియజేస్తున్నారు. ఈ విధంగా ఈ విత్తనాలు శిలీంద్రనాశిని మందులతో విత్తన శుద్ధి చేయబడినవి గనక ఆహారంగా ఉపయోగించరాదు. విత్తన సంతులను పొడి వాతావరణంలో భద్రపరిచి ఎలుకల నుండి దూరంగా ఉంచాలి. ఈ విత్తనాన్ని ఇతర రకాల విత్తనాలతో కలపకూడదు. విత్తనంలో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే సరఫరా చేసిన తేదీ నుండి 30 రోజులలోపు సంబంధిత అధికారిని సంప్రదించాలి. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయము ఈ వివరాలన్నీ మన రైతు సోదరులకు అందిస్తుంది. అందుకే మీరందరూ రైతు సోదరులందరూ మే 23 నుండి 30 తేదీ వరకు మీరు ఈ వారోత్సవాల్లో పాల్గొని మీకు తగ్గ విత్తనాలను ఎంపిక చేసుకుని చక్కటి ఆహార పంటలను, వాణిజ్య పంటలను చక్కగా పండించి చక్కటి ఆదాయాన్ని పొందగలరని ఆశిద్దాం.
1: నమస్కారం అండి, నా పేరు డాక్టర్ చంద్రకాంత్ MHC. నేను ఒక అక్వాకల్చర్ ఇంజనీర్ని. నేను ఈరోజు మీకు చేపల చెరువు, చేపల ఫార్మ్ ఎలా కట్టాలి, దానికి సంబంధించిన విషయం గురించి చెప్పబోతున్నాను. ఇది చేపల చెరువులు, చేపల ఫార్మ్ డిజైన్ చేయడానికి కొన్ని పద్ధతులు మనం పాటించాలి. దీనికి ఫస్ట్ వచ్చేసి సైట్ సెలక్షన్ అంటారు. సైట్ సెలక్షన్ అంటే ఎటువంటి ప్లేస్ ఈ చేపల చెరువు కట్టడానికి బాగుంటుంది, ఐడియల్ ఉంటుంది, సూటబుల్ ఉంటుంది అని ముందు డిస్కస్ చేయాలి. సో దాని గురించి సైట్ సెలక్షన్

సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రొసీజర్. ఇప్పుడు సైట్ సెలెక్షన్ చేసేకైన ముందు మేము ఎటువంటి చేపలు కల్చర్ చేయబోతున్నాం అది మనం ముందు మైండ్ లో ఉంచుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఫ్రెష్ వాటర్ ఫిష్ ఫార్మ్ కి ఒక ప్లేస్ వేరుగా ఉంటది, అంటే ఎందుకంటే దాంట్లో వాటర్ క్వాలిటీ ఇవన్నీ చూసుకోవాలి. అలాగే ఇప్పుడు మరైన్ ఫిషెస్ దానికి కావలసిన సైట్ స్పెసిఫికేషన్స్ వేరేగా ఉంటాయి. ఇప్పుడు ఎటువంటి ఫిష్ మనం చేయాలనుకుంటున్నాం, ఫిష్ పెంపాలనుకుంటున్నాం, దాన్ని బట్టి ఇప్పుడు సైట్ సెలెక్షన్ చేయాలి. సైట్ సెలెక్షన్ చేసేకన్న ముందు ముఖ్యంగా మూడు విషయాలు మేము మైండ్ లో పెట్టుకోవాలి. ఫస్ట్ మనం ఏదైనా ఒక సైట్ చూస్తే ఆ సైట్ అంటే ఆ ప్లేస్ నిజంగా ఫిష్ కల్చర్ చేయడానికి బాగుందా లేదా, సో ఇది మనం ముందు అసెస్ చేయాలి. అండ్ దానికి ముందు సర్వే చేయాలి. సర్వే ఎలా చేయాలంటే, సర్వే ఇప్పుడు ఫస్ట్ ది ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసి సర్వే చేస్తారు. ఆ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసి అంటే ఇది ఒక చైన్, కంపాస్, ప్లేన్ టేబుల్ సర్వే, ఇటువంటి ఎన్నో రకాల సర్వేలు ఉన్నాయి. ఈ సర్వే చేసేకన్న ముందు ఒక రఫ్ సర్వే అని ఉంటది, దానికి రెకగ్నైజెన్స్ సర్వే అంటారు. ఈ రెకగ్నైజెన్స్ సర్వే అంటే ఏమి, ఇప్పుడు జస్ట్ మీరు ఎక్కడ చేపల చెరువు కట్టాలనుకుంటున్నారో ఆ సైట్ కు వెళ్ళాలి. వెళ్లి ఆ సైట్ ను ఒకసారి మీరు బాగా చూసుకోవాలి. అంటే సైట్ ప్లేన్ ఉందా, లేకపోతే స్లోప్ ఉందా, స్లోప్ ఉంటే ఎటువంటి స్లోప్ ఉంది, ఏ డైరెక్షన్ లో స్లోప్ ఉంది. ఎందుకంటే చాలా ఎక్కువ స్లోప్ ఉంటే మీకు అర్త్ వర్క్ చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది, ప్లేన్ ఉంటే అర్త్ వర్క్ కి తక్కువ ఖర్చు అవుతుంది. ఎందుకంటే ఈ అర్త్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఎక్కువ ఎంత తక్కువ అర్త్ వర్క్ వస్తే అంత మంచిది, ఎందుకంటే దానికి ఎక్స్పెండిచర్ తక్కువ అవుతుంది. సో అందుకని ముందు రఫ్ సర్వే చేసి, రఫ్ సర్వేలు అన్ని కండిషన్స్ బాగా అనిపిస్తే, అంటే సైట్ ప్లేన్ ఉంది, తర్వాత ఎక్కువ స్లోప్ లేదు, తర్వాత అక్కడ సాయిల్ బాగుంది, తర్వాత వాటర్ రిసోర్సెస్ దగ్గర ఉన్నాయి, ఇవన్నీ ముందు చూసుకుని మీకు సైట్ బాగా ఉంది అని అనిపిస్తే అప్పుడు యాక్చువల్ సర్వే చేయాలి. దానికి ప్రిసైజ్ సర్వే అంటారు. ప్రిసైజ్ సర్వేలు ఆ ఏరియా మేజర్ చేస్తాం, దాని లెంగ్త్ బ్రెడ్త్ చేసి ఎంత ఏరియా ఉంది. తర్వాత ఇది ఒక టోపోగ్రాఫికల్ సర్వే అంటారు, అంటే దానికి ఏరియా ఇవన్నీ చూసిన తర్వాత. రెండోది అంటే మోస్ట్ ఇంపార్టెంట్, సాయిల్. ఎటువంటి సాయిల్, సాయిల్ బ్లాక్ కాటన్ సాయిల్ ఉందా, లేకపోతే రెడ్ సాయిల్ ఉందా, శాండీ సాయిల్ ఉందా, క్లేయి ఉందా, ఎటువంటి సాయిల్ ఉంది అని తెలుసుకోవాలి. ఎందుకంటే మంచి క్వాలిటీ సాయిల్ ఉండాలి. ఎందుకంటే అల్టిమేట్లీ మీరు చేపలు చెరువులు కట్టిన తర్వాత దాంట్లో నీరు వేయాలి. ఆ నీరు, పాండ్లు వేసిన నీరు అక్కడే ఉండిపోవాలంటే సాయిల్ క్వాలిటీ బాగుండాలి. ఇప్పుడు శాండ్ ఉందనుకోండి, శాండ్ ఉందంటే ఏమవుతుంది, మీరు ఎంత నీరు పాండ్లు వేసినా అది సీపేజ్ అయిపోతుంది, అంటే అక్కడ పాండ్లు నీరు మిగలకుండా పోతుంది, దీనికి సీపేజ్ అంటారు. ఇప్పుడు సాయిల్ సీపేజ్ ఉండకూడదు, ఎందుకంటే మనం ఫిష్ పాండ్ కడుతున్నప్పుడు ఆ పాండ్లు నీరు ఎప్పటికీ ఉండాలి. నీరు ఎప్పటికీ అక్కడ ఉండాలంటే సాయిల్ క్వాలిటీ బాగుండాలి, సాయిల్ దాంట్లో సీపేజ్ ఉండకూడదు. ఒకవేళ సీపేజ్ ఉంది అంటే ఎంత ప్రమాణంలో సీపేజ్ ఉంది, కొంత కొంచెం ప్రమాణంలో అంటే ఒక తక్కువ సీపేజ్ ఉంటే దానికి లైనింగ్ క్లాత్ వేసి అది సీపేజ్ కంట్రోల్ చేయవచ్చు. మరి విపరీతమైన సీపేజ్ ఉంటే కంట్రోల్ చేయడం చాలా కష్టం. అందుకని ఇప్పుడు ఒక సైట్ సెలెక్షన్ చేసేందుకైన ముందు ఒక టోపోగ్రఫీ చూసుకోవాలి, సాయిల్ చూసుకోవాలి. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే వాటర్ క్వాలిటీ. ఇప్పుడు ఎటువంటి వాటర్ ఉంది అక్కడ, వాటర్ సోర్స్ ఏమి, అక్కడ చెరువులు నీరు ఉన్నాయా, దానిపై రివర్ వాటర్ ఉందా, రిజర్వాయర్ ఉందా, బావిలు ఉన్నాయా, బోర్వెల్ ఉన్నాయా. సపోజ్ మేము రేపు ఫిష్ పాండ్ తయారు చేసిన తర్వాత ఆ నీరు కి అంటే వాటర్ సోర్స్ ఎక్కడ, ఎక్కడి నుంచి వాటర్ వస్తుంది దానికి. సో ఇది అన్ని ముందు చూసుకోవాలి. అది ఒకటి క్వాంటిటీ, అంటే క్వాంటిటీ అంటే ఆ డిపెండబుల్ వాటర్ సోర్స్ ఉందా. ఇప్పుడు మీరు బోర్వెల్ ఉందనుకోండి, ఒక నాలుగైదు నెలల తర్వాత బోర్వెల్ డ్రై అవుతే మీకు చేపలు చెరువు అంతా ఫెయిల్ అవుతుంది. ఎప్పటికీ నీరు కావాలంటే ఆ వాటర్ సోర్స్ ఎటువంటిది, దాంట్లో సంవత్సరం అంతా నీరు ఉంటుందా లేదా, ఇవన్నీ ముందు మనం గమనించుకోవాలి. ఎందుకంటే వాటర్ సోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాటర్ లేదంటే దెర్ ఇస్ నో ఫిష్. అందుకే ఫిష్ కల్చర్ చేయాలంటే వాటర్ ఉండాలి. ఇది ఒకటి క్వాంటిటీ. రెండోది ఎటువంటి వాటర్ ఉంది, వాటర్ క్వాలిటీ ఏమి, దాంట్లో డిజాల్వ్ ఆక్సిజన్ ఎంత ఉంది, అమోనియా ఎంత ఉంది, కార్బన్ డైఆక్సైడ్ ఉందా, దెన్ ఎటువంటి న్యూట్రియంట్స్ ఏమేమి ఉన్నాయి, పిహెచ్ ఎంత ఉంటుంది, ఇవన్నీ ప్రతి వాటర్ క్వాలిటీ చాలా ఇంపార్టెంట్. ఆక్సిజన్ లెవెల్ బాగుండాలి, అమోనియా తక్కువ ఉండాలి, నైట్రేట్ లెవెల్ తక్కువ ఉండాలి, కార్బన్ డైఆక్సైడ్ తక్కువ ఉండాలి, న్యూట్రియంట్స్ ఎలాగ ఉన్నాయి, ఇవన్నీ వాటర్ క్వాలిటీ పారామీటర్స్ టెస్ట్ చేసుకోవాలి. మీరు ఏదైనా ల్యాబొరేటరీకి వాటర్ శాంపుల్ పంపిస్తే వాళ్ళు మీకు డీటెయిల్డ్ అనాలిసిస్ చేసి రిపోర్ట్ ఇస్తారు. రిపోర్ట్ చూసిన తర్వాత మీరు ఈ చేపల శాస్త్రవేత్తల దగ్గర వెళ్లి ఈ వాటర్ అక్కడ మనం చేపలు అయితే ఫిష్ కల్చర్ చేయడానికి బాగుందా లేదా అని వాళ్ళని సంపర్కించి వాళ్ళు బాగుంది అంటే మీరు తర్వాత చేపల చెరువు కట్టడం మొదలు పెట్టాలి. సో ఈ రకంగా మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసేకైనా ముందు ఈ టోపోగ్రాఫిక్ సర్వే చేయాలి, సాయిల్ సర్వే

చేయాలి, వాటర్ సర్వే చేయాలి. ఈ మూడు చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఈ సర్వేలు అన్ని విషయాలు మా ఫేవర్ లో ఉంటే తర్వాత డిజైన్ చేయడం. సో డిజైన్ చేయడం అంటే ఏమి, దాని టోటల్ ఏరియా ఎంత ఉండి, దీంట్లో ఎన్ని పాయింట్స్ మనం కట్టుకోవాలి, దాని లెంగ్త్ ఎంత ఉండాలి, బ్రెడ్త్ ఎంత ఉండాలి, దాని డెప్త్ ఎంత ఉండాలి. అంటే ఇప్పుడు ఎటువంటి చేపలు ఉందో దాన్ని బట్టి దాని డెప్త్ నిర్ధారం అవుతుంది. ఇప్పుడు రోహు, కట్ల మృగాలు ఇటువంటి చేపలకి కొద్దిగా 1.2 మీటర్ నుంచి 1.5 మీటర్ వాటర్ లెవెల్ కావాలి. అదే మీకు క్యాట్ ఫిష్ ఉందనుకోండి, క్యాట్ ఫిష్ గానీ, తర్వాత శ్రింప్ గానీ, తర్వాత ఫ్రెష్ వాటర్ ప్రాన్, ఇటువంటి దానికి 0.75 మీటర్ అంటే 2.5 అడుగులు నీరు వాటర్ లెవెల్ చాలు. సో తర్వాత మీరు ఎటువంటి పద్ధతులు చేయబోతున్నారు, అంటే మోనోకల్చర్ చేయబోతున్నారా, పాలికల్చర్ చేయబోతున్నారా. మోనోకల్చర్ కైతే వాటర్ తక్కువ కావాలి. అండ్ పాలికల్చర్ అంటే ఒకే పాండ్ లో 3-4 వేరే వేరే వెరైటీ మీరు ఫిష్ ఎక్కడ పెడితే ఎక్కువ వాటర్ కావాలి. ఎందుకంటే వేరే వేరే లేయర్లు, వేరే వేరే రకమైన చేపలు ఉంటాయి కాబట్టి దానికి వాటర్ లెవెల్ ఎక్కువ కావాలి. వాటర్ లెవెల్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వాటర్ కావాలి, అటువంటి వాటర్ సోర్స్ ఉందా లేదా చూసుకోవాలి. సో ఇది ఎంత పాండ్ కి కొలతలు ఫిక్స్ చేయడానికి ఈ మనం ఎటువంటి ఫిష్ కల్చర్ చేయబోతున్నామో అది ఇంపార్టెంట్. సో దాన్ని బట్టి మీరు లెంగ్త్, బ్రెడ్త్, ఏరియా ఇవన్నీ డిసైడ్ చేసుకోవాలి. సో ఇది అంతా డిజైన్ చేసిన తర్వాత దాని యాక్చువల్ పాండ్ కన్స్ట్రక్షన్స్ మొదలవుతుంది. పాండ్ కన్స్ట్రక్షన్ మీరు మాన్యువల్ చేయవచ్చు, అంటే లేబర్ ఎంగేజ్ చేసి మీరు పాండ్ కట్టుకోవచ్చు. లేదంటే ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద పెద్ద మెషిన్స్ ఉన్నాయి. ఇప్పుడు జేసీబీ అని ఒక మెషిన్ ఉంది, ట్రాక్టర్స్ కు మేర వాడుకోవచ్చు. సో ఈ మెషిన్స్ వాడడం వల్ల కొద్దిగా కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ తగ్గుతుంది. అదే మీరు మాన్యువల్ లేబర్ యూజ్ చేశారంటే కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎక్కువ అవుతుంది. సో ఒకసారి మనం డిజైన్ చేసి ఆ డిజైన్ ప్రకారమే చేపల చెరువు కట్టుకోవాలి. ఇది చేపల చెరువు రెడీ అయిన తర్వాత, అంటే పాండ్ రెడీ అయిన తర్వాత దానికి వాటర్ ఇన్లెట్, వాటర్ అవుట్లెట్, తర్వాత మాంక్ అని ఒక స్ట్రక్చర్ వస్తుంది అది, తర్వాత రోజు వాటర్ ఎక్స్చేంజ్ చేయడానికి కొన్ని మేజర్ ఇది తీసుకోవాలి, కొన్ని స్ట్రక్చర్స్ కట్టుకోవాలి. ఇప్పుడు ఇన్లెట్, అవుట్లెట్ అంటర్ ఇటువంటి స్ట్రక్చర్ కట్టుకోవాలి. సో అలాగే మీరు ఇప్పుడు సెమీ ఇంటెన్సివ్, ఇంటెన్సివ్ కల్చర్ పద్ధతిలో మీరు ఫిష్ కల్చర్ చేస్తున్నారంటే మీరు ఆర్ఎస్ పద్ధతి కూడా మీరు వాడుకోవచ్చు. అంటే స్టాకింగ్ డెన్సిటీ ఎక్కువ ఉంటే ఇప్పుడు ప్రతిసారి మనం యూజ్ చేసిన వాటర్ బయట పోవడానికి వీలు ఉండదు కాబట్టి అదే వాటర్ మనం ట్రీట్మెంట్ చేసి మళ్లీ మళ్లీ వాడుకోవచ్చు. సో ఈ పద్ధతి రీసర్క్యులేటింగ్ అక్వాకల్చర్ స్ట్రక్చర్స్ అంటారు, లేకపోతే ఆర్ఏఎస్ సిస్టమ్ అంటారు. దీంట్లో ఉపయోగం చేసిన వాటర్ ట్రీట్ చేసి మళ్లీ మళ్లీ ఉపయోగించడం, అంటే మనం వాటర్ సేవ్ చేయవచ్చు. సో ఇది ఒక ఇప్పుడు మోడర్న్ కల్చర్. ఇది అన్ని ఫారిన్ కంట్రీల్లో ఎక్కడ నీర్ స్కేర్సిటీ, వాటర్ స్కేర్సిటీ ఉంది, అటువంటి కంట్రీలు ఆర్ఏఎస్ పద్ధతి వాడుతున్నారు. మన ఇండియాలో కూడా చాలా రైతులు ఆర్ఏఎస్ పద్ధతిలో చేపల కల్చర్, ఫిష్ కల్చర్ చేయడం జరుగుతుంది. సో ఈ రకంగా ఈ మూడు చాలా ఇంపార్టెంట్, దట్ ఇస్ టోపోగ్రఫీ, సాయిల్, తర్వాత వాటర్, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చేసిన తర్వాత మీరు చేపల చెరువు కట్టుకోవాలి. ఒకసారి చేపల చెరువు కట్టిన తర్వాత దాంట్లో నీరు పోసిన తర్వాత దాంట్లో ఫిష్ అక్కడ వదలడం జరుగుతుంది. సో ఈ రకంగా ఒక ఫిష్ పాండ్ కట్టడానికి ఇవన్నీ మనం పాటించాలి. థ్యాంక్ యూ.

0: మీరు ఇంతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: సుప్రభాత వేళ భక్తిభావం.
2: కర్షక జనావళికి తారక మంత్రం.
1: మహిళా లోకానికి ప్రియనేస్తం.
2: యువజనులకై ఉత్తుంగ తరంగం.
1: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం. కొంతకాలం
2: కొంతకాలం సంగీతంతో సెద తీర్చే సరాగాల సారం.
1: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
3: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
2: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
3: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
1: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.

0: అన్నీ తానై,
1: అన్నింటా తానై వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
0: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
1: ఆకాశవాణి
0: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి. విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి ఆకాశవాణి.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05, తెలుగులో వార్తలు.
3: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు 66 ప్రముఖులకు పద్మ పురస్కారాలు ప్రదానం చేశారు. ఎబోలా వైరస్ వ్యాప్తి జరగకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలను కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో సమీక్షించారు. వినోద ఆతిథ్య పరిశ్రమల్లో బాలకార్మికుల దోపిడీకి సంబంధించిన ప్రజాహిత పిటిషన్పై సుప్రీంకోర్టు ఈరోజు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్ మ్యాచ్లకు రంగం సిద్ధమైంది. రాష్ట్రపతి భవన్లో ఈ ఏడాది మొదటి పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 సంవత్సరానికి గాను 66 ప్రముఖులకు పద్మ పురస్కారాలు అందజేశారు. ఇద్దరికి పద్మవిభూషణ్, 6 పద్మభూషణ్, 58 ప్రముఖులకు పద్మశ్రీ పురస్కారాలను అందజేశారు. ప్రముఖ సినీ నటుడు ధర్మేంద్ర సింగ్ డ్యోల్ కళారంగంలో చేసిన కృషికి గాను ఆయనకు మరణానంతరం పద్మవిభూషణ్తో సత్కారం చేశారు. నటుడి భార్య లోక్సభ ఎంపి హేమమాలిని ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రముఖ భారతీయ వాయులిన విద్వాంసులు డాక్టర్ ఎన్ రాజం కూడా పద్మవిభూషణ్ పురస్కారం పొందారు. పద్మభూషణ్లో ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారి ప్రజా వ్యవహారాల రంగంలో చేసిన సేవలకు గాను పద్మభూషణ్ పురస్కారం పొందారు. కళారంగంలో శతావధాని డాక్టర్ ఆర్ గణేష్, వర్తక పరిశ్రమ రంగానికి చేసిన కృషికి గాను పారిశ్రామికవేత్త ఉదయ సురేష్ కుమార్ కోటక్ పద్మభూషణ్ అందుకోగా, వైద్య రంగంలో విశేష కృషి గుర్తింపుగా డాక్టర్ కల్లిపట్టి రామస్వామి పళనిస్వామి అవార్డు అందుకున్నారు. పద్మశ్రీ అందుకున్న ప్రముఖుల్లో క్రీడారంగంలో కృషికి గాను భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, కళారంగంలో చేసిన కృషికి గాను తగారం భీలున్నారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, గజేంద్ర సింగ్ షెగావత్, హెచ్డి కుమారస్వామి తదితరులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 2026 సంవత్సరానికి గాను 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులతో కలిపి మొత్తం 131 పద్మ అవార్డుల ప్రదానానికి రాష్ట్రపతి ఆమోదం తెలియచేయగా, మిగిలిన పద్మ అవార్డులను గ్రహీతలకు తదుపరి జరిగే 2వ విడత కార్యక్రమంలో అందజేస్తారు. ఇతర దేశాల్లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో దేశీయంగా పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా సజావుగా సాగేలాగా ప్రభుత్వాన్ని ప్రయత్నాలు చేస్తోంది. పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాలపై రోజు న్యూఢిల్లీలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల విలేకరుల సమావేశంలో పెట్రోలియం ఖనిజవాయు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, దేశంలో ఎల్పీజీ రిఫైనరీ ఉత్పత్తిని రోజుకు 50,000 టన్నులకు పెంచినట్లు తెలియజేశారు. మార్చి నెల నుంచి ఇప్పటి వరకు 8 లక్షలకు పైగా పీఎన్జీ కనెక్షన్లకు గ్యాస్ సరఫరా ప్రారంభించామని, మరో 287,000 కనెక్షన్ల కోసం అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించామని సుజాత శర్మ వివరించారు.
4: रिफाइनरी प्रोडक्शन एलपीजी का इंक्रीज किया गया है एंड इट इज टचिंग अराउंड 50,000 टन पर डे नाउ. एलपीजी घरेलू कुकिंग गैस की सप्लाई के लिए लगभग पिछले 4 दिनों में 1.72 करोड़ सिलेंडर्स की डिलीवरी की गई है और 95% जो डिलीवरी हुई है वो डिलीवरी ऑथेंटिकेशन कोड के साथ की गई है. 5 किलो के सिलेंडर पिछले 4 दिनों में लगभग 1,96,000 सेल हुए हैं.
3: ఎరువుల శాఖ అదనపు కార్యదర్శి అపర్ణ శర్మ మాట్లాడుతూ, దేశంలో ఎరువుల మొత్తం నిల్వల పరిస్థితి ప్రస్తుతం ఆశాజనకంగా ఉందన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తన భార్య జానెట్ డి రూబియోతో కలిసి ఈరోజు జైపూర్ చేరుకున్నారు. సంగానేర్ విమానాశ్రయం నుంచి దంపతులు నేరుగా ఆమెర్ కోట సందర్శనకు వెళ్లారు. కోట లోపలి జలేబ్ చౌక్ వద్ద వారికి సంప్రదాయ రాజస్థానీ పద్ధతిలో ఘనస్వాగతం లభించింది. వారి గౌరవార్థం జానపద కళాకారులు ఘూమర్, కల్బేలియా, కచ్చి, ఘోడీ నృత్యాలు ప్రదర్శించారు. ఈ పర్యటనలో భాగంగా అధికారులు వారికి శీష్ మహల్, గణేష్ పోల్, దివానే ఆమ్, దివానే ఖాస్, సుఖ నివాస్, మావోటా సరస్సు గురించి వివరించారు. అమెరికా విదేశాంగ మంత్రి అమెర్కోటలో దాదాపు 1.5 గంట సేపు గడిపారు. ఈ రాత్రి జైపూర్లోనే బస చేసి రేపు ఉదయం ఢిల్లీకి తిరిగి ప్రయాణం అవుతారు.

కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ ఈరోజు న్యూఢిల్లీలో మెడికల్ ఇన్నోవేషన్స్ పేటెంట్ మిత్ర ఇన్నోవేటర్స్ టు ఇండస్ట్రీ కనెక్ట్ అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. ఐసీఎంఆర్ మెడికల్ ఇన్నోవేషన్ పేటెంట్ మిత్ర చొరవ కింద బయోమెడికల్ ఆవిష్కరణల ప్రదర్శన, సాంకేతిక పరిజ్ఞానం బదిలీ కోసం దేశంలోనే మొట్టమొదటి క్రమబద్ధీకమైన వేదికల్లో ఒకదాని స్థాపనకు ఈ కార్యక్రమం నాంది పలికింది. కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు గణపతిరావు జాదవ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారతీయ విజ్ఞాన శాస్త్రాన్ని పరిశ్రమలతో అనుసంధానించడంలో ఈ కార్యక్రమం ఒక నిర్ణయాత్మకమైన ముందడుగని, మన ప్రయోగశాలలో అభివృద్ధి చేసిన ఆవిష్కరణలు ప్రజారోగ్యాన్ని బలోపేతం చేసేలాగా, వికసిత్ భారత్ను ముందుకు తీసుకువెళ్లేలాగా, సాంకేతిక పరిజ్ఞానంగా మారేలాగా ఈ కార్యక్రమం తోడ్పడుతుందని చెప్పారు. ఐసీఎంఆర్ వంటి సంస్థలు బలమైన పరిశ్రమల భాగస్వామ్యాల శక్తితో భారత్ ఆరోగ్య సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే స్థాయి నుంచి వినూత్నమైన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలను అందించే ప్రపంచ వనరుగా మారుతోందని మంత్రి చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఎబోలా వైరస్ వ్యాధి నివారణకు సంబంధించిన సంసిద్ధత, నిఘా చర్యలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో సమీక్షించారు. మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులతో జరిగిన ఈ సమావేశంలో విమానాశ్రయాలు, ఓడరేవులు, భూ సరిహద్దులు గుండా వచ్చే అన్ని ప్రవేశ వాహనాల వద్ద ఎబోలా స్క్రీనింగ్ ఏర్పాట్లు సిద్ధం చేయాలని నడ్డా ఆదేశించారు. అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆయన చెప్పారు. ట్రాకింగ్, టెస్టింగ్, పర్యవేక్షణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను నిరంతరం సంసిద్ధతతో ఉంచాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ను మంత్రి ఆదేశించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎబోలా వైరస్ వ్యాప్తిని అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. దేశంలో ఇప్పటి వరకు ఎలాంటి ఎబోలా కేసులు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే ముందు జాగ్రత్త చర్యగా అన్ని రకాల సంసిద్ధత చర్యలను బలోపేతం చేస్తున్నారు. గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి పీయూష్ గోయల్ ఈరోజు సీనియర్ అధికారులు కేటగిరీ ఏ ఖనిజ నిక్షేపాలు కలిగిన రాష్ట్రాలతో నెలవారీ సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఖనిజ బ్లాకుల వేలం, వాటి నిర్వహణ పురోగతిని ఆయన ఈ సమావేశంలో సమీక్షించారు. మైనింగ్ రంగంలో సంస్కరణలు వేగవంతం చేయడం, దేశీయంగా ఖనిజాల ఉత్పత్తిని పెంచడం, వేలం వేసిన ఖనిజ బ్లాకులను సకాలంలోకి వినియోగంలోకి తీసుకురావడంపై ఈ సమావేశంలో ప్రధానంగా దృష్టి సారించారు. 2015లో వేలం విధానం ప్రవేశపెట్టినప్పటి నుంచి 2015-16 నుంచి 2020-21 ఆర్థిక సంవత్సరాల కాలంలో మొత్తం 108 ఖనిజ బ్లాకులను విజయవంతంగా వేలమేశారు. వినోద ఆతిథ్య రంగాలకు అనుబంధంగా ఉన్న సంస్థల్లో బాలకార్మిక వ్యవస్థను మరింత కఠినంగా నిషేధించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత పిటిషన్పై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తి జస్టిస్ జయమాల్య బాగ్చీ, న్యాయమూర్తి విపుల్ ఎం పంచోలీలతో కూడిన ధర్మాసనం జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్ అనే బాలల హక్కుల కూటమి సమర్పించిన నివేదికలను, వాదనలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. 2024లో ఢిల్లీలోని జంతర్ మందర్ వద్ద జరిగిన నిరసన ప్రదర్శన సందర్భంగా పోలీసులపై దాడికి సంబంధించిన కేసులో కాంగ్రెస్ నాయకురాలు అల్కా లాంబాను ఢిల్లీ కోర్టు ఈరోజు దోషిగా నిర్ధారించింది. అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ అశ్విని పన్వర్ అల్కా లాంబాను దోషిగా ప్రకటిస్తూ ఆమె శిక్షకు సంబంధించిన వాదనలు వినడానికి జూన్5వ తేదీ ఖరారు చేశారు. 2024 జూలై 29వ తేదీన జంతర్ మంతర్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలైన అల్కా లాంబా పోలీసులను అడ్డుకున్నారని, ప్రజా రహదారిని దిగ్బంధించారని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. తమిళనాడులో ప్రతిపక్ష పార్టీ అయిన అన్నాడీఎంకే అంతర్గత రాజకీయ పరిణామాలు ఈరోజు హింసని మలుపు తిరిగాయి. సీనియర్ నాయకుడు ఎస్పీ వేలుమణి నేతృత్వంలోని అసమ్మతి వర్గానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు తమ అసెంబ్లీ సభ్యత్వాలకు రాజీనామా చేసి అధికార తమిళగవేట్రీ కళగం పార్టీలో చేరారు. ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ లైనప్ ఇప్పుడు పూర్తిగా ఖరారైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటన్స్ జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్ స్థానాలు ఖాయం చేసుకోగా 4వ చివరి స్థానం కోసం రేసు చివరి నిమిషం వరకు ఉత్కంఠభరితంగా సాగింది. నిన్న జరిగిన తమ చివరి లీగ్ దశపూర్లో ముంబై ఇండియన్స్ ను ఓడించి రాజస్థాన్ రాయల్స్ ఇటకేలకు ప్లే ఆఫ్ స్థానాన్ని దక్కించుకుంది. రేపు హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో క్వాలిఫైయర్ 1 మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా ఐపీఎల్ ఫైనల్ కి చేరుకుంటుంది.

0: విశేషాలు మరొకసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు 66 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు ప్రదానం చేశారు. ఇబోలా వైరస్ వ్యాప్తి జరగకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలను కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో సమీక్షించారు. వినోద ఆతిథ్య పరిశ్రమల్లో బాల కార్మికులకు సంబంధించిన ప్రజాహిత పిటిషన్పై సుప్రీంకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్ మ్యాచ్లకు రంగం సిద్ధమైంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో విత్తన వారోత్సవాలు 2026 మే 23 నుండి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం. ప్రతి పంటలో నాణ్యమైన విత్తనాన్ని ఉపయోగించినప్పుడు దిగుబడులను కనీసం 10-15% వరకు పెంచుకోవచ్చు. రైతు సోదరులు ఒకసారి నాణ్యమైన విత్తనాన్ని వ్యవసాయ పరిశోధనా స్థానాల ద్వారా సేకరించుకొని సాగు సమయంలో కొన్ని మెలకువలు పాటిస్తే, ముఖ్యంగా వరి, పెసర, మినుము, వేరుశనగ వంటి స్వపరాగ సంపర్కం జరిగే పంటల్లో అదే విత్తనాన్ని కనీసం 2 నుండి 3 సంవత్సరాల వరకు ఉపయోగించుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. పంటల సాగులో నాణ్యమైన విత్తనం యొక్క ప్రాధాన్యత గుర్తించి జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ సంవత్సరం విత్తన వారోత్సవాలు 2026 కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా మే 23 నుండి 30వ తేదీ వరకు వివిధ పరిశోధనా కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతులకు నేరుగా నాణ్యమైన విత్తనాలను సరసమైన ధరలకు అందించేందుకు ఏర్పాట్లు చేయబడినాయి. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పంట రకాలు, వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడే రకాలు, వాతావరణ మార్పులు, చీడపీడలను సమర్థవంతంగా తట్టుకునే రకాల విత్తనాలను ఈ వారోత్సవాల్లో రైతులకు అందించేందుకు సిద్ధము చేయబడినాయి. వరి, జొన్న, మొక్కజొన్న, రాగులు, కందులు, పెసర, మినుము, సోయాబీన్, ఆముదము, నువ్వులు తదితర పంటల విత్తనాలను ఈ విత్తన వారోత్సవాల్లో రైతులకు పంపిణీ చేయబడుతుంది. సుమారు 1200 క్వింటాళ్ల వివిధ పంటల విత్తనాలు సుమారు 140 ఎకరాలకు సరిపడే పరిమాణంలో ఈ వారోత్సవాల్లో అందుబాటులో ఉంచబడుతున్నాయి. ప్రతి జిల్లాకు ఒక పరిశోధనా స్థానం, కృషి విజ్ఞాన కేంద్రం, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాన్ని గుర్తించి రైతులకు నేరుగా విత్తనాల విక్రయము నిర్వహించబడుతుంది. రైతులకు ముఖ్య సూచనలు తెలియజేస్తున్నారు ఈ విధంగా. ఈ విత్తనాలు శిలీంద్రనాశిని మందులతో విత్తన శుద్ధి చేయబడినవి గనక ఆహారంగా ఉపయోగించరాదు. విత్తన సంచులను పొడి వాతావరణంలో భద్రపరిచి ఎలుకల నుండి దూరంగా ఉంచాలి. ఈ విత్తనాన్ని ఇతర రకాల విత్తనాలతో కలపకూడదు. విత్తనంలో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే సరఫరా చేసిన తేదీ నుండి 30 రోజులలోపు సంబంధిత అధికారిని సంప్రదించాలి. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయము ఈ వివరాలన్నీ మన రైతు సోదరులకు అందిస్తుంది. అందుకే మీరందరూ రైతు సోదరులందరూ మే 23 నుండి 30 తేదీ వరకు మీరు ఈ వారోత్సవాల్లో పాల్గొని మీకు తగ్గ విత్తనాలను ఎంపిక చేసుకుని చక్కటి ఆహార పంటలను, వాణిజ్య పంటలను చక్కగా పండించి చక్కటి ఆదాయాన్ని పొందగలరని ఆశిద్దాం.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి

0: సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇంట్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: కార్యక్రమంలో ఇప్పుడు పశు విజ్ఞానం లైవ్ ఫోన్-ఇన్ కార్యక్రమంలో మేలుజాతి పశు సంపద వృద్ధిలో కృత్రిమ గర్భధారణ ఆవశ్యకత అంశం గురించి పశు వైద్య సహాయ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ జి కిరణ్ కుమార్ గారు పాల్గొని రైతుల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు చేయవలసిన మా ఫోన్ నంబర్లు 040తో జతచేసి 2324-0852, 2324-0852.
3: విన్నారు కదా మా వ్యాఖ్యాత వివరించినటువంటి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం గురించి. అది మేలుజాతి పశు సంపద వృద్ధిలో కృత్రిమ గర్భధారణ ఆవశ్యకత ఈ అంశం గురించి. మరి ఆసక్తిగా రైతులు, పాల ఉత్పత్తిదారులు, మాంస ఉత్పత్తిదారులు, అలాగే పాల పోషకులు, పశు పోషకులు, పశు పాలకులు, మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమానికి ఇక్కడ వచ్చినటువంటి ప్రత్యేకమైన పశు వైద్య సహాయ శస్త్రచికిత్స నిపుణులను ఆహ్వానిద్దాం. నమస్కారం అండి, జి కిరణ్ కుమార్ గారు.
4: నమస్తే సార్.
3: ముందుగా తెలియజేయండి మన రైతు సోదరులకు, పశు పోషకులకు, ఈ మేలుజాతి పశు సంపదను మనం వృద్ధి చేసుకోవాలంటే, పెంచుకోవాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎక్కడ నుండి మనకు ఈ మేలుజాతి పశు సంపదకు సంబంధించినటువంటి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అంటారు కదా, కృత్రిమ గర్భధారణ చేసుకునే పద్ధతులు ఉన్నాయంటారు కదా, మరి ఈ కృత్రిమ గర్భధారణకి ఈ యొక్క వీర్యం చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తుంది. ఈ యొక్క మేల్జాతి జంతువుల వీర్యం అంటే ఆంబోతుల యొక్క వీర్యం ఎక్కడి నుంచి సేకరించాలి, ఈ మన దేశవాళీ పశువులకు అందించాలి, ఈ గర్భధారణకు ఉపయోగించుకోవాలి, ఈ యొక్క ప్రాముఖ్యత ముఖ్యంగా తెలియచేయండి.
4: ముఖ్యంగా వచ్చేసి పశు సంపదను వృద్ధి చేయాలి అనంటే దాని పాల ఉత్పత్తిని పెంచుకోగలిగితే దాని ఆటోమేటిక్గా దాని వృద్ధి అనేది జరుగుతుంది. ఈ పాల ఉత్పత్తిని పెంచుకోవాలంటే మన దగ్గర మన ఇచ్చే 2 లీటర్లు 3 లీటర్లు ఇచ్చే ఆవును కూడా మేలైన జాతి పశు వీర్యాన్ని కానీ మనం తెచ్చి దానికి ఋతుక్రమం అయినప్పుడు మనం దానికి ఇవ్వగలిగితే అది మళ్ళీ 9 నెలలు 280 రోజుల్లో మనకు ఒక దూడని ఇవ్వడం జరుగుతుంది. ఆ దూడ కంపల్సరీ ఇప్పుడు ఉన్న ఆవు యొక్క పాల దిగుబడి 2 లీటర్ల కన్నా ఎక్కువనే ఉంటుంది. ఇప్పుడు మనం ఇచ్చిన వీర్యం యొక్క పాల దిగుబడి 20 లీటర్లు ఉందనుకోండి, ఇది ఒక 2 లీటర్లు ఉందనుకోండి, సుమారు ఈ పశువు 10 లీటర్ల నుంచి 15 లీటర్ల వరకు వెళ్ళే అన్నీ దానికి కావలసిన దానాని పచ్చగడ్డిని అన్నీ మనం సమపాల్లో కానీ అందించగలిగితే మనం ఆటోమేటిక్గా దాని ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. దాని ద్వారా మన దగ్గరే మన పశువునే మనం డెవలప్ చేసుకొని మేలే ఎక్కువ పాలు ఉత్పత్తి చేసే పశువుగా మనం డెవలప్ చేసుకునే అవకాశం ఈ కృత్రిమ గర్భధారణ అనేది మనకు అందిస్తుంది.
3: చక్కటి ఆంబోతు ద్వారా వచ్చినటువంటి వీర్యాన్ని సేకరించి ప్రభుత్వ సంస్థలు ఈ యొక్క కృత్రిమ గర్భధారణ చేస్తున్నటువంటి క్రమంలో మీరు వివరించారు. అయితే ఈ గొర్రెలు, మేకలు ఇవి సంతతి పెంచాలంటే, చక్కటి మాంసావృద్ధి కావాలంటే వీటికి ఎటువంటి సదుపాయాలు ప్రభుత్వం కలుగజేస్తుంది? కొన్ని వివరాలు తెలియచేయండి.
4: ముఖ్యంగా సన్నజీవాలు అంటే మేకలు, గొర్రెలు కొస్తే వాటి పొట్టేల్ని మనం 1 నుంచి 2 సంవత్సరాల లోపు కానీ ఆ పొట్టేల్ని కానీ మనం మార్చుకోగలిగితే, అయితే మన పక్క ఊర్లో ఉన్న మందు నుంచైనా తెచ్చుకోవచ్చు, మినిమం అట్లీస్ట్ అదైనా చేసినా కూడా ఎంతో కొంత వృద్ధి అనేది మన మందులో చూడవచ్చు. అలా కాకుండా మేలుజాతి పొట్టేల్ని అప్పుడప్పుడు మన ప్రభుత్వం అనేది చాలా సబ్సిడీకి మనకి అందించడం జరుగుతుంది. అలాంటప్పుడు ఆ పొట్టేల్ని తీసుకొచ్చి మన మందులో కానీ మనం ప్రవేశపెడితే మన మందులో మంచి మేలుజాతి పెయ్యలు పుట్టి మన మందు అనేది వృద్ధి జరుగుతుంది. మన మందులో పుట్టిన పొట్టేల్ని మన మందులోనే అలా ఎక్కువ రోజులుగా వాడడం వల్ల దాని ద్వారా వచ్చిన పిల్లలు ఏదో ఒక సమస్యతో పుట్టడం, అంటే జన్యుపరమైన లోపాలతో పుట్టడం, అబార్షన్స్ ఎక్కువ అవ్వడం, ఇలాంటి సమస్యలు అనేది ఇన్బ్రీడింగ్ డిప్రెషన్ అంటారు. ఇలాంటి అదే దాంతో వచ్చే సంతానం మళ్ళీ ఆ సంతానం నుంచి వచ్చడం వల్ల అలాంటి ఇబ్బందులని మనం అవాయిడ్ చేయగలుగుతాం.

0: కాబట్టి అట్లీస్ట్ పక్క ఊర్లో ఉన్న మందు నుంచి అయినా పొట్టేలను తెచ్చుకోవాలి మన మరీ కాని పరిస్థితుల్లో. లేకపోతే మనం వేరే దగ్గర నుంచి మంచి మేలు జాతిని కానీ అప్పుడప్పుడు సంవత్సరం నుంచి 2 సంవత్సరాలలోపు కానీ మార్చుకోగలిగితే మనం మన మాంస వృద్ధి కానీ అన్ని విధాల మన మంద వృద్ధి కానీ జరుగుతుంది.
1: అయితే మన దేశంలో మన రాష్ట్రంలో ఎటువంటి మేలు జాతి పశు సంపద వృద్ధిలో చేసుకోవడం కోసం ఈ యొక్క పోతి యొక్క వీర్యాన్ని ఏ విధంగా వృద్ధి చేస్తున్నారు, ఏ విధంగా శీతలీకరిస్తున్నారు, ఏ విధంగా శీతలీకరించి ఏ విధంగా సరఫరా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మన రైతు సోదరులకు ఒకసారి వివరించండి.
0: ఇది చాలా చక్కటి ప్రాసెస్ అండి, అంతా శాస్త్రీయంగానే జరుగుతుంది. ఫస్ట్ మనం ఒక ఆవుని ఒక ఎద్దు వీర్యాన్ని మనం ఎంచుకుంటాం. ఎంచుకునేటప్పుడు కూడా వాటి యొక్క పాల ఉత్పత్తి ఎంత ఉంది అనేది మనం చూసుకుంటాం. వాటి యొక్క జన్యులో ఉన్న పర్సంటేజ్, మనం ఏదైతే మేలు జాతి అని హెచ్ఎఫ్ కానీ జెర్సీ కానీ గిర్ కానీ సాహివాల్ కానీ ఏదైతే అనుకుంటామో దాని జన్యు శాతం దాంట్లో ఎంత ఉంది అవన్నీ చూసుకున్నాకే, దాన్ని ఎంపిక చేసుకున్నాకే ఈ వీర్యాన్ని ఆ ఆవుకి ఇవ్వడం జరుగుతుందండి. దాని ద్వారా వచ్చిన దూడని మగదూడని మళ్ళీ మనం పెంచి అది మళ్ళీ సమన్ ఇచ్చే స్టేజ్కి వచ్చినప్పుడు దాన్ని కూడా అన్ని ప్రమాణాలు పాటిస్తూ ఈ దూడకు కూడా అన్ని రకాల టెస్టులు టీబీ జేడి ఐబీఆర్ ఇలాంటి కొన్ని వీర్యం ద్వారా సంక్రమించే వ్యాధులు ఉంటాయి. అలాంటి వ్యాధులు ఏమైనా ఉన్నాయా ఏంటా అని అవి ఏవి లేవు అని నిర్ధారించుకున్న తర్వాతనే దాని నుంచి సెమన్ కలెక్ట్ చేసి దాన్ని నైట్రోజన్ గ్యాస్లో మనం స్టోర్ చేస్తూ స్ట్రాస్లో స్టోర్ చేస్తూ మన ప్రాథమిక పశు వైద్య కేంద్రాలకు అందించబడుతుంది, మన గోపాలమిత్రాలకు కూడా అందించబడుతుంది. దాన్ని కూడా మళ్ళీ మన వాళ్ళు బండి మీద తీసుకొచ్చేటప్పుడు కూడా వాళ్ళ క్యాన్స్లో నైట్రోజన్ గ్యాస్ అనేది ఉంటుంది, -92 డిగ్రీస్లోనే ఆ వీర్యాన్ని అనేది స్టోర్ చేయడం జరుగుతుంది. అలా స్టోర్ చేసిన సమన్ని ఎప్పుడైతే రైతు ఆ పశువుకి చేయించుకోవాలనుకుంటాడో దాని యొక్క అన్ని లక్షణాలు సరిపోతున్నాయా లేదని చూసుకొని, ఎద లక్షణాలు ఉన్నాయా లేదా చూసుకొని అప్పుడే దాన్ని బయటకు తీసి దాన్ని మళ్ళీ పశువు యొక్క లోపల వేడి ఎంత ఉంది, 38 నుంచి 40 డిగ్రీల సెంటీగ్రేడ్ లోపల ఉంటుంది పశువు లోపల, ఆ వేడికి దీన్ని సరిచూగేలా చేసి దాన్ని తాయింగ్ అంటారు చేసి అప్పుడు ఆ వీర్యాన్ని లోడ్ చేసి గన్నలో లోడ్ చేసి ఆ వీర్యాన్ని ఆవు యొక్క జననేంద్రంలో ప్రవేశపెట్టడం జరుగుతుంది.
1: అయితే వీర్యం ఉత్పత్తి చేసే క్రమంలో మన తెలంగాణ రాష్ట్రం కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ ఈ పరిశోధనా స్థానాలు ఎక్కడెక్కడున్నాయి, ఈ ఉత్పత్తి కేంద్రాలు ఎక్కడెక్కడున్నాయి కాస్త వివరించిన ఎడల మన రైతు సోదరులకు అనుకూలంగా ఉంటుంది. వారు ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ పరిశోధన స్థానాలకు ఉత్పత్తి స్థానాలకు వెళ్ళి చక్కటి అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించినట్లయితే అక్కడికి వెళ్తే చక్కటి అవగాహన కూడా వాళ్ళకు కలుగుతుంది. ఆ వివరాలు ఒకసారి తెలియచేయండి.
0: తెలంగాణ ఆంధ్రాలో నుండి FSBC అని ఉంటాయి, ఫ్రోజన్ బుల్ సమ్ స్టేషన్ అని, అక్కడ వీర్యాన్ని అనేది సేకరించడం జరుగుతుంది. అవి వచ్చేసి కామారెడ్డిలో మనకుంది, ఇక్కడ విశాఖపట్నంలో కానీ నంద్యాల కానీ ఇలా ఈ రెండు రాష్ట్రాల్లో ఈ ప్రాంతాల్లో అయితే ఉంది.
1: చెప్పండి, ఇక్కడ ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అయితే ఉత్పత్తి చేసే క్రమంలో వీర్యాన్ని ఉత్పత్తి చేసే క్రమంలో మరి ఎటువంటి జాగ్రత్తలు ఈ శాస్త్రవేత్తలు ముఖ్యంగా మీ పశు వైద్య శాస్త్రవేత్తలు జాగ్రత్తలు తీసుకొని ఈ వీర్యాన్ని ఉత్పత్తి చేస్తారు, వివరించండి.
0: అదే ఇందాక చెప్పుకున్నాం కదా, ఏదైతే మనం దూడని సెలెక్ట్ చేసుకున్నామో ఆ వీర్యాన్ని సేకరించడానికి ఆ దూడకి ఫస్ట్ మనం అన్ని రకాల టెస్టులు అనేది చేస్తామండి. ఏవైనా సంక్రమించే వ్యాధులు దానికి ఉన్నాయా లేదా అనేది చూస్తాం. తర్వాత దాని వీర్యాన్ని సేకరించి దాని వీర్యంలో ఉన్న వీర్యం యాక్టివ్గా ఉందా లేదా, అన్ని స్పెర్మ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, మనం అనుకున్న పర్సంటేజ్ దాంట్లో ఉన్న యాక్టివ్ స్పెర్మ్స్ ఉన్నాయా లేదా, మనం దానికి స్టాండర్డ్ క్వాంటిటీ అది ప్రొడ్యూస్ చేస్తుందా లేదా సెమన్ని, అవన్నీ చూసుకున్నాక దాని టెస్టీస్ అన్ని పరిమాణంలో ఉన్నాయా లేదా, అది మౌంటింగ్ బిహేవియర్ అంటే అది వేరే పశువుల మీదకి ఎలా ఎక్కుతుందా లేదా, అసలు ఇంట్రెస్ట్ చూపిస్తుందా లేదా, ఇవన్నీ చూసుకొని మళ్ళీ దాని తల్లి దాని ఎద్దు తండ్రి ఎద్దు రెండు కూడా పాల్ని కరెక్ట్గా ఎంత కెపాసిటీ

0: కెపాసిటీ వరకు అవి పాలని ప్రొడ్యూస్ చేశాయి, వాటి పెడిగ్రీ అంటారు అన్నమాట. అవన్నీ చూసుకున్నాకే
1: చరిత్ర తల్లిదండ్రి చరిత్ర కూడా మీరు అక్కడ నోట్ చేసుకుంటారు అన్నమాట, రిజిస్టర్ చేసి పెట్టి. తర్వాత
0: దాని ద్వారా అప్పుడు దాన్ని ఒక డమ్మీ యానిమల్ ఉంటుంది, ఆ డమ్మీ యానిమల్ని మనం ఉంచడం ద్వారా ఈ బుల్ని మనం అరెస్ట్ చేస్తాం అనమాట. దానిపైకి ఎక్కేలా చేస్తాం, ఎక్కే చేసిన తర్వాత దాన్ని తీసుకొచ్చి ఆర్టిఫిషియల్ విజయన్ అనేది ఉంటుంది, దాన్ని చాలా స్టెరిలైజ్ చేసి అన్నీ ఉంచుతారు. ఉంచాక ఎప్పుడైతే అది మౌట్ చేస్తుందో ఒక పశు వైద్యుని పర్యవేక్షణలో దాని ద్వారా ఆ శమ్మని కలెక్ట్ చేసి వెంటనే ల్యాబ్కి తీసుకెళ్ళి దాన్ని ప్రాసెస్ చేయడం జరుగుతుంది.
1: మీరు కామారేట్లో ఈ యొక్క వీర్యం ఉత్పత్తి కేంద్రం ఉందన్నారు, ఏ ఏ జాతులు అక్కడ వీర్యాన్ని, ఏ జాతుల వీర్యాన్ని ఉత్పత్తి చేయడం జరుగుతుంది, ఈ సరఫరా కార్యక్రమం ఎలా జరుగుతుంది ఒకసారి?
0: అక్కడ జెర్సీ క్రాస్ బ్రీడ్, హెచ్ఎఫ్ క్రాస్ బ్రీడ్, ముర్రా జాతులకు సంబంధించి వీర్యం
1: ఉత్పత్తి చేస్తున్నారు. మరి ఇక్కడ ఉత్పత్తి చేసినటువంటి వీర్యాన్ని ఏ విధంగా సరఫరా చేస్తున్నారు? ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో అనేక ప్రాథమిక వైద్యశాలలు ఉన్నాయి, ఈ ప్రాథమిక వైద్యశాలల ద్వారా అందించడానికి గోపాలమిత్రులు కూడా అక్కడ అందుబాటులో ఉన్నారు. మరి ఈ పద్ధతి, ఈ ప్రాసెస్ ఏ విధంగా కొనసాగుతుంది? ఈ కార్యక్రమం ఈ యొక్క వీర్యాన్ని, ఎద్దు యొక్క వీర్యాన్ని ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశం తీసుకుపోవాలంటే కూడా చాలా కష్టతరమైనటువంటి పద్ధతి కదా. మళ్ళీ ప్రభుత్వం ఏమైనా ఏర్పాటు చేసిందా, ఎటువంటి ఏర్పాటు చేసింది, ఆ వివరాలు కాస్త మన రైతు సోదరులకు అవగాహన కోసం తెలియచేయండి.
0: ఇదంతా చాలా ఖర్చుతో కూడుకున్న పదం అండి, అందుకే మనకి వీర్యం కూడా మనకు వచ్చే డోర్ స్టెప్ ఏదైతే చేస్తారో అది చాలా సబ్సిడీకి మనకి అందించడం జరుగుతుంది. దీనికి గవర్నమెంట్ కూడా తనపై భారాన్ని మోస్తుంది. దీంట్లో ఏంటంటే ఫస్ట్ సమ్మన్ కలెక్ట్ చేసిన వెంటనే తీసుకెళ్ళి వెంటనే దాన్ని శీతలీకరణ గదిలోకి తీసుకెళ్ళి దాంట్లో కావాల్సిన శాంపుల్ తీసుకొని మిగతాదంతా దాంట్లో వాల్యూమ్ ఎక్స్పెండర్, అంటే మనం ఆ సమ్మన్ని ఎక్కువగా మనం ఎక్కువ పశువులకి ఇవ్వడానికి ఇచ్చేయాలి కాబట్టి దాన్ని వాల్యూమ్ పెంచాలి. వాల్యూమ్ పెంచడానికి చేసిన తర్వాత వెంటనే దాన్ని స్ట్రాస్లోకి ఎక్కించి -92 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర మన లిక్విడ్ నైట్రోజన్లో అనేది స్టోర్ చేయబడుతుంది. ఇంకెక్కడ ఈ ప్రాసెస్లో అంతా లిక్విడ్ నైట్రోజన్ మళ్ళీ పశువుకి లోపల డిపాజిట్ చేసేటప్పుడు తప్ప అప్పటి వరకు అంతా కూడా సమను మన లిక్విడ్ నైట్రోజన్ గ్యాస్లోనే ఉంటుంది.
1: అదే ముఖ్యంగా లిక్విడ్ నైట్రోజన్ గ్యాస్ ద్వారా భద్రపరుస్తారు, శీతలీకరిస్తారని మీరు చక్కగా వివరిస్తున్నారు, బాగుంది. తర్వాత మన రైతు సోదరులు మన లైన్లో ఉన్నారు, వారిని ఆహ్వానించి వారి ప్రశ్న ఏంటో మీరు, వారి ప్రశ్న విన్న తర్వాత మీరు చక్కటి సమాధానం కూడా ఇవ్వండి. నమస్కారం అండి, రైతు సోదరులు పేరు చెప్పండి, ఎక్కడుండి మాట్లాడుతున్నారు? సారు కిరణ్ కుమార్ గారు ఉన్నాడు, మీ ప్రశ్న అడగండి.
2: నమస్తే
0: సార్.
2: నమస్తే.
1: అయ్యా రైతు సోదరులకు నమస్కారం, మీ పేరు చెప్పండి, ఎక్కడుండి మాట్లాడండి అని అడిగాను నేను. మీ పేరు చెప్పండి, ఊరు చెప్పండి. ఏమో
2: సమాధానం కావాలి.
1: నేను చెప్పేది అర్థం, నా ప్రశ్న నీకు అర్థం కావట్లేదా?
2: కాదు.
1: మీ పేరు చెప్పండి, ప్రశ్న అడగండి. అయితే
0: చేస్తారండి, అవసరమైనప్పుడు పశు వైద్యుడు దాన్ని నిర్ధారించి ఇంకా పశువుకి తల్లికి కానీ దాంట్లో ఉన్న దూడకు కానీ ఎటువంటి ప్రమాదమైన ఉంది, ఇంకా అది మనం సాధారణ పద్ధతిలో మనం దాన్ని బయటికి తీసుకురాలేమో అని నిర్ధారించుకున్న తర్వాత సిజేరియన్ అనేది చేస్తారండి. చెప్పండి.
1: గట్టిగా అడగండి, గట్టిగా మాట్లాడండి.
2: ఇప్పుడు ముసలి గేదెలు కానీ ముసలి ఆవులు కూడా సంతానం అవుతుందా సార్?
0: అది మీకు వచ్చిన సైకిల్స్ బట్టి ఉంటుందండి, మీరే చెప్తున్న ముసలిది అని అది ఎదకు వస్తుందా లేదా అని మనం నిర్ధారించుకున్న తర్వాతే దానికి ఉన్న హెల్త్ కండిషన్ బట్టి మనం సమన్ చేయడం అనేది జరుగుతుంది.
1: సరే, రైతు సోదరులు వారి పేరు తెలియచేయకుండా ప్రశ్న అడిగారు, అయినా చక్కటి సమాధానం మీరు రైతు సోదరులకు తెలియజేశారు, సంతోషం. తర్వాత ఈ ఎటువంటి ఈ యొక్క విత్తన ఉత్పత్తి సందర్భంలో వీర్యాన్ని కృత్రిమ గర్భధారణ జరిగిన తర్వాత, వీర్యం ద్వారా కృత్రిమ గర్భధారణ చేసిన తర్వాత పశు

0: ఏ విధంగా మనం సంరక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది? ప్రతి రైతు సోదరులు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా ఈ మధ్యకాలంలో పాల ఉత్పత్తి కోసం మీరు అన్నట్టుగా సహివాలు, జెర్సీ, హెచ్ఎఫ్ ఇటువంటి ఆవుల్లో ఈ యొక్క జాతులను పెంచుతూ ఉన్నారు రైతులు, అదే గేదెలు అయితే ముర్రా జాతి పెంచుతున్నారు. ఒకసారి ఈ యొక్క కృత్రిమ గర్భధారణ జరిగిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే రైతులకు చక్కటి అది గేదె కానీ పశు కానీ కానిపోయిన తర్వాత చక్కటి పాల ఉత్పత్తి ఇస్తుంది? వివరించండి.
1: ముఖ్యంగా సంవత్సరానికి ఒక దూడ అని మనం అనుకుంటే, సంవత్సరానికి ఒక దూడ పుట్టాలి అని మనం అనుకుంటే ఈయన మొదటి దీనికి హీట్ని కానీ విడిచిపెట్టేస్తే, ఎదకొచ్చిన సందర్భంలో వదిలేస్తే రెండో ఎదకి, మొదటి ఎదలో కూడా చేసుకుంటే మంచిదే, కానీ కొన్నిసార్లు యూట్రస్ సరిగ్గా ఇన్వ్యూలేటై అవ్వకపోవడం వల్ల ఏమైనా డిశ్చార్జెస్ ఉంటే తప్ప, లేకపోతే వచ్చే ఇవి తీగలు ఏవైనా ఉన్నాయి నీట్గా ఉంటే మొదటి దానికి కూడా చేసుకున్నా మంచిది. చేసుకుంటే ఏమవుతుందంటే అక్కడికి మనకి ఆరు నెలల నుంచి 7 నెలలు కానీ మనం తీసుకోగలిగితే, అప్పుడు కానీ పాలు ఒక 60 రోజులు కానీ మనం ఆపుకుంటే అప్పుడు పశువు తన శరీరాన్ని మళ్ళీ వృద్ధి చేసుకుంటుంది అన్నమాట. పాలు అనేది ప్రొడక్షన్ అవుతున్న కొలది పశువు తన దాంట్లో నిల్వ ఉంచుకున్నదంతా దాంట్లోకి మనకి విడిచిపెడుతుంటుంది. అప్పుడు ఆ 60 రోజులు మనం గ్యాప్ ఇవ్వడం అనేది ఏం జరుగుతుంది అంటే, మళ్ళీ పశువుని మళ్ళీ ప్రొడక్షన్కి మళ్ళీ దాని బిడ్డకి పాలు ఇవ్వడానికి కోసమని దాని శరీరాన్ని తయారు చేసుకుంటుంది. ఆ విధంగా దానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే, మళ్ళీ రీప్రొడక్షన్ అనేది లగ్జరీస్ ప్రాసెస్, అంటే మళ్ళీ అది కన్సీవ్ అవ్వాలి అని అంటే మనకి అంత సవ్యంగా ఉండాలి. మీరు ముందు 1-2 ఎదలు కానీ వదిలేసినట్టయితే ఇప్పటికే ప్రొడక్షన్ అనేది ఇంకా ఎక్కువ అయిపోయి అప్పుడు పశువు అంతా ప్రొడక్షన్ మీదకి వెళ్ళిపోయి మీకేంటంటే మళ్ళీ కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ తగ్గుతుంటూ పోతాయి. ఎందుకంటే తనకున్న రీసోర్స్ అన్ని పాల ఉత్పత్తికి వాడేస్తుంది, దాని శిక్షణ అంతా అక్కడే వెచ్చిస్తుంది. దాని యొక్క మళ్ళీ సంక్రమించి మళ్ళీ ఇంకొక బిడ్డని మళ్ళీ తయారు చేసుకోవడానికి దాని దగ్గర తక్కువ రిజర్వ్స్ ఉంటాయి అన్నమాట. దానివల్ల కూడా మీకు అది ఎదలు ఛాన్సెస్ తగ్గే ఛాన్స్ ఉంటుంది.
0: ఇటువంటి సందర్భంలో రైతులు చాలా జాగ్రత్త వహించాలంటారు, ఎందుకంటే ఏదో వచ్చిన వెంటనే మనం అది కట్టేటట్టుగా మనం జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. అదే 2 నెలల వరకు పాలు పితకకుండా ఉండాలి కూడా అంటున్నారు, ఆ తర్వాత పితుకోవచ్చు అంటారా? మరి
1: తర్వాత మళ్ళీ కన్సీవ్ అయిపోతుంది, 7 నెలలు కానీ ఆపేమంటే
0: కన్సీవ్ అయిపోయింది, మళ్ళీ ఎదగట్టిన తర్వాత మీరు పాలు రైతులు పితుకోవచ్చాడా లేకపోతే ఆఫ్ చేయాలంటారా?
1: అంటే మళ్ళీ కన్సీవ్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది.
0: ఒకసారి కట్టిన తర్వాత పాలు పితుకోవచ్చు,
1: పాలు పితుక్కోవచ్చు, 7 నెలల వరకు పితుకోవచ్చు, ఇంకా 2 నెలలు ఇంకా మళ్ళీ అనేటప్పుడు మనం మాని.
0: సరే, ఈ విధంగా అయితే చాలా లాభదాయకంగానే ఉంది రైతులకైతే. మీరు అన్నది ఏంటంటే 2 నెలలు జాగ్రత్త ఉండాలా, ఇది పశువు కట్టినప్పుడు ఈ యొక్క కృత్రిమ గర్భధారణ చేసినప్పుడు అనేది చక్కగా తెలియజేస్తున్నారు, బాగుంది. మరి ఈ మన ప్రభుత్వం ద్వారా ఎటువంటి ఈ యొక్క కృత్రిమ గర్భధారణ కార్యక్రమం జరుగుతుంది? ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో మన కేంద్ర ప్రభుత్వం గోపాల మిత్రులను నియమించి వాళ్ళ ద్వారా ప్రాథమిక పశు వైద్యశాల నుండి గ్రామంలోకి వెళ్ళడం, అక్కడ ఏదైనా పశువులు ఎదకొచ్చే సందర్భంలో వాళ్ళు ఈ కృత్రిమ గర్భధారణ కూడా చేస్తున్నటువంటి సందర్భం ఇప్పుడు, మరి రైతులు ఏ విధంగా సహకరించాలి, ఈ యొక్క కార్యక్రమం ఎలా జరుగుతుందంటారు?
1: ముఖ్యంగా దగ్గర ఉన్న పశు వైద్య కేంద్రానికి వెళ్ళొచ్చండి, లేదు దూరం ఉన్న ఎడల మీ సమీపంలో ఉన్న గోపాలమిత్రుని మీరు సంప్రదించినా కూడా తను సరైన ఎదుంటే అని నిర్ధారించుకొని మీ ఇంటి దగ్గరే డోర్ స్టెప్ అనేది, డోర్ స్టెప్లోనే ఈ కృత్రిమ గర్భధారణ అనేది చేయడం జరుగుతుంది. ఇంకా ఈ కృత్రిమ గర్భధారణలో ఇప్పుడు ఇంకా వచ్చిన ఏంటంటే 90% వరకు ఆడదూడ పుట్టేలాగా సెక్స్డ్ సెమన్ అలాంటివి కూడా ఇంకా మనకు అందుబాటులోకి వచ్చాయి. కొంచెం అది కూడా కాస్ట్లీ అయినప్పటికీ గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చి మనకు తక్కువ రేటుగా మనకి ఇవ్వడానికి కూడా మనకి ముందుకు వస్తుంది. దాంట్లో ఏదైనా 90% వరకు మనం ఆడదూడే మనకి పుట్టేలా కూడా ఇప్పుడు చేయడం జరుగుతుంది. ఇలాంటివి ఎన్నో ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ వారి తరఫున చేయడం జరుగుతుంది. ఇవన్నీ మనం మన అవగాహన తెచ్చుకొని మనం సద్వినియోగించుకోవాలండి.
0: అయితే ఈ ఒక్కసారి ఈ కృత్రిమ గర్భధారణ దాల్చిన తర్వాత, అంటే ఎద కట్టిన తర్వాత ఈ పశువును ప్రత్యేకంగా శ్రద్ధ వహించి ఏమైనా జాగ్రత్త

0: పాటించాలా, ఎటువంటి దాన ఇవ్వాలి, ఎటువంటి గడ్డిని ఇవ్వాలి, ఇటువంటివి ఏమైనా నియమాలు ఉన్నాయా? ఒకవేళ నియమాలు ఉంటే మన రైతు సోదరులకు తెలియచేయండి.
1: తప్పకుండా అండి. ముఖ్యంగా ఖనిజాలు, ఖనిజాల్లోకి వస్తే కాల్షియం. కాల్షియం అనేది మనం లాస్ట్ ట్రైమిస్టర్ అంటే ఇంకా ఈయన ముందు 3 నెలలు మాత్రం మనం కాల్షియంని నోటి ద్వారా కానీ దానా ద్వారా కానీ మనం ఇవ్వకూడదండి. అంతకుముందు వరకు మనం రెగ్యులర్గా కూడా ఇచ్చుకోవచ్చు, మినరల్ మిక్చర్ ద్వారా కానీ ద్వారా కానీ ఇవ్వచ్చు. లాస్ట్ 3 మంత్స్లో కానీ అది ఒకటి
0: ఆపుకోవాలి.
1: దానా ద్వారా మనం మినరల్ మిక్చర్స్ ఉంటాయి, రోజుకి 50 నుంచి 100 గ్రాముల వరకు మనం ఒక పశువుకి అందించవచ్చు. అలాగే పచ్చగడ్డి మళ్ళీ పెరుగుతున్న దాన్ని బట్టి ఇప్పుడు 5 నెలలు 3 నెలలు 4 నెలల వరకు పర్వాలేదు. 5 నెలల నుంచి లోపల ఉన్న దూడ కూడా సైజ్ పెరుగుతుంది, కాబట్టి లోపల ఉన్న పొట్ట పైన అది ఒత్తిడి అనేది ఎక్కువ పెరుగుతుంది, అప్పుడు పొట్ట సైజ్ అనేది తగ్గుతుంది. కాబట్టి అది కూడా మనం గమనించి ఈ దానా అనేది మనం డివైడ్ చేసుకోవాలి. రోజు 2 సార్లు పెడితే ఇప్పుడు 3 నుంచి 4 సార్లు పెట్టాలి. అదే దానా తక్కువ తక్కువగా ఎక్కువ టైమ్స్ పెట్టేలా చూసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఈ బిడ్డ లోపల పెరిగే బిడ్డ దీని ప్రెషర్కి ఎక్కువైనప్పుడు మళ్ళీ ఆ బ్లోటింగ్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాంటివి చిన్న చిన్న కొన్ని ఉంచుకోవాలి. ఇంకోటి ఏంటంటే సరైన మినరల్ మిక్చర్ అనేది వాడాలి. వాడడం వల్ల మనం మెయ్య వేసిందంట, అంటే కొన్ని ఏరియాలో జననేంద్రం బయటకు వచ్చేసి అలాంటి వాటిని మనం అరికట్టవచ్చు. పశువుకి సరైన అలా ఒకే దగ్గర కూర్చోబెట్టకుండా కొంచెం ఇటు అటు కొంచెం తిప్పుతూ ఉంటే దాని ప్రసవించేటప్పుడు దానికి ఈజీగా అయ్యేలా అలాంటి జాగ్రత్తలు కూడా తీసుకోవచ్చు. ఏదైనా పచ్చగడ్డి దాన అన్ని సమపాల్లో మనం ఇవ్వగలిగితే మనం మంచి దూడని పొంది మంచి పాల ఉత్పత్తిని మనం పొందవచ్చు.
0: చాలా చక్కగా మీరు వివరించారు. అయితే మరి గొర్రెలు మేకలలో ఈ యొక్క మేలుజాతి సంపదను వృద్ధి చేసుకోవాలంటే మరి ఎటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం నిర్వహిస్తుంది? ఏ విధంగా మీరు ఈ యొక్క ఉత్పత్తి చేసేందుకు మన చక్కటి సలహాలు ఈ పశు పోషకులకు పశు పాలకులు తెలియజేస్తారు చెప్పండి.
1: సన్నజీవాల్లో మనకి డివార్మింగ్ అనేది చేస్తాం, నట్ల నివారణ మందులు అనేది ప్రతి 6 నెలలకు ఒకసారి ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్ తరఫున. మళ్ళీ సీజన్ వైజ్ అన్ని టీకాలని కూడా గవర్నమెంట్ అందిస్తుంది, పీపీఆర్ కానీ ఈటీ కానీ ఇలాంటి వ్యాక్సిన్స్ కూడా అందించడం జరుగుతుంది.
0: మరి మాంస వృద్ధికి ఏ జాతులు అయితే బాగుంటాయి, గొర్రెలు మేకలు అటువంటివి మీకు ఉదాహరణగా మన రైతులకు చెప్పండి.
1: మన దగ్గరలో మనం అనుకుంటే నెల్లూరు జడిపి బ్రీడ్ అనేది మనం నెల్లూరు బ్రౌన్ కానీ అది అని కానీ తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి అది సరైన మేత అని మనం ఇచ్చామనుకోండి 9 నెలలకే మనకి 20 నుంచి 25 కేజీల వరకు.
0: నెల్లూరు బ్రీడ్ అంటున్నారు, మరి పొట్టేలు తెచ్చుకొని మందలు కలుపుకోవాలి, ఎట్ట గొర్రెలు తెచ్చుకోవాలి?
1: మీకు ఇబ్బంది అంటే గొర్రెలు తీసుకొచ్చినా పర్వాలేదు, పొట్టేలను కానీ తక్కువ ఖర్చుతో మీరు చేసుకోవాలనుకుంటే పొట్టేలను తీసుకొచ్చి మందులో కలుపుకోవడం కూడా చాలా మంచిదేనండి.
0: మందలు అంటే ఎన్ని గొర్రెలకు ఎన్ని పొట్టేలు మనం మందలు కలపాలి?
1: ఒక 100-200 నుంచి ఉన్న ఒక 500 ఉన్న మందకి 1 నుంచి 2 పొట్టేళ్ళు అయితే సరిపోతుంది.
0: 2 పొట్టేళ్ళు మందలు కలుపుకొని దాని యొక్క వృద్ధి చేసుకోవచ్చు అంటారు. మరి ఇటువంటిప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మన పశు వైద్యాధికారి అన్న సలహాలు తీసుకోవాలంటారా?
1: ఈ పొట్టేల్ని మనం తీసుకొచ్చినప్పుడు కానీ ఆ పొట్టేల్ని మనం కొన్నప్పుడు కానీ అది కరెక్ట్గా ఆ జన్యు శాతం ఆ బ్రీడ్కి సంబంధించిందా కాదా అనేది నిర్ధారించుకొని దానికి ఏమైనా వ్యాధులు ఉన్నాయా లేదా అని ముందే మనం చెక్ చేయించుకొని తీసుకుంటే మంచిది. ఎందుకంటే వేరే దగ్గర నుంచి తీసుకొచ్చినప్పుడు అక్కడ ఏమైనా ఉంటే అంటువ్యాధులు మళ్ళీ మందులకు సంక్రమించి మళ్ళీ మందులో ఉన్న పశువులన్నీ ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి
0: సరైనటువంటి ఉత్పత్తి జరగదు కనుక జాగ్రత్త తీసుకోవాలంటారు. మరి అక్కడ వీలు కానప్పుడు మన దగ్గర ఉన్నటువంటి పశు వైద్యశాల సిబ్బంది కానీ పశు వైద్యాధికారి ఉంటారు కదా, వారిని సంప్రదించడం మంచిదంటారా?
1: మంచిదేనండి, ఎందుకంటే వాళ్ళకి అన్ని విధాల అవగాహన ఉంటుంది కాబట్టి మన మందికి ఏంటి కరెక్ట్ ఏ విధంగా మనకి చేస్తే మంచి జరుగుతుంది అనేది వాళ్ళు చూసి మీకు అన్ని రకాల సలహాలు సూచనలు అందిస్తారు.
0: చాలా చక్కటి వివరాలు. మేలుజాతి పశు సంపద వృద్ధిలో కృత్రిమ గర్భధారణ ఆవశ్యకత గురించి తెలియజేస్తూ ఈ మేలుజాతి పశువులను మనం ఈ యొక్క కృత్రిమ గర్భధారణ కోసం వీర్య ఉత్పత్తి ద్వారా చేసినటువంటి వీర్యాన్ని ఈ యొక్క ఆవులకు కానీ గేదెలకు కానీ ఇవ్వడం వల్ల చక్కటి ఉత్పత్తి జరిగి చక్కటి పాల ఉత్పత్తి కూడా జరగడం వల్ల రైతులకు చక్కటి ఆదాయం కూడా లభిస్తుందని వివరాలు తెలియజేశారు. ధన్యవాదాలు కిరణ్ కుమార్ గారు.

0: ఆకాశవాణి ప్రకటించిన అంశం వెంటనే.
1: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ గురించి పరిచయాలతో కూర్చిన కార్యక్రమం వింటారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.
2: దేశంలో పేదరికాన్ని రూపుమాపడానికి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకాన్ని 2011 సంవత్సరంలో అమల్లోకి తెచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధిపై దృష్టి సారించి పేదరికాన్ని నిర్మూలించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. 1999లో ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పునరుద్ధరణ తర్వాత గ్రామీణాభివృద్ధి శాఖ పేదల స్వయం ఉపాధిపై దృష్టి సారిస్తూ స్వర్ణ జయంతి గ్రామీణ్ స్వరాజ్ యోజన కార్యక్రమాన్ని ప్రారంభించింది. స్వర్ణ జయంతి గ్రామీణ్ స్వరాజ్ యోజన కార్యక్రమానికి నూతన రూపమే నేషనల్ లైవ్లీవుడ్ మిషన్. ప్రపంచంలోనే పేదల జీవనోపాధి కోసం ప్రారంభించిన అతిపెద్ద కార్యక్రమాలలో ఇది ఒకటి. దీనికి ప్రపంచ బ్యాంకు మద్దతు కూడా ఉంది. అంతేకాదు $1 బిలియన్ ఆర్థిక సహాయంగా అప్పుగా ఇచ్చింది కూడా. గ్రామాల్లో స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేసి వారు ఉమ్మడిగా ఏదైనా వ్యాపారం ప్రారంభించడానికి బ్యాంకుల ద్వారా సహాయం అందిస్తారు. దీని ద్వారా వ్యక్తిగతంగా ఏదైనా వ్యాపారం ప్రారంభించిన వారికి కూడా అవసరమైన ఆర్థిక సహాయంతో పాటు ఆయా రంగాల్లో రాణించడానికి అవసరమైన నైపుణ్యాన్ని అందించేందుకు దోహదపడుతుంది ఇది. ఈ పథకం కింద పేదల జీవనోపాధి కల్పనకు అవసరమైన జ్ఞానాన్ని, నైపుణ్యాభివృద్ధిని, మార్కెటింగ్ మెలకువలు, రుణ సదుపాయాన్ని కల్పిస్తారు. ఈ జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్లో భాగంగా గ్రామాలలో గ్రామ సమాఖ్యలను ఏర్పాటు చేసి తద్వారా గ్రామీణులకు ఆర్థికంగా, అదేవిధంగా వివిధ రంగాలలో శిక్షణ ఇస్తూ వారి అభివృద్ధికి తోడ్పడుతుందంటున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడిషనల్ డిఆర్డీఓ నీలయ్య గారు.
3: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ భద్రాద్రి కొత్తగూడెం తరఫున స్వయం సహాయక బృందాలను సమీకరించడం, ఆర్గనైజ్ చేయడము, వాళ్ళకి కావలసిన నైపుణ్యాలను, శిక్షణను అందించడము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ప్రత్యేకించి గిరిజన మహిళలు 22 మండలాలు ఉన్నాయి అందులో మాకు. సో 22 మండలాల్లో మేము 18,533 స్వయం సహాయక సంఘాలను ఇక్కడ సమీకరించడం జరిగింది. అందులో ఒక 181,808 మంది సభ్యులు సంఘటితమయ్యారు. అలాగే మాకు ఒక 900 గ్రామ సమాఖ్యలు అంటూ ఉన్నాయి. అంటే గ్రామ సమాఖ్యలు అంటే 10 మంది సభ్యులు గల చిన్న స్వయం సహాయక సంఘాలందరూ ఆ గ్రామ పరిధిలో ఒక గ్రామస్థాయి ఫెడరేషన్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంటది. అది గ్రామ సమాఖ్యగా మేము నిర్వర్తించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ముఖ్యంగా మేము చేపట్టే కార్యక్రమాలు ఏంటంటే ఈ మహిళా స్వయం సహాయక బృందంలో మేము వీళ్ళకి అంటే ఈ ఏదైతే మన ఫండమెంటల్స్, స్వయం సహాయక సంఘాల కట్టుబాట్లు, వాళ్ళ యొక్క ప్రోటోకాల్స్, వాళ్ళ పుస్తక నిర్వహణ, వాళ్ళ ఆర్థిక యాజమాన్యం మరియు ఆర్థిక క్రమశిక్షణ పైన మేము వాళ్ళకు శిక్షణ అందించడం జరుగుతుంటది. అలాగే వాళ్ళకు ఆర్థిక అక్షరాస్యత పైన, అలాగే నైపుణ్యాలు పెంపొందించే దిశ వైపు, లింకేజెస్ ని ఎట్లా పొందుకోవాలి, బ్యాంక్ లింకేజ్ కావచ్చు, శ్రీనిధి కావచ్చు, ఇతరత్ర డిఎన్ఆర్ఎల్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ నుంచి అందుకోవాల్సిన వారి యొక్క పథకాల వైపు మేము ప్రతి గ్రామ సంఘ సమావేశంలో ప్రతి నెల చర్చించడం జరుగుతుంటది. వాళ్ళకి అవగాహన పరచడం జరుగుతుంటది. వాళ్ళలో ఆలోచనను రేకెత్తిస్తూ లబ్ధిదారులను సంఘటితంగా గ్రామ స్థాయిలోనే గ్రామ సభల ద్వారా, గ్రామ సంఘం ద్వారానే ఎంపిక చేయడం జరుగుతుంటది. ముఖ్యంగా ఎంపిక చేసుకునేటప్పుడు వాళ్ళు ముఖ్యమైన పద్ధతుల్ని పాటించాల్సి ఉంటది. నిరుపేదలు నిజంగా ఎవరైతే అవసరాలకు మనకు ఉన్నారో అందుబాటులో వారిని తీసుకోవడం జరుగుతుంటది. మొట్టమొదటిగా వాళ్లకు ఆర్థిక అక్షరాస్యత, ఆలోచన నైపుణ్యాలు పెంపొందించే దిశ వైపు కూడా చేస్తుంటూ వాళ్లకు లింకేజెస్, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్, ఆర్థిక పరమైన లింకేజ్ లో భాగంగా బ్యాంక్ లింకేజ్ అనేది చాలా చక్కటి కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతుంటది. ఎస్హెచ్జి ఫైనాన్స్ అంటాము, మనకు యాన్యువల్ టార్గెట్స్ ఇవ్వడం జరుగుతుంటుంటది. ఎస్హెచ్జి ఫైనాన్స్ యాన్యువల్ టార్గెట్స్ లో భాగంగా 16,115 సంఘాలకు మనకు అవకాశం ఉన్నది. నూతనంగా ఇప్పుడు మనం చేపట్టిన కార్యక్రమం ఏంటంటే ముఖ్యంగా స్వయం సహాయక బృంద సభ్యులలో మనము చిన్న చిన్న ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కింద వాళ్లకు చిన్న చిన్న కుటీర పరిశ్రమలు, బిజినెస్ కి సంబంధించిన వాటిలో మేము వాళ్లకు బిజినెస్ ప్లాన్స్ ప్రమోట్ చేస్తూ వాళ్ళకి కావలసిన నైపుణ్యాలను, మార్కెట్ లింకేజ్ ని, తర్వాత వాళ్ళకి శిక్షణను అందిస్తూ మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతున్నది. సో ఇందులో భాగంగా ఇప్పటి వరకు ఇక్కడ మేము చేపట్టిన ఈ యూనిట్స్ అన్నిటికీ మనం శ్రీనిధి, బ్యాంక్ లింకేజ్, ఇతర సిఎఫ్ ద్వారా 50,000 నుండి 3,00,000 వరకు పెట్టుబడులను సమీకరించడం జరిగింది. ఈ 1425 యూనిట్స్ ముఖ్యంగా ఇందులో చాలా వరకు చిన్న చిన్న బిజినెస్ డెవలప్మెంట్

0: డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి, అంటే కిరాణా సామాన్లకు సంబంధించి ఫ్యాన్సీ స్టాల్ అక్కడ ఎగ్జిస్టెడ్. ఇక్కడ గ్రామస్థాయిలో ఏదైతే మంచి డిమాండ్ ఉంటుందో వాటిపైన పెట్టుబడులు పెట్టడం జరిగింది. కిరాణా షాప్స్, జ్యూస్ సెంటర్స్, జ్యూస్ పార్లర్స్, తర్వాత ఈ బ్యాంగిల్స్, ఫ్యాన్సీ సెంటర్స్, తర్వాత సీరలు, క్లాత్ సెంటర్స్, అటువంటి ఎక్కువ మటుకు ఈ కిరాణా నిత్యావసర సరుకుల పైన బాగా అక్కడ మనకు బాగా ఆధారపడి ఉన్న వాళ్ళు చేయడం జరిగింది. దీన్ని జియో ట్యాగింగ్ కూడా చేయడం జరిగింది. సో ఇది పూర్తి స్థాయిలో అసెట్స్ కూడా అక్కడ నమోదు చేయడం జరిగింది. అంటే ఆస్తుల్ని కూడా కొనుగోలు చేయడం జరిగింది వాళ్ళ సొంత యాజమాన్యంలో. అంటే కనీసం వారికి నెలకు ఒక 20 నుంచి 25 వేలు నికరంగా వారికి ఆదాయం వచ్చే విధంగా, ఒక కుటుంబానికి దానిపైన లబ్ధి పొందే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఇది డిఎన్ఆర్ఎల్ఎం లో భాగంగా అంటే ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కింద చేపట్టిన కార్యక్రమం, చాలా చక్కగా జరుగుతున్నది. సో ఈ భాగంగా ఇక్కడ చక్కగా ఇప్పుడు మన స్వయం సహాయక సంఘాలు సంఘటితమై ఈ కార్యక్రమాన్ని చేపట్టుకోవడం జరుగుతున్నది. సో ముఖ్యంగా ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఈ ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కింద మంచి మంచి చిన్న చిన్న బిజినెస్ ప్రొడక్షన్స్ ప్లాన్ చేసే దిశ వైపు కూడా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది.
1: ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోని గ్రామ సమాఖ్యాల్లో సభ్యురాలై బ్యాంకుల ద్వారా, గ్రామ సమాఖ్యల ద్వారా రుణ సహాయం పొంది ఆర్థికంగా నిలదొక్కుంటున్న లబ్ధిదారుల అభిప్రాయాలు విందాం.
2: నా పేరు నాగలక్ష్మి అండి. నేను టూయింగ్లేని గ్రామ పంచాయతీలో ఉంటాను. నేను గ్రామ సమాఖ్యలో ఒక సభ్యురాలిని. ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఉంటే మాకు గ్రూప్ లో లోన్ ఇచ్చిళ్ళు. దానివల్ల కొంచెం తీసుకొని కట్టుకోగలిగినాము. ఇంకా ఇస్తానే ఉన్నారు, కట్టుకోగలుగుతున్నాము. దానివల్ల మాకు మంచిగా జరిగింది. మేము ఫస్ట్ గ్రూప్ జాయిన్ అయింది మా టూయింగ్లేని పంచాయతీలోనే. ఒక 10 మంది గ్రూప్ గా చేరినాము. 30 రూపాయలు కూడా కట్టుకోలేని పరిస్థితి అప్పుడు. ఇప్పుడు 100 రూపాయలు కట్టుకోగలుగుతున్నాము. అందులో మాకు పాస్బుక్లు వచ్చినాయి. భార్యకు గాని భర్తకు గాని ఏమన్నా అయినా కూడా, యాక్సిడెంట్లు అయినా కూడా దాంట్లో ఇన్సూరెన్స్ కూడా చేపించిళ్ళు. మా పొదుపును బట్టి 10 మంది కలిసి 5 లక్షలు ఇచ్చిళ్ళు. మనిషికి 50 వేలు తీసుకున్నాం మేము. ఒకరు టైలరింగ్, ఒకరు బ్యూటీ పార్లరు, అట్లా అన్ని ఎవరు పనులు వాళ్ళు చెప్పుకొని తీసుకున్నాము. ఆ పనులు కూడా చేసుకుంటా ఉన్నాం మేము. మాకు ఇప్పుడు దానివల్ల మాకు మంచి జరిగింది, కట్టుకోగలుగుతున్నాము. రోజు రోజు ఆదాయం వస్తుంది, అది నెల నెల కట్టుకోగలుగుతున్నాం. లోన్ తీసుకున్నాక మాకు మంచి జరిగింది, కట్టగలిగే స్తోమత కూడా ఉంది. షాపు డెవలప్ చేసుకున్నాం మేము. అది తీసుకొని ప్రతి నెల వివో వచ్చి మీటింగ్ పెడతాది, 10 మందిని కూర్చోబెట్టి. అందరు ఒక 50 మంది వరకు వస్తారు ఆ మీటింగ్ కి. అందులో ప్రతి నెల 8 తారీఖు లోపలే కట్టుకుంటే మాకు పావలా వడ్డీలు తిరిగి వస్తాయి, అవి కూడా మాకు ఇస్తారు. మేమే కాకుండా మా పంచాయతీలో 30 గ్రూపులు ఉన్నాయి. ఒక్కొక్క గ్రూప్ లో ఒక్కొక్కరు ఏ బిజినెస్ చేసుకోవాలనుకున్నటోళ్ళు డబ్బులు తీసుకొని చేసుకుంటా ఉన్నారు. కొంతమంది కిరాణా షాపు, కొంతమంది టైలరింగ్ షాపు, కొంతమంది బట్టలు అమ్ముకునే టోళ్ళు, బట్టల షాపు ఇంటింటికి తిరిగి అమ్ముతారు. కొంతమంది కటింగ్ షాపులు, చైర్లు కొనుక్కున్నారు. అందులో ఇవన్నీ మేము బాగానే కట్టుకుంటున్నాం. అందులో పొదుపులు కూడా మా మనిషికి ఒక 15 వేలు జామైనాయి, అవి మాకే. ఇదంతా మాకు జాతీయ జీవనోపాధి స్కీమ్ కింద లోన్లు ఇస్తాను. మేము బాగానే కట్టుకోగలుగుతున్నాము. ఆడవాళ్ళకి మిషన్ నేర్పిస్తున్నారు. ఇస్తరాకులు కూడా ఇంట్లో కూర్చొని కుట్టమంటున్నారు, అవి కూడా నేర్పిస్తా ఉన్నారు. వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ వెళ్తే వాళ్ళన్ని బాగానే నేర్పిస్తున్నారు. కొంతమంది వెళ్లారు. లోన్లు కూడా ఇప్పుడు మాకు మనిషికి 70 వేలు వరకు మళ్ళీ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు 7 లక్షలు వచ్చే అవకాశం కూడా ఉంది ఒక గ్రూప్ కి. ఇంకా మంచి కట్టుకుంటే మాకు మంచి వచ్చే అవకాశం ఉంది. వేరే మనం ఏమన్నా తీసుకుంటే బ్యాంక్ లో షూరిటీలు పెట్టి డబ్బులు తీసుకోవాల్సి వస్తుంది. ఇది మాత్రము మనిషి గ్రూప్ లో సభ్యురాలుగా ఉంటే చాలు. అది రెండు విధాలుగా, ఒకటి శ్రీనిధిగా వస్తుంది, బ్యాంకు లోన్ కూడా వస్తుంది. మొత్తం మీద స్కీమ్ అయితే బాగానే ఉంది. ఇది గ్రూప్ లో ఇన్సూరెన్స్ కూడా కట్టిస్తా ఉన్నారు. దీని వల్ల ఏంటంటే ఇంట్లో భార్యకి గాని భర్తకి గాని హఠాత్తుగా ఏదైనా అయినా కూడా దాంట్లో ఇన్సూరెన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ అప్పు కూడా ఎంత ఉందో అంత క్యాన్సిల్ చేస్తారు ఆ సభ్యురాలు. మా గ్రూప్ లో ఒక 2 సభ్యురాలకి అలాంటి డబ్బులు కూడా వచ్చినాయి. భర్తలు చనిపోతే భార్యకి ఇచ్చిళ్ళు. గ్రూప్ లో మంచి కట్టుకుంటే ఈ సమస్య బాగానే ఉంటది.
3: అందరికి నమస్కారం. నా పేరు ఉమామేశ్వర్ అండి. మాది శ్రీ భారతి గ్రూప్. అందులో నేను ఫస్ట్ లీడర్ ని, సంఘమిత్ర వివో. అందులో కూడా మేము ఈసీ మెంబర్స్ అండి. మా దగ్గర ఇక్కడ 30 గ్రూపుల దాకా ఉన్నాయి. మా అన్ని గ్రూపులు కూడా చాలా బాగా నడుస్తుంది. మేము ఏ లోన్ అయితే తీసుకుంటామో, ఏ ఆర్థిక పరిస్థితుల గురించి తీసుకుంటామో, వ్యాపారాలకైతే వ్యాపారాలకి, దేనికైతే దానికి వాడుకుంటాము. ఇక్కడ అంతకుముందు చాలా మందికి అవగాహన లేకపోయింది. ఇప్పుడు మాత్రం ఏ లోన్ తీసుకున్నా గానీ వ్యాపారం చేసుకుని అభివృద్ధి చెందాలని ఫస్ట్ నుండి మేము చెప్తున్నాం. అట్లాగే ఎవరు తీసుకున్నా, కిరాణం కొరకు తీసుకున్న వాళ్ళు కిరాణం, బట్టల వ్యాపారం కోసం బట్టల వ్యాపారం, మిషన్ కుట్టే వాళ్ళు మిషన్ కొరకు, అట్లాగే షాపులు పెట్టుకునే వాళ్ళకు షాపులని, ఇట్లా వాళ్ళ సొంత అభివృద్ధి చేసుకోవడం కొరకు వాళ్ళు వ్యాపారాల నిమిత్తం తీసుకుని మళ్ళీ ప్రతి నెల ఇన్స్టాల్మెంట్ వాళ్ళు 1,04,000 కట్టమంటారు. అట్లానే ఇన్స్టాల్మెంట్ గా చక్కగా కట్టుకుంటే మళ్ళీ సంవత్సరంలో మళ్ళీ సీసీ లోన్ అని ఇస్తారు. అంతేకాకుండా గ్రామ సమాఖ్యలో సభ్యత్వం ఉంటుంది. ఒక గ్రామ సమాఖ్య ఏర్పడతామో, అందులో 30 గ్రూపులు ఉంటాయి. మాకు ఎటువంటి కష్టాలు వచ్చినా, మాకు ఆర్థికమైన ఇబ్బందులు

0: అయినా లేదా ఏదైనా వ్యాపార అభివృద్ధి కొరకైనా 10,000 నుండి 1,00,000 వరకు ఇస్తారు. వ్యాపారం మనం ఏది చూపిస్తే ఆ వ్యాపారం పరంగా గేదెలకైనా గాని వ్యవసాయ పరంగా గాని వ్యాపార పరంగా గాని ఏ రకంగానైనా 1,00,000 ఇస్తారు. అక్కడ కూడా ఇన్స్టాల్మెంట్ ప్రకారంగా చక్కగా కట్టుకుంటే మనకి మళ్ళీ ఏ అవకాశం వచ్చినా మళ్ళీ అక్కడ కూడా ఇస్తారు. అట్లాగే ఆఫీసర్స్ వాళ్ళు ఏదన్నా వచ్చినప్పుడు వాళ్ళు మనకి పిల్లలు చదువుకొని ఉన్నా వాళ్లకు ఉద్యోగ పరంగా గానీ ఏమన్నా శిక్షణలు ఇప్పించి వాళ్ళకి ఎక్కడ ప్లేస్మెంట్స్ ఉంటే అక్కడ ఉద్యోగాలు కూడా ఇస్తారు. అంతేకాకుండా మా యొక్క అభివృద్ధి కొరకు ప్లేట్లు తయారు చేయడం గానీ మిషన్ కుట్టు మిషన్ల వ్యాపారానికి గానీ సెంటర్స్ పెట్టి మిషన్స్ నేర్పించి వాళ్ళకి మిషన్స్ ఇప్పించడం లాంటివి, తర్వాత బ్యాగులు తయారు చేయడం లాంటివి, తర్వాత ఇస్తరాకులు తయారు చేయడం లాంటివి, అలాంటివి కూడా చాలా కార్యక్రమాలు చేశారు డ్వాక్రా తరఫున. ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు చాలా అవగాహన పెరిగింది మహిళలకి అభివృద్ధి చేసుకోవడం ఎట్లా అనేది. డబ్బులను ఇంతకుముందు అప్పుల కోసం దానికోసం ఎదురు తీసుకునేది కానీ ఇప్పుడు అట్లా కాకుండా ఏదైనా ఒక వ్యాపారం కొరకు తీసుకొని అదే వ్యాపారానికి ఉపయోగించి వాళ్ళు డెవలప్ అవుతున్నారు, వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటున్నారు. గ్రామ సమైక్య అంటే గ్రూప్ సభ్యురాలేనండి, గ్రామ సమైక్యలో ఉండేది కూడా గ్రూప్ సభ్యురాలే. ఒక గ్రూప్ వచ్చి 2 లీడర్స్ ఉంటారు, ఆ 2 లీడర్లు కూడా సమైక్యలో ఈసీ మెంబర్ గా ఉంటారు. అందులో 5 లీడర్లను ఎంచుకుంటాం, అధ్యక్షురాలు, కోశాధికారి, కార్యదర్శి, ఉప కార్యదర్శి అని అట్లా 5 ఎన్నుకుంటారు. వాళ్లకు చెక్ పవర్ ఉంటుంది. తర్వాత ఏదన్నా లోన్స్ గానీ ఏమన్నా వచ్చినా అందులో వాళ్ళు మళ్ళీ జెడ్పీసీ అంటే జిల్లా సమైక్యకు కూడా పోయి అక్కడ జరిగే కార్యక్రమాలను తీసుకొచ్చి మళ్ళీ మన సమైక్యలో 6 తారీఖు ఉంటుందండి మాది వివో మీటింగ్ ఆ సమైక్యలో అక్కడ జరిగిన వివరాలన్నీ మళ్ళీ ఇక్కడ సమైక్యలో చెప్తారు. సమైక్యలో ఉన్న 30 గ్రూపుల లీడర్స్ అందరూ రావడానికి కుదరదు కాబట్టి 30 మంది లీడర్స్ 6 తారీఖు అటెండ్ అవుతాం. 6 తారీఖు అటెండ్ అయ్యి మనకేమైనా కావాలి అభివృద్ధి కార్యక్రమాలు గానీ ఏదైనా ఇంత ముందు ఏ పథకం వచ్చినా కూడా జిల్లా సమైక్య నుండి కూడా మనం నిధులు తీసుకొచ్చుకోవచ్చు. తర్వాత మనకి ఏమైనా ఫండ్స్ లాంటివి గానీ పావుల వడ్డీలు ఏ వచ్చినా కూడా సమైక్యకే వస్తాయి. ఫస్ట్ సమైక్య నుండి గ్రూపులకు డిస్ట్రిబ్యూషన్స్ అవుతాయి. సమైక్య బాగుంటే గ్రూపులు కూడా చాలా బాగుంటాయి. అంతేకాకుండా గ్రూప్ లో కొద్ది అమౌంట్ ఉండి సమైక్యలో ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు. శ్రీనిధి ద్వారా గానీ ఆర్ఎంకే ద్వారా గానీ ఇంకా చాలా ఫండ్స్ వస్తాయి అందులో సమైక్యలో. సమైక్యకి జిల్లా సమైక్య నుండి వస్తాయండి, జిల్లా సమైక్య నుండి మండల అట్లా పైనుండి వస్తా ఉంటాయి. అట్లాగే గ్రూపులలో సమైక్య కూడా ప్రతి నెల డబ్బులు కడుతూ ఉండాలి ఇన్స్టాల్మెంట్ లాగా. అక్కడ కూడా మనకి వివోలో పొదుపులు కట్టుకుంటాం. ఆ పొదుపు డబ్బులు కూడా మనకి అత్యవసర పరిస్థితి జ్వరాలు గానీ ఏదైనా ఆరోగ్య పరిస్థితి రాగానే వెంటనే మన సమైక్య నుండి కూడా తీసుకొని మన సమైక్య ద్వారా మనం ఉపయోగించుకోవచ్చు. గ్రూపులకు కూడా ఫండ్ కావాలంటే సమైక్య నుండి కూడా మనకి ఆర్ఎంకే ద్వారా గానీ శ్రీనిధి ద్వారా గానీ ఇంకా వేరే ఏటువంటి పిల్లల స్కాలర్షిప్ లాంటి గానీ ఇన్సూరెన్స్ లాంటి గానీ అన్ని కూడా సమైక్య ద్వారా మనకి చేరుస్తారు. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద వస్తాయి గ్రామ సమైక్యలన్నీ. గ్రామంలో ఉంటాం కాబట్టి గ్రామ సమైక్య అని కూడా అంటాము. గ్రామంలో ఉన్న వాళ్ళు పేదోళ్ళు నిరుపేద వాళ్ళు ఉంటారు, చేతితోటి వర్కులు చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి సమైక్య ద్వారా ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసుకుని ఒక టీం పెట్టుకోవచ్చు. అలాంటి ఫండ్ కూడా మనకు అలా ఇస్తారు ఇక్కడ సమైక్యలో. ఒక్కొక్క గ్రూప్ కి ఇప్పుడు 7 లక్షలు బ్యాంక్ ద్వారా వస్తుందండి, సమైక్య ద్వారా కూడా 5 లక్షల వరకు ఇవ్వగలుగుతారు. మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం ఒక 5 ఇచ్చారనుకో మళ్ళీ నెక్స్ట్ 5 ఇస్తారు, అట్లా ఇస్తూనే ఉంటారు. అంతేగాని ఇప్పుడు ఈ 1,00,000 ఇచ్చాము కదా అని దీనికి అయిపోవడం ఏముండదు. ఈ సభ్యురాలకి ఈ సంవత్సరం ఇస్తే మళ్ళీ నెక్స్ట్ 5 సభ్యురాలకు మళ్ళీ ఇస్తారు, మళ్ళీ 5 సభ్యులకు మళ్ళీ మధ్యలో ఏదైనా ఆపద వస్తే ఇస్తారు. మనకు అవసరాన్ని బట్టి తీసుకోవచ్చు. ఆర్థిక పరిస్థితులన్నీ మెరుగుపరచుకోవచ్చు అండి సమైక్య ద్వారా. చాలా మందికి ఉపయోగాలు ఉన్నాయండి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకుంటున్నారు, పిల్లలను చదివించుకోగలుగుతున్నారు. మా వారు అంత ముందు ఆటో వేసేవారు, ఆటో ఫీల్డ్ బాగోలేదనేసి బట్టల వ్యాపారం చేసాం. బట్టల వ్యాపారంలో ఫస్ట్ గా మేము ఒక 10,000 నుండి స్టార్ట్ చేసాం. ఇప్పుడు 1,00,000 వరకు లోన్ ఇస్తున్నారు, 1,00,000 వరకు ఫండ్ తీసుకుంటున్నాం, కడుతున్నాం. మళ్ళీ మనకు అవసరమైనప్పుడు మళ్ళీ ఇస్తారండి వాళ్ళు. మేము ఇంత ముందు ఇక్కడిక్కడ ఖరీదు చేసేది ఇప్పుడు సూరత్, హైదరాబాద్ అట్లా ఖరీదు కూడా చేయగలుగుతున్నాము. వ్యాపారాన్ని కూడా బాగా పెంచుకున్నాం. ఇంతకుముందు సైకిల్ మీద చేసేవారు మా వారు, ఇప్పుడు బండి అలాంటిది కొనుక్కొని చిన్న చిన్న ఊర్లు దూర ప్రాంతాలకు కూడా పోయి వ్యాపారం చేస్తున్నారండి.
1: గ్రామ సమాఖ్య సభ్యులు బ్యాంకుల ద్వారా రుణ సహాయం పొందిన లబ్ధిదారుల అభిప్రాయాలు విన్నారు కదా. మరి ఈ జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ ద్వారా మరింత మంది గ్రామీణులు లబ్ధి పొంది ఆర్థికంగా నిలదొక్కుని దేశాభివృద్ధికి తోడ్పడతారని ఆశిద్దాం.
2: మీరింతవరకు జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ గురించి పరిచయాలతో కూర్చిన కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8 గంటలకు వస్తుంది. వార్తల ముఖ్యాంశాలు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు 2026 సంవత్సరానికిగాను 66 మంది ప్రముఖులకు పద్మ అవార్డులు అందజేశారు. వారిలో 2కి పద్మవిభూషణ్, 6కి పద్మభూషణ్, 58 మందికి పద్మశ్రీ పురస్కారాలు అందించేశారు. భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ను రాజ్యసభ హౌస్ కమిటీ చైర్మన్గా నియమించారు. డాక్టర్ కె లక్ష్మణ్ రాజ్యసభ చైర్మన్కు పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణలో మహిళా శక్తి సూపర్ బజార్లు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఈరోజు సచివాలయంలో మహిళా వారోత్సవాన్ని ప్రారంభించిన సందర్భంగా బటన్ నొక్కి వర్చువల్గా 8,000 ఇందిరా స్త్రీ శక్తి భవనాలకు శంకుస్థాపన చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సరఫరాలో ఎటువంటి అంతరాయం లేదని ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు వెల్లడించాయి. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యమని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. రైతు గోసా బీజేపీ భరోసా యాత్రలో భాగంగా పరిగి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడారు. హైదరాబాద్ మెట్రోకు సంబంధించి 13,600 కోట్ల రూపాయల రుణాలు రీఫైనాన్స్ చేసినందుకు ఐఆర్ఎఫ్సీతో హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఇబోలా వైరస్ వ్యాధి నివారణకు సంబంధించిన సంసిద్ధత, నిఘా చర్యలను కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో సమీక్షించారు. గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి పీయూష్ గోయల్ ఈరోజు సీనియర్ అధికారులు కేటగిరీ ఏ ఖనిజ నిక్షేపాలు కలిగిన రాష్ట్రాలతో నిర్వహించిన నెలవారీ సమీక్షా సమావేశంలో దేశవ్యాప్తంగా ఖనిజ బ్లాకుల వేలం, వాటి నిర్వహణలో పురోగతిని సమీక్షించారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తన భార్య జానెట్ డి రూబియోతో కలిసి ఈరోజు జైపూర్ వెళ్లారు. సంగనీర్ విమానాశ్రయం నుంచి వారు నేరుగా అమెరికోట సందర్శనకు వెళ్లారు. తెలంగాణలో మరో 4 రోజుల పాటు ఎండల తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. రేపు 7:05 జాతీయ వార్తలతో కలుసుకుందాము.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: వివిధ సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: నాన్నకు ప్రేమతో చిత్రం కోసం సూరజ్ సంతోష్ పాడిన పాట, రచన చంద్రబోస్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: కార్యక్రమం చివరిగా ఎక్కడికి పోతావు చిన్నవాడ చిత్రం కోసం రమ్య బెహర పాడిన పాట, రచన రామ్ జోగేష్ శాస్త్రి, సంగీతం శేఖర్ చంద్ర.

0: ఆకాశవాణి సమయం 8:45. వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి.
1: నమస్కార్. ఆకాశవాణి సే సమాచార్ సంధ్యా కే సాథ్ మే లవ్లీ నిగమ్.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో అయ్యగారి శ్యామసుందర్ గారి వీణా వాద్య కచేరి, వాద్య సహకారం మృదంగం పెరావలి జయభాస్కర్.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో అయ్యగారి శ్యామసుందర్ గారి వీణావాద్య కచేరి వింటున్నారు. వాద్య సహకారం మృదంగం పెరావళి జయభాస్కర్.

మీరింతవరకు అయ్యగారి శ్యామ్ సుందర్ గారి వీణావాద్య కచేరి విన్నారు. వాయిద్య సహకారం మృదంగం పెరావలి జయభాస్కర్. ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: of the Small Industries Development Bank of India, SIDBI, today. Mrs. Sitaraman called for increased focus on the three Fs, fuel, fertilizer and forex, amid the ongoing West Asia crisis, while asserting that the Indian economy remains resilient.
1: The West Asia crisis not only is a diplomatic or a geopolitical issue. For businesses and common people, it can mean higher fuel cost, delayed cargo, costlier shipping, shortage of inputs, pressure on working capital and uncertainty in export orders. All of them coming together, it's a big challenge, not just for India, for many other countries. We must also recognize that India's domestic economic situation remains positive and resilient even today.
0: External Affairs Minister Dr. A. Jaishankar will host the Quad Foreign Ministers meeting in New Delhi tomorrow. Foreign Minister of Australia Penny Wong, Foreign Minister of Japan Toshimitsu Motegi and Secretary of the State of United States Marco Rubio will participate in the meeting. The ministers will exchange views on advancing Quad cooperation across priority areas, review progress on ongoing Quad initiatives and reflect on recent development in the Indo-Pacific region and other international issues of mutual concern. Home Minister Amit Shah will visit India's border region over the next few days and hold security-related meetings. Sources said he will reach Bikaner, Rajasthan tonight and will visit the BSF's Sancho border outpost in the morning tomorrow, where he will interact with the security forces and inaugurate welfare schemes for them. In the afternoon, he will review the security situation in the border region of Bikaner. Officials said the Home Minister and the Rajasthan government, BSF officials along with the district collectors and superintendent of police from five borders district will attend the meeting. At Asian Under-23 Wrestling Championships in Da Nang, Vietnam, Indian wrestlers put up a dominant show, securing two gold medals today. And that's the end of the news bulletin.
2: Akashvani Hyderabad Kendram. Repu prasaram kananama karyakramal vivaralu udayam 6 gantala 10 nimshalaku bhavana karyakramamlo bhranti amsham gurinchi శ్రీమతి సుసర్ల శైలజ గారి లఘు ప్రసంగం, 6 గంటల 15 నిమిషాలకు భక్తి రంజన కార్యక్రమంలో శ్రీ ఎంఎస్ రామారావు గారు గానం చేసిన సుందరకాండ, 6 గంటల 35 నిమిషాలకు పొలం పనులు, 7 గంటలకు మెదక్ జిల్లా సమగ్ర సమాచార నివేదిక అందించేవారు శ్రీ ఆర్ గంగారాం గౌడ్, 7 గంటల 15 నిమిషాలకు ఉదయతరంగిణి కార్యక్రమంలో మనోనేత్రం కథానిక, అనంతరం ఆరోగ్య జీవనం శీర్షికన ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ అంశం గురించి డాక్టర్ కె శ్రీధర్ గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8 గంటల 30 నిమిషాలకు కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో కేజీ విజయకృష్ణన్ గారి వీణావాద్యం, 10 గంటల 3 నిమిషాలకు 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం, 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవాలలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం, 11 గంటల 3 నిమిషాలకు యువవాణి సంగీత కార్యక్రమంలో వి నిషిత గారి వీణావాద్యం, వాద్య సహకారం మృదంగం శ్రీ పి జయభాస్కర్, 11 గంటల 30 నిమిషాలకు సుగం సంగీత కార్యక్రమంలో శ్రీ సబీర్ హబీబ్ గారిచే గజల్స్, 12 గంటల 10 నిమిషాలకు యువవాణి ఆంగ్ల కార్యక్రమం, 12 గంటల 40 నిమిషాలకు ఎన్సిఈఆర్టి వారి ప్రాయోజిత కార్యక్రమం, 1 గంట 20 నిమిషాలకు వనితాలోకం స్త్రీల కార్యక్రమం, 2 గంటల 30 నిమిషాలకు కస్తూరి కన్నడ కార్యక్రమం.

ఇక సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో ఆడబిడ్డ ఇంద్రావతి కథ ఒగ్గు కథ వినిపించేవారు శ్రీ సింగారపు రాజకుమార్ మరియు వారి బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో భూసార పరీక్ష ప్రాముఖ్యత అంశం గురించి మహబూబ్ నగర్ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త శాస్త్రవేత్త డాక్టర్ కె కళ్యాణి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రామ్.

గోపాల్. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణ. 8:03 లలిత సంగీతం కార్యక్రమంలో జి రుక్మిణి గారి గాత్రం. 9:15 స్పాట్లైట్. 9:30 మనీ టాక్ అండ్ మంథన్ ఢిల్లీ కేంద్రం నుండి. 10:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత కచేరి ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. ఇవి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. నిలయంలో సమయం 11:13 దాటి 15 సెకండ్లు కావస్తుంది. ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై మా ప్రభాత ప్రసారంలో మళ్ళీ కలుద్దాం. ఇక సెలవా మరి. నమస్కారం. జై హింద్.